0: SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: హలో హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్, ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 FM HD3. ఫీల్స్ లైక్ హోమ్. దిస్ ఇస్ అ న్యూ ట్యాగ్ లైన్ అండ్ ఐ ఆమ్ సో కనెక్టెడ్ టు ఇట్. ఎందుకంటే రేడియో సురభి నేను వచ్చి జాయిన్ అవ్వడము, ఇక్కడ ఆర్జేగా నా జర్నీ స్టార్ట్ చేయడము అండ్ రీసెంట్ గా జాతరలో ఒక అవార్డ్ గెలుచుకోవడం, ఇదంతా నాకు కళ నిజమా అని అనిపించే లోపు అన్ని టకటక ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. అండ్ ద టీమ్ హియర్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ హియర్, ఇట్ రియలీ ఫీల్స్ లైక్ హోమ్ టు మీ. ఇంతకంటే ఎక్కువ చెప్పాలి అని ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మైక్ చేతిలోకి వచ్చాక ఆపేది ఎవరు చెప్పండి మనల్ని. కానీ నేను ఈ రోజు మీతోటి బోల్డ్ అని జాతర కబుర్లు, నా వర్షన్ ఆఫ్ జాతర కబుర్లు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట జాతర అటెండ్ అవ్వడము. అండ్ హౌ డిడ్ ఐ ఫీల్, కొంతమంది వచ్చి మీట్ అయ్యారు, హౌ డిడ్ ఇట్ ఫెల్ట్ ఫర్ మీ. అండ్ కొంతమంది రికగ్నైజ్ చేసి, మీరు కదా శ్రీకాంతి, ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని చూస్తాము అని అనడము, దిస్ ఇస్ ఆల్ సో న్యూ టు మీ. And it's just not new, it felt like heart touching. That's what I'd say, like, you know, when Radio Surabhi says it feels like home, it really feels like home. Naa ane vallandaru nannu gurtupattadamu, naa ane vallandaru nannu parichayam chesukuni mem Shrikanthi mi program intam anadamu, Radio Surabhi ki eppadincho srotalu ento mandi aa program vintu aanandistu alaristu nannu kuda oka Radio Surabhi RJ kinda gurtinchi mi show vintam andam, all this feels so good. గుడ్ అండం చాలా చిన్నదేమో, ఇంకేదైనా ఒక మంచి తెలుగు పదం వెతుక్కుని వస్తాను మీరు ఈ పాట విని వచ్చేలోగా. అండ్ ఎక్కడికి వెళ్ళిపోద్దు, మనం కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ అయితే మొదలు పెట్టేద్దాము. బికాస్ దిస్ ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అవర్ ఆఫ్ ద వీక్. ఇంకెందుకు ఆలస్యం, మనం ఒక మంచి అద్భుతమైన హిట్ సాంగ్, వాల్యూమ్ గట్టిగా పెంచేసేయండి, కార్ లో డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేసేయండి, ఓకే? అండ్ లెట్స్ టాక్ మోర్.

ఎస్, ఫ్రైడే అంటే మరి ఆ మాత్రం ఊపు ఉండే పాట వేయకపోతే స్టార్ట్ అట్లా ఆ పాటతో స్టార్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీవన్స్ ప్లేలిస్ట్. సినిమా రివ్యూ ఎలా ఉంది అనేది పక్కన పెట్టేద్దాము, బట్ కొన్ని సాంగ్స్ ఈ మూవీలో ఏవైతే టాప్ అంటే మంచిగా పేరు వచ్చిన సాంగ్స్, రిపీటెడ్ గా ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్యూన్ గాని ఆ సాహిత్యం గాని మ్యూజిక్ కాని చాలా నచ్చినాయి నాకైతే. సో పెద్ద మూవీ ఎలా ఉంది అని నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే ఒక సినిమా కానీ ఒక ఏదైనా కూడా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాంట్లో అందరూ అది చాలా బాగా జరగాలి, చాలా బాగా జరుగుతుంది అనే శ్రద్ధతోటే ఒక సబురితోటే చేస్తారు అందరూ కూడా ఏ పనైనా. పెద్ద మూవీ ఇప్పుడు రామ్ చరణ్ గారు అంత బాగా డాన్స్ స్టెప్స్ చేశారు, అంత జాన్వి వాళ్ళందరూ అంత బాగా చేశారు అంటే ఇట్స్ నాట్ ఈజీ. మనం చూసి ఇది సినిమా బాగాలేదు అనేసేయడము, బాగుంది అని అండము అది మనం చాలా నిమిషంలో చెప్తాం కదా, కానీ ఆ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టం పడుంటారో దానికి. అఫ్ కోర్స్ ఒకటి హిట్ అవ్వాలన్నా దాని టాక్ నెగిటివ్ లోకి వెళ్లాలన్నా దాంట్లోంచి వచ్చే అవుట్పుట్ మనకి అందరికి కనెక్ట్ అయితే మంచిగా సక్సెస్ అవుతుంది. సో సినిమా ఎలా జరిగిందనేది నాకు తెలియదు, నేనైతే చూడాలనుకుంటున్నాను. కొంతమంది వద్దు అంటున్నారు, కొంతమంది చూడు చాలా బాగుంది అంటున్నారు. సో నా పార్ట్ ఆఫ్ రివ్యూ ఏంటో ఇవ్వడానికి కోసం నాకైతే పెద్ద మూవీ చూడాలనుంది. మీ అందరూ ఎవరైతే పెద్ద చూశారు ఎలా ఉందంటారు సో చెప్పండి కాల్ చేసి. కానీ ఈ రోజు మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్స్ ట్రివియా సెషన్ కాబట్టి ఎస్ హోప్ఫుల్లీ కిడ్స్ అందరూ రెడీగా ఉన్నారా, ఓకే వచ్చేసారా. ఈ రోజు కిడ్స్ ట్రివియా క్వశ్చన్ తో పాటు ఇంకొక క్వశ్చన్, ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటంటే నా పేరేంటి అని నేను ఇంకా అడగదలుచుకోవట్లేదు, ఎందుకంటే జాతరలో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి శ్రీకాంతి అంటే మీరేనా అని అడిగారు. సో నా కడుపు నిండిపోయింది, నేను ఇంకా క్వశ్చన్ అయితే అడిగను. సో రేడియో సురభి హ్యాస్ అ న్యూ ట్యాగ్ విచ్ ఇస్ రేడియో సురభి ఫీల్స్ లైక్ హోమ్. సో మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాక నేను అది కూడా అడుగుతాను, రేడియో సురభి కొత్త ట్యాగ్ లైన్ ఏంటి అనని. ఇట్స్ సో ఈజీ, ఇట్స్ సేస్ ఫీల్స్ లైక్ హోమ్. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. సో కిడ్స్ గెట్ రెడీ, ద క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆన్ ద హ్యూమన్ బాడీ. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆన్ ద హ్యూమన్ బాడీ. ఈ రోజు క్వశ్చన్స్ అన్ని సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఒకవేళ మీరు అందరూ కిడ్స్ చాలా ఇంటెలిజెంట్స్ తెలుసా, గబగబ గబా ఆన్సర్ చేసేస్తున్నారు అండ్ వాళ్ళకి మంచి రీజనింగ్, ఇట్స్ జస్ట్ నాట్ దే ఆర్ ఆన్సరింగ్, దే ఆర్ గివింగ్ మీ రీజన్ ఆల్సో ఇది ఎందుకంటే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దట్ ఈస్ సో నైస్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దేర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ద వే దే ఆర్ ఆన్సరింగ్ ఇట్. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆన్ ద హ్యూమన్ బాడీ ఈస్ ద క్వశ్చన్. ఎవరికైనా తెలిస్తే మన స్టూడియో కాల్ చేసేయండి. 9726361966 ఈస్ ద స్టూడియో నెంబర్ అండ్ రేడియో సురభి feels like home. So nenaithe mee calls kosam wait chestu untanu, evaraina kids kanna call chesthe I'll take them between the song and I'll take them on air. ee next adbhutamaina song ee cinema ee varamlone eppudu release avutund anukuntanu kada, emo naaku correct gurtuledu gaani this is the next top song. Hopefully you will listen and enjoy. And kids question gurtundi kada, what is the largest organ on the human body? So this is the song. Win to call chesesendi, answer chesesendi.

0: హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు శివ.
0: శివ శివ శివ, ఎస్ శివ, చెప్పండి.
1: అదే, మీరు ఇందాక మీరు పెద్ద సాంగ్ ప్లే చేసి పెద్ద మూవీ గురించి అడిగారు కదా.
0: కరెక్ట్.
1: యా, నేనైతే చూసాను, 2 times చూసాను ఆల్రెడీ. ఐ డోంట్ నో హౌ నెగటివ్ రివ్యూస్ ఆర్ కమింగ్ అట్ ఆల్. అసలు నెగటివ్ రివ్యూస్ అనేది ఇవ్వడానికే లేదు ఈ మూవీకి.
0: ఓకే, అయితే నేను ఖచ్చితంగా మీరు చెప్పినందుకు గాను వెళ్ళి చూసేస్తాను. సో కిడ్స్
1: రివ్యూస్
0: కిడ్స్ రివ్యూ అయితే నడుస్తుందండి. మీరు ఆ పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆన్సర్ చేస్తారా?
1: లేదు.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: Yeah, sure, Nandi. Thank you.

0: హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి?
1: ఓకే, హలో, మై నేమ్ ఇస్ సుదైనా.
0: సుదైనా, ఐ రిమెంబర్ యు. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు?
1: I'm good. How are you?
0: I am good, Sudeena. So what is the answer for the question? Telsa, ni answer telsa?
1: I think it is the skin.
0: Why do you think it is the skin? Are you 100% sure?
1: Maybe.
0: Okay, let's see who else will answer this question. Thank you so much for calling, Sudeena.
1: Welcome back.

ఎస్, అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. అదైతే నూటికి కోటి సార్లు కరెక్ట్ అన్నమాట. సో ఆ మాత్రం ఎలివేషన్ ఇచ్చుకోకపోతే ఎట్లా చెప్పండి. పర్ఫెక్ట్ గా చెప్పారు సమంత గారు. అండ్ మీరందరూ ఈ అద్భుతమైన పాట వింటుండగా యూ నో దట్ ఐ హావ్ గాట్ సమ్ కాల్స్ అండ్ మనకి శివ గారు కాల్ చేశారు. అండ్ శివ గారు కాల్ చేసి ఆవిడ చెప్తున్నారు అనమాట పెద్ద సినిమా చాలా బాగుంది శ్రీకాంతి, వెళ్లి ఖచ్చితంగా చూడండి అని. థ్యాంక్ యూ సో మచ్, నేనైతే ఖచ్చితంగా వెళ్లి చూస్తానండి. అండ్ మన కిడ్స్ ట్రివియా క్వశ్చన్ లో సుదేనా, హోప్ఫుల్లీ ఐఎమ్ సేయింగ్ ద నేమ్ కరెక్ట్లీ, ఎందుకంటే నా పేరు ఎవరైనా తప్పు చెప్తే కోపం వచ్చేస్తుంది నాకు. సో సుదేనా ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్ కానీ నాట్ షూర్ అనుకుంటుంది, ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో, నేను వెయిట్ చేస్తాను. కానీ బికాస్ దిస్ ట్రివియా సైన్స్ ట్రివియా క్వశ్చన్స్ ఫర్ ద కిడ్స్ ఇస్ జస్ట్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఐ డోంట్ వాంటెడ్ టు వెయిట్ ఆన్ ద కాలర్స్. ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్, ప్లీజ్ ఆన్సర్. సో ద సెకండ్ క్వశ్చన్ ఇస్ what natural phenomenon usually comes after a rainstorm. ee madhyana mana Dallas lo chaala kanipistunnayi ivaithe na insta anta nindipoyindi veetitoti. So what natural phenomenon usually comes after a rainstorm, this is the question. If anyone knows the answer, do call the studio and let me know. So jatra visheshalu maatladukovali ani anukunte ee roju నా హైలైట్స్ ఆఫ్ జాతర ఏంటంటే, ఇది నేను ఫస్ట్ ఇయర్ అని చెప్పాను కదండి, ఇనీషియల్ గా సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాల్లో ఉన్న వైబ్. అక్కడ ఒక శర్మ గారు వచ్చారనమాట, చాలా మంది వచ్చారు. దాంట్లో ఒక ఆయన నాకైతే రామదాస్ గారే ఆయన, ఆయనే రామదాస్ గారా అన్నట్టు అనిపించింది. అంత బాగా చెప్తుంటే రాముడు గురించి అదొక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయామన్నమాట అందరం. ఎవరైనా దీన్ని అతిశయక్త అనుకుంటారేమో కానీ ఉన్న వాళ్లకు తెలుస్తుంది ఆయన అలా చెప్తుంటే రాముల వారి గురించి, ఆ కళ్యాణ ఘట్టం గురించి, కళ్యాణం ఎందుకు ఇంపార్టెంట్. తర్వాత మా స్టూడియో నుంచి ట్యూస్డేస్ మీరు ఎవరైనా ప్రోగ్రామ్ వింటే శృతి గారు ఉంటారు, శృతిలే ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇంకొక ఆవిడ కూడా, ఇద్దరు కలిసి పాటలు పాడారు. అసలు ఆ కార్యక్రమానికి ఎంత యాడ్ ఆన్ అయ్యిందంటే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు వాళ్ళు అలా పాటలు పాడడం. శర్మ గారికి అక్కడ నచ్చి మాలే మాటినాల్ పాట 2-3 సార్లు మళ్ళీ రిపీటెడ్ గా పాడిచ్చారనమాట. అది ఆ వైబే డిఫరెంట్ గా ఉందండి. సో సీతారాముల కళ్యాణం వైబ్ తోటి స్టార్ట్ అయ్యి జాతర వైబ్ అయితే అసలు అది ఇంకా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తుంది. సో స్పీడ్ గా టేక్ ఆఫ్ లో చేసే దాంట్లో సీతారామ కళ్యాణం అయితే అలా పైకి జువ్వమ ఎగిరిపోయినట్టు ఆ ఫీల్ కి తీసుకెళ్ళింది అయితే రేడియో సర్బీ జాతర. ఆ జాతర వైబ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ స్టార్టెడ్ విత్ కోలాటం. కోలాటం గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి, కానీ అంత మాట్లాడాలంటే మీరందరూ ఒక పాట వినాలి, లేకపోతే కాంతమ్మ ఏంటమ్మా మాకు ఇది అంటారు. సో మీరు పాట విని సచ్చేసేయండి, కోలాటం గురించి బోల్డ్ అండ్ అప్డేట్స్ ఇచ్చేస్తాను. అసలు అదైతే నెక్స్ట్ లెవెల్ జరిగింది, చెప్తా. సో ఏంటి క్వశ్చన్స్ కిడ్స్ ఈ రోజు, ఏంటి స్లోగా ఉన్నారు, వాట్ హ్యాపెన్, సెలవుల మోడ్ లోకి వెళ్ళిపోయారా, లేకపోతే దిశాంత్ ఉండాలి, కృతి ఉండాలి, ఏమైపోయారు మీరందరూ, కాల్స్ రావట్లేదు. సో వాట్ న్యాచురల్ ఫినామినన్ యూజువల్లీ కమ్స్ ఆఫ్టర్ ఎ రెయిన్ స్ట్రామ్. సో నేను మీకు చెప్పాలి అంటే అది కలర్ఫుల్ గా ఉంటుంది, ఇది హింట్, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఐల్ సీ హూ విల్ కాల్ అండ్ ఈ నెక్స్ట్ పార్ట్ వింటూ ఎవరైనా కాల్ చేస్తే ఐల్ టేక్ ద కాల్స్. వినేసేయండి.

0: అయితే కాలర్ వచ్చేసారు. ఇంకెవరు నన్ అదర్ దాన్ మన సూపర్ స్టార్ కృతి. కృతి కృతి, సో కృతి హాయ్.
1: హాయ్.
0: సో డు యు నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ కృతి?
1: Yes, the answer is rainbow.
0: Amma baboy. Awesome, that's the right answer. So Kriti, mona nuvu jatharku vachavu kada?
1: Yes.
0: Ela enjoy chesavu? How did you feel?
1: I felt nice.
0: You felt nice. What did you like the most? What did you enjoy there?
1: I enjoyed the last performance.
0: Ah, kada chaal bonne kada dance performances. Okay,
1: it's the last performance.
0: Oh, okay, fine. But thank you so much. Last performance.
2: Last performance. The flute and the violin, she liked well.
0: అది ఎక్స్ట్రాడినరీ కదా. అది కనుక ఫస్ట్ ఉన్న ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో, కానీ లాస్ట్ ఉన్నా కూడా ఎవ్రీ వన్ రిమెంబర్ దట్ లక్ష్మి గారు. ఎంత బాగుందో కదా, అది ఇంకా నాకు గుర్తుంది ఆ షో అంతా.
2: చాలా బాగుంది.
0: బట్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ కృతి.
1: బాయ్.

0: ఎస్, అలా ఒక వండర్ఫుల్ పాట వినేసి వచ్చేసాక మనకి మధ్యలో కాలర్స్ అయితే వచ్చారండి. కృతి చెప్పింది, సుదేనా మళ్ళీ చెప్పింది, ఎస్ రెయిన్బో ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరందరూ కరెక్ట్ గా గెస్ చేసేసారు. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు, ఇది చాలా చిన్న అంటే ఈజీ క్వశ్చన్ అది, సో చూద్దాం ఎవరెవరు ఆన్సర్ చేస్తారో ఏంటో. ట్రూ ఆర్ ఫాల్స్ ఈ క్వశ్చన్ అయితే, ఓకే, దేర్ ఈస్ గ్రావిటీ ఆన్ ద మూన్, ట్రూ ఆర్ ఫాల్స్? There is gravity on the moon, true or false? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. నేను ఇందాకలా కొంతమంది కాల్స్ అయితే మిస్ అయ్యాను, ఐఎమ్ సో సారీ, బట్ ఈసారి ఐల్ ట్రై టు టేక్ ఎవ్రీ వన్. సో ఈజ్ దేర్ మూన్ గ్రావిటీ ఆన్ ద మూన్, ఆర్ దేర్ ఈస్ గ్రావిటీ ఆన్ ద మూన్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏంటో చెప్పండి. తర్వాత కోలాటం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, కోలాటం స్టార్ట్ అయింది. ఫస్ట్ జనాలు అందరూ వచ్చారు, ట్యాక్స్ ఇచ్చాము. మన రోష్ణి గారు, సుదేష్ గారు వండర్ఫుల్ వండర్ఫుల్ గా కోఆర్డినేట్ చేసి ఒక 1 మంత్ నుంచి వాళ్ళందరూ ఆఫ్ ఎయిర్ లో అంటే జూమ్ కాల్లో మా అందరికి డాన్స్ ప్రాక్టీసెస్ ఇచ్చారనమాట. అది అయిపోయిన తర్వాత ఇన్ పర్సన్ ప్రాక్టీసెస్ కోసం మేమందరం స్టూడియో దగ్గరకు వచ్చాము. ఈ టర్న్ అవుట్ చూసిన తర్వాత నాది, నేను ఫస్ట్ టైం కాబట్టి జాతరకి రావడము, అక్కడ ఎలా ఉంది తెలుసా? కాల్ అయిపోయాక చెప్తాను. హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటమ్మా ఇంకొకసారి చెప్పు. ఓకే, ధృతి. రిధి, ఆహా, ఏమైనా పేరా అండి, సూపర్. రిధి చెప్పమ్మా. ఫాల్సా? వై వై ఫాల్స్?
1: బికాజ్ ఇఫ్ యు స్టెప్ ఆన్ ద మూన్, ఇఫ్ దేర్ వాస్ గ్రావిటీ యు వుడ్ ఫాల్ ఆన్ ద మూన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో గ్రావిటీ యు వుడ్ ఫ్లోట్.
0: కరెక్ట్, థాంక్యూ సో మచ్, బై బై. హలో అండి, రేడియో శ్రీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సందీప్.
0: సందీప్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి.
0: మీరు వచ్చారా అండి మన జాతరకి?
2: వచ్చారండి, మిమ్మల్ని చూసా ఆసమ్ ఈవెంట్ అసలు.
0: కదా,
2: అవుట్ ఆఫ్ ద వరల్డ్.
0: అవుట్ ఆఫ్ ద వరల్డ్, కరెక్ట్ కరెక్ట్. సో సందీప్ గారు ఏంటి ఆన్సర్, ఈరోజు మీ ఆన్సర్ చేస్తారా, మీ పిల్లలు ఆన్సర్ చేస్తున్నారా?
2: నేను, మా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు.
0: కిడ్స్ ట్రివియా మీకు
2: నేనేమంటే గాలికి తిరుగుతున్నాను.
0: ఏం పర్లేదు, మీరు అలా తిరగడమే మాకు కావాలి, షో వింటారు మీరు.
2: అది గ్రావిటీ ఉందండి, కాకపోతే ఎర్త్ కంటే చాలా తక్కువ. అప్పట్లో చెప్పేవాళ్ళు కదా గ్రావిటీ ఉంది కానీ ఇవే లెస్ ఇన్ ఆన్ ద మూన్ అని.
0: కరెక్ట్ కరెక్ట్, గ్రావిటీ ఉంది. సో ఇప్పుడు ట్రూ అంటారా ఫాల్స్ అంటారా?
2: ట్రూ ట్రూ
0: ట్రూఆ. ఆన్సర్ అయితే పాపం ఫాల్స్, కానీ మీరు చెప్పిన థియరీ ప్రకారం ఆన్సర్ ఫాల్స్, కానీ మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే కరెక్టే. థ్యాంక్స్ సందీప్ గారు. యా, మేము సందీప్ గారు కానీ నేను కానీ ఇట్లా కాల్లో జాతర గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టామనుకోండి, అది కాల్ ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ జాతర ఆరా సండే జరిగింది, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వస్తుంది, అంటే మళ్ళా సండే వచ్చేబోతుంది. కానీ ఇంకా జాతర ఆరా పోలేదన్నమాట. ఇప్పుడు మనం నిజంగా ఏదైనా ఊళ్ళో జాతరలకి వాటికి వెళ్ళి అక్కడ దేవుడిది ఏదైనా చూస్తే ఎలా అయితే మనకు అది గుర్తుండిపోతుందో అలా అయిపోయింది. కోలాటం అయితే నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, క్లోజ్ టు 6-7 times డాన్స్ చేశాము. అండ్ ప్రతి ఒక్కరికి అదే ఎనర్జీ ఉంది, అందరూ జాయిన్ అయ్యారు కోలాటంలో. స్టిక్స్ ఎక్కడి నుంచో సడన్ గా ఎంత పెద్ద ప్యాక్ ఆఫ్ స్టిక్స్, అంటే మేము సురభి వాళ్లే అనుకోండి ఆ స్టిక్స్ అంతా చేసింది. ఫస్ట్ ఒక ప్యాక్ ఆఫ్ స్టిక్స్ పెట్టాము, ఇవి సరిపోతాయి అనుకున్నాం, కాదు, దాని తర్వాత ఇంకో పెద్ద డబ్బా నిండా స్టిక్స్ వచ్చాయి, అందరు తీసుకున్నారు. ఎంత బాగా కోలాటం ఎంజాయ్ చేశారు. అండ్ కవరేజ్, న్యూస్ కవరేజ్.
3: This is Mark Hill and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting?
5: 5K anukuntunna,
4: but koncham mood baagunte inka ekkuva avachu.
5: Idi office party aa leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాఖాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. బిజినెస్ చవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
0: చెప్పాను కదా, మాట్లాడడం మొదలు పెడితే జాతర గురించి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ టైం అవుతుంది, అది కూడా చూసుకోమన్నమాట. వెల్కమ్ బ్యాక్, మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ విచ్ ఇస్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM. సో మన ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రిట్స్ ట్రివియా సెషన్ ఆడుకుంటామండి. యూజువల్ గా స్కూల్ టైంలో గానీ ఏమైనా ఉంటే క్లాసెస్ హడావిడిలో పిల్లలు చాలా అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు సమ్మర్ వెకేషన్ కదా, తప్పు లేదు, పర్వాలేదు, అప్పటికి చేశారు. మన కృతి చేసింది, సుదేన చేసింది, రిద్ది చేసింది, సందీప్ గారు చెప్పారు. సో ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ద కాలర్స్ కాలింగ్ బ్యాక్. అండ్ యా, జాతర గురించి చెప్తూ ఉంటే ఇంకా టైం అయిపోతూ ఉంటుంది. కానీ మన నెక్స్ట్ సెగ్మెంట్ మెదడుకి మేత, తెలుసు కదా ఈ కార్యక్రమం, అందరికీ రూల్స్ తెలుసు కదా. సో ఏంటంటే మెదడుకి మేత ఒక ఫన్నీ కామెడీ క్లిప్ వేస్తాను, జాగ్రత్తగా వినాలి కామెడీ క్లిప్. సినిమా పేరేంటి, దీంట్లో ఎవరున్నారు, ఇలాంటివి అడగను నేను. దాంట్లో ఏదో ఒక చిన్నది దాగుంటుంది అనమాట, దాన్ని అడుగుతాను. కానీ ఇనీషియల్ గా ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి నేను ఒక ఈజీ క్వశ్చన్ ఈజీ బిటే ప్లే చేస్తాను, కానీ జాగ్రత్తగా వినండి. ఆల్సో రేడియో సురభి feels like home is a new tag. నేను ర్యాండమ్ గా ఎవరినైనా అడుగుతాను మా కొత్త ట్యాగ్ ఏంటి అనని. నా పేరు ఏంటి అని అడగడం మానేశాను ఇంకా నేను, నాకు అర్థమైపోయింది అందరికి తెలిసిన పేరని. సో రేడియో సురభి కొత్త ట్యాగ్ లైన్ ఏంటి అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా నేను చెప్తాను, మీకు హెల్ప్ చేస్తాను, నేను అంత స్ట్రిక్ట్ మాస్టర్ నేను కాదు. ఈ బిట్ వినేసి కాల్ చేసేసేయండి. స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966.
13: మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి, నేనే పోతాను.
14: చెప్పినట్టు విని, 7 శుక్రవారాలు 14 శనివారాలు 26 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పిట్టే పోతుంది.
13: మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి, నేనే పోతాను.
0: అది విన్నారు కదా, జాగ్రత్తగా విన్నారు కదా. సో జాగ్రత్తగా వినమని ఎందుకన్నానంటే, ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ రెండు ఉంటాయి మన సెగ్మెంట్ లో మెదడుకి మేతలో ఎప్పుడు కూడా. ఈజీ క్వశ్చన్ ఏంటంటే పోనీ అది చెప్పింది ఎవరు, ఆ సినిమా పేరు ఎవరు, ట్రై చేయండి ఎవరైనా. బట్ నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, దాంట్లో ఆ ఫిమేల్ ఆవిడ ఒక లిస్ట్ చెప్పారు ఎన్ని వారాలు ఉపవాసం చేయాలో, అది ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. నేను మళ్లీ వినిపిస్తాను కానీ లాస్ట్ టైం నన్ను ఎవరో తిట్టారు, జయసూర్య గారు. జయసూర్య గారు ఏంటండి మీ క్వశ్చన్ అడిగి మళ్ళీ వినిపించేసి ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారని. అంటే మీరందరూ ఆడాలి, కాల్ చేయాలి అన్నది నా ఆంతర్యం, అబ్బాబ్బా ఏమైనా చెప్పానా అండి మాట ఆంతర్యం అనమాట. అందుకని మిమ్మల్ని గెలిపించడమే బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అనమాట నాది, మిమ్మల్ని గెలిపించడమే నా ఉద్దేశం. సో అందుకని కొంచెం ఈజీగా ఉండడం కోసం అలా చేస్తాను, తప్పితే ఆన్సర్ పేపర్ ఇచ్చేసి మరీ చేయడం కాదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను మళ్ళీ ఆ బిట్ ప్లే చేస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి, జాగ్రత్తగా వినండి క్వశ్చన్ టెల్స్ కాబట్టి ఈసారి.
14: చెప్పినట్టు విని, 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది.
13: మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను.
0: సో ఆ లిస్ట్ ఏంటి, ఎన్ని రోజులు ఉపవాసాలు చేస్తే నొప్పి ఇట్టే పోతుంది ఇస్ ది క్వశ్చన్. స్టూడియో కాల్ చేసేసేయండి ఈ అద్భుతమైన శుక్రవారం. హ్యాపీ అవర్ అంటే మన టిల్లు గారు లేకుండా ఎలా? టిల్లు గారు రావాల్సిందే, సౌండ్ పెంచండి.

0: తిల్లు అన్నతో అట్లుంటది.
1: సో నా ఫేవరెట్ సాంగ్ కూడా, ఐ నో ఈ మూవీ వచ్చిన కొత్తలో నేను చాలా రోజులు చూడేదన్నమాట, ఎలా ఉంటుందో లే సినిమా అని. చూసాక ఐ బికేమ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. సో కొన్ని కొన్ని అలా ఉండిపోతాయేమో కదా, మనం ఏముందిలే దీంట్లో అనుకుంటాము. వెళ్లి చూసిన తర్వాత అక్కడ అది అది రియాక్ట్ అంటే అది ఫీల్ అయిన తర్వాత మనకు చాలా నచ్చేస్తుంది. సో మనకి సందీప్ గారు కాల్ చేశారు. ఎస్, సందీప్ గారు కాల్ చేసి శ్రీకాంత్ గారు 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు అని చెప్పేశారు ఆన్సర్. సందీప్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు. అయితే నేను సందీప్ గారిని అడిగాను, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఉపవాసాలు చేశారా అండి అంటే, నాకు ప్రాణం మీద తీపెక్కువండి, నేను ఇలాంటివి చేయను అని చెప్పారు. మీరు ఎవరైనా ఇంత స్ట్రిక్ట్ ఉపవాసాలు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, సో మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాము. ఈ బిట్ వినేసేయండి, తొందరగా కాల్ చేసేసేయండి. ఈ బిట్ విన్నాక క్వశ్చన్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
2: కదా నీకెందుకు ఏంటి? ఎస్, నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. అమ్మయ్యా, ఎన్నాళ్ళకే? నాది ఒకటే కండిషన్.
3: ఏంటి?
2: నాకు మహేష్ బాబు దక్కలేదు కాబట్టి నాకు కాబోయే భర్త పేరు మహేష్ అవ్వాలి.
3: అంతే కదా, నీకెందుకు
2: ఓవేపించి ప్రిన్స్ లా ఉండాలి, ఇంకోవేపించి పోకరిలా ఉండాలి, కనీసం నా మహేష్ గుర్తు తెచ్చి మహేష్ లా ఉండాలి. కట్నాలు కులాలు అనే క్వశ్చన్ ఉండకూడదు. కానీ ఇలా ఉండే ఎన్ఆర్ఐలో ప్రిన్సులు పోకరీలు అంటే కష్టం, నేను నాకు అనవసరం. నేను మహేష్ బాబు అంటే ఎవరట్లేదు కదా, అతను దొరకడం నాకు తెలుసు. అందుకని నేను చెప్పిన క్వాలిటీస్ ఉండాలి, నా భర్త పేరు మహేష్ అవ్వాలి, అంతే.
1: అది మహేష్ బాబే కావాలి అనుకుంటున్న ఆ సినిమా పేరేంటి? ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్. ఈ సినిమాలో మహేష్ బాబు పేరుని మార్చుకుని పెట్టుకున్న ఆ హీరో అసలు ఈ సినిమాలో పేరేంటి? హీరో పేరు ఇది అని చెప్పకండి. హీరో పేరు నాకు తెలుసు, మీకు తెలుసు అన్న విషయం నాకు చాలా బాగా తెలుసు. సో ఈ సినిమాలో హీరో పేరేంటి? ఆయన మహేష్ అని మార్చుకుంటారు ఆయన పేరు, బట్ ఆ ఈ మూవీలో ఆయన పేరేంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966. అయితే ఈ ఇంత లెంతీ క్వశ్చన్ ఆన్సర్ తెలియని వాళ్ళు సినిమా పేరేంటో కూడా చెప్పచ్చు. సో సినిమా పేరేంటి ఇస్ ఈజీ క్వశ్చన్. ఈ సినిమాలో మహేష్ బాబు పేరు మార్చుకున్న సినిమా హీరోలో హీరో ఈ మూవీలో ఆయన పేరేంటి? సరిగ్గానే చెప్పానా? ఏమో మరి నాకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, బట్ ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం నీట్ గా. సో మనకి రేడియో సురభి జాతర గురించి మాట్లాడుకుంటున్నాము. కోలాటం అయిపోయింది, కోలాటం ఒక 6-7 టైమ్స్ చేసాము. చేసిన తర్వాత ఆర్జే అవార్డ్స్. సో నేను నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండుంటే గనక మీ అందరికీ తెలుసు. ఓకే, తర్వాత చెప్తాం మనం కహాని అంతా. హలో అండి, మీ రేడియో సురభి కాల్ చేసేసారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో అండి, దిస్ ఇస్ వెంకట్.
1: హలో వెంకట్ గారు, ఎలా ఉన్నారు?
4: గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను వెంకట్ గారు, చెప్పండి క్వశ్చన్ ఆన్సర్ తెలుసా? ఓకే, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీరు రేడియో కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సాంబశివ గారు. సార్ ఎంత మంచి పేరండి, చెప్పండి సాంబశివ గారు. తెలీదా? పోలేం, పర్వాలేదు. అష్టాచెమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. ఇంతకు ముందే వెంకట్ గారు కాల్ చేసి చెప్పారు, బట్ ఇంకెవరైనా ఫోన్ చేసి సినిమాలో ఈ హీరో పేరేంటో. నా క్వశ్చన్ అర్థమైంది కదండి, నేను చెప్పింది అడిగింది. కరెక్ట్, సినిమాలో హీరో పేరు అంటే ఇంతకు ముందు ఇలాంటి క్వశ్చన్ లేస్తే నాని అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమాలో హీరో గారి సినిమా పేరేంటి? పర్వాలేదు పర్వాలేదు, నేను చెప్తాను, బట్ ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సాంబశివ గారు. అవును, నేను కాల్ చేసిన సందీప్ సాంబశివ గారిని వెంకట గారిని అడగడం మర్చిపోయాను. రేడియో సురభి ట్యాగ్ లైన్ ఏంటి, కొత్త ట్యాగ్ లైన్ ఏంటి? ఇది కూడా జతపరిచి చెప్పచ్చు, తెలియకపోతే మేమేమి శిక్షించాం ఫైన్ అయ్యాం, తెలీదా అండి అని చెప్పి చెప్తా అనమాట. సో సాంబశివ గారు అయితే మనకి రైట్ గా చెప్పేశారు, ఇది అష్టాచెమ్మ సినిమా అని. కానీ సినిమాలో హీరో నాని ఆ మూవీ క్యారెక్టర్ పేరేంటి, అంటే మహేష్ అని పేరు మార్చుకుంటారు ఆ మూవీలో ఆయన పేరేంటి ఇస్ ద క్వశ్చన్. సరే మనము నెక్స్ట్ సాంగ్ వేసేద్దాము. వేసేసిన తర్వాత నేను సితారా అవార్డ్స్ గురించి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడితే బ్రేక్ వచ్చినా పట్టించుకోను, అలా మాట్లాడుతూనే ఉంటాను. అందుకని మీరు ఈ నెక్స్ట్ సాంగ్ అయితే వినొచ్చేసేయండి. ఏ పాట వేద్దాము అంటే నాటు నాటు వేసి చాలా రోజులు అవుతుంది కదా, అదంతా పిల్లలకి కూడా ఫేవరెట్ సాంగ్. వేద్దాం విద్దాం నాటు నాటు నాటు.
0: నాట్ సాల్సా నాట్ ఫ్లమెంకో మై ఫాదర్.
1: వినేసేయండి.
0: డు యు నో నాటు? What is Natu?

0: అలా కొన్ని కొన్ని ఊపున్న పాటలు వింటే స్టూడియో అంతా కూడా లాగా దద్దరిల్లిపోయి మంచి ఊపు వచ్చేస్తుంది కదా అందరికి. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దోస్ సాంగ్స్. ఒకవేళ మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే కాల్ చేసినప్పుడు మోహమాట పడకుండా చెప్పండి, శ్రీకాంతి మాకు ఈ పాట కావాలి దయచేసి వేయండి అని ఖచ్చితంగా వేసేస్తాను. మీరందరూ వింటున్నారు మెదడికి మేత కార్యక్రమంలో. నేను ఒక బిట్ అయితే ప్లే చేయడం జరుగుతుంది, దాంట్లో ఒక క్వశ్చన్ దాగి ఉంటుంది, ఆ క్వశ్చన్ నేను అడుగుతానమాట. సో ఆ క్వశ్చన్స్ కోసము మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ నెక్స్ట్ వన్ ఇన్ లైన్. ఈ బిట్ వేశాక నేను జాతర కబుర్లు చెప్తాను.
1: ఊరి నుంచి వస్తున్నారు
2: జమ్మలమడుగు.
1: ఎన్ని సుమన్లు వచ్చారు?
2: రెండు.
1: రానుభోను ఎంత ఖర్చు అవుద్ది?
2: రానుభోను 10,000 అవుద్ది.
1: భోజనాలు ఖర్చు ఒక 5 అవుద్ది కదా?
2: అవుద్ది.
1: మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ఈ ఊరి నుంచి వస్తున్నారు
2: జమ్మలమడుగు.
1: ఎన్ని సుమన్లు వచ్చారు?
2: రెండు.
1: రానుభోను ఎంత ఖర్చు అవుద్ది?
2: రానుభోను 10,000 అవుద్ది.
1: భోజనాలు ఖర్చు ఒక 5 అవుద్ది కదా?
2: అవుద్ది.
1: మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క.
0: విన్నారు కదా, ఆ బొక్క వేరం ఏంటి? సో అది ఏ సినిమా అనేది ఒక ఈజీ క్వశ్చన్ అయితే ఎవరైనా కూడా ఆన్సర్ చేసేసేయచ్చు. ఆ సినిమా ఏంటి అనేది అందరికి తెలుసు. సో ఈజీ క్వశ్చన్ అయితే అది కొంచెం మెదడికి మేత సెక్షన్ కాబట్టి ఆయన చెప్పిన లిస్ట్ సుమోలు ఎన్ని వచ్చాయి, మొత్తం ఖర్చు ఎంత అయింది, భోజనాలకు ఎంత అయింది, రాను పోను ఎంత అయింది, టోటల్ గా ఎంత బొక్క అయింది, ఈ విషయాలు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ మీకు స్టూడియో నెంబర్ అందరికీ తెలుసు, 9726361966. సో ఇది ఇలా ఉండగా మనం చూద్దాం ఎవరైనా కాల్ చేస్తారేమో. నేనైతే జాతరలో కోలాటం కళ్యాణం గురించి మాట్లాడుకున్నాం, కోలాటం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు జాతర అవార్డ్స్ సితారా అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సితారా అవార్డ్స్ ఈసారి అన్ని కేటగిరీస్ లో మా ఆర్జేస్ అందరినీ లిస్ట్ చేయడం జరిగిందండి. సో ఓటింగ్ వల్ల అంటే మేమెవరము ఇంటర్నల్ గా పిక్ చేసుకున్నది కాదు, అది ఓటింగ్ అడిగామన్నమాట. ఒక 1.5-2 months ముందు నుంచి అందరినీ ఓట్ అడుగుతూ ఓటింగ్ ని బేస్ చేసుకునే అది జరిగింది, ఆ సెలక్షన్స్ జరిగినాయి. సో అన్ని కేటగిరీస్, ఇన్ఫోటైనర్ కేటగిరీ ఉంది, తర్వాత గ్రామోఫోన్ కేటగిరీ ఉంది, బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు ఉంది, గోల్డెన్ గ్లోబ్ అంటే అన్ని కేటగిరీస్ తో కలిపి ఉంది. సో ఇలాగ రకరకాల కేటగిరీస్ లో నన్నైతే ఓకే మళ్ళీ చెప్తాము. ఎవరో కాలర్స్ వస్తున్నారు మాట్లాడదాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో శ్రీ బిగ్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్ అండి, నా పేరు కార్తిక్.
0: కార్తిక్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను.
0: నేను బాగున్నాను కార్తిక్ గారు, చెప్పండి.
3: మీరు ఏదైతే కష్టం అడిగారో అది ఈజీ, ఏదైతే ఈజీ అడిగారో అది కష్టం.
0: అలా అడిగానంటారా, నాకు తెలియలేదు ఇప్పటిదాకా.
3: రెండు జమ్మలమడుగు నుంచి రాను పోను 10,000, పోరునల్ల 5,000.
0: రాను పోను 10,000 కాదు, సుమోలో కాలే సార్,
3: రాను పోను 10,000, భోజనాలు 5,000, మొత్తం 15,000 బొక్క
0: అంటారు. అలా అయితే కరెక్టే. ఓకే, వచ్చినప్పుడు 10,000, వెళ్ళడానికి 5,000, భోజనానికి 5,000, కరెక్టే. నేనే తప్పు రాసుకున్నాను, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇదే కష్టమైన క్వశ్చన్.
3: సినిమా గుర్తొస్తుంది కానీ రావట్లేదు.
0: అలా అలా గుర్తొస్తుంది కానీ గుర్తు రావట్లేదు కదా. పోనీ పక్కన ఎవరు ఎవరితో చెప్తున్నారు? అది
3: ఎవరు లేరు, సోలో డ్రైవింగ్.
0: ఏ కాదు కాదు, బ్రహ్మానందం గారు ఇది ఎవరితో చెప్తూ ఉంటారు. నేను హెల్ప్ చేస్తా, నేను హెల్ప్ చేస్తా. ప్రభాస్ గారు పక్కనున్నది, ప్రభాస్ గారు ఈయన ఎవరింటికో, ఈయన యూజువల్ గా అబ్బాబా. ఇప్పుడు చెప్పండి, ఇది ఈజీనా టఫ్?
3: అంటే ఇప్పుడు హిందీ ప్రభాస్ అన్నారు కాబట్టి.
0: ప్రభాస్, బ్రహ్మానందం గారు ఎన్నున్నాయండి, మీరు ఇంటెలిజెంట్ అని చెప్పాలి.
3: ఉంది, ఇంకోటి ఉంది, రెబెల్ ఉంది
0: కదా. మీరు ఇది అనగానే మిర్చి అన్నారు చూసారా, సూపర్. అది అది. సో ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ అయి ఉంది, తెలిసి చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను మీకు ఆన్సర్. రేడియో సురభి కొత్త ట్యాగ్ లైన్ ఏంటి? బాగుందండి, ఇది కూడా నేను సజెస్ట్ చేస్తాను రాజేశ్వరి గారికి, విఆర్ ఫ్యామిలీ. కానీ విఆర్ ఫ్యామిలీ కాదు, ఏదో ఫ్యామిలీ గురించే ఫీల్స్ లైక్ ఫీల్స్ లైక్ వాట్
3: ఫీల్స్ లైక్ ఫ్యామిలీ ఓకే ఓకే ఓకే
0: మీరు ఫీల్స్ లైక్ హోమ్ బాగుంది చెప్తాను ఖచ్చితంగా రాజేశ్వరి గారికి సజెస్ట్ చేశారండి మన కార్తిక్ గారు అని చెప్తాను థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కార్తిక్ గారు సో ఎస్ కార్తిక్ గారు సజెస్ట్ చేసిన సజెషన్ కూడా చాలా బాగుంది బట్ రేడియో సురభి కొత్త ట్యాగ్ లైన్ అయితే నిన్నే మార్చారు కాబట్టి ఇంకో కొత్త మార్పుకి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలేమో రేడియో సురభిస్ న్యూ ట్యాగ్ లైన్ ఇస్ ఫీల్స్ లైక్ హోమ్ అండ్ మనందరం మాట్లాడుకుంటున్నాము సితార అవార్డ్స్ గురించి అండ్ ఈసారి నా కేటగిరీ అయితే ఫ్రెష్ వాయిస్ కేటగిరీ అండి ఎందుకంటే నేను అండ్ ఇంకొక ముగ్గురు ఆర్జెస్ ఒకటేసారి ఫెబ్లో మార్చ్ లో జాయిన్ అయ్యామన్నమాట నా పేరు శ్రీకాంతి నేను ఫెబ్లో జాయిన్ అయ్యాను అండ్ శృతి వెంకట్ అండ్ అను మడూరి మేము ముగ్గురం కూడా ఆల్మోస్ట్ అదే టైం ఫ్రేమ్ లో జాయిన్ అయ్యాం సో ఆల్ త్రీ ఆఫ్ అస్ వర్ లిస్టెడ్ ఇన్ ద కేటగిరీ ఫర్ ద ఫ్రెష్ వాయిస్ ఆర్జే అవార్డ్స్ అండ్ ఐఎమ్ సో లక్కీ టు గెట్ ద అవార్డ్ మంచి ఓటింగ్ తోటి అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ all of your support thank you everyone who voted for me ante voting lekunda meer vote cheyakunda id garavadam anedi jaragadu and I want to take this opportunity to thank each and every one who are listening for voting me this means a lot endukante idi na first award vachina 4 months lo ee mee andarlo oka gurtimpu techukodam naaku chaala ante this is very important to me ఇలానే మిమ్మల్ని అందరినీ ఆదరిస్తూ అలరిస్తూ మీ అందరికి నచ్చిన మెచ్చిన పాటలు షోస్ ఆటలు తీసుకొస్తూ ఉంటాము రేడియో సురభి టీమ్ అందరము అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ వేసేస్తున్నాను మనకి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు నేను ఇంకా వెయిట్ చేస్తాను ఇంకెవరైనా లిస్ట్ చెప్తారేమో ఎన్ని సుమోల్లో వచ్చారు ఎంత ఖర్చు అయింది భోజనాలకు ఎంత అయింది మొత్తం ఎంత అయింది ఏ ఎంత బొక్కబడింది టోటల్ గా ఎంత బొక్కబడింది ఈజ్ ద క్వశ్చన్ సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి ఈ పాట వినేసి వచ్చేసాక ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పేసుకుందాము మరి వాల్యూమ్ పెంచేస్తారా అద్భుతమైన సాంగ్ వచ్చేస్తుంది

0: విడతలు చూస్తే మొన్నే అయిందనమాట. చాలా విడతల తర్వాత మన ఆంధ్ర వాళ్ళందరికి, ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ హీరో చచ్చిపోతే బాధ కదండి, అబ్బా ఎక్కడో బాధేస్తుంది, అబ్బా అబ్బాబ్బా వీడిని చంపేశారేటి అని. సో ఏమో అలా జరుగుతూ ఉంటుంది. సినిమా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, అంటే ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నచ్చలేని చెప్తే యుద్ధానికి వచ్చేస్తారేమో, నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నచ్చింది బాగుంది సినిమా బా భలే ఉంది అంటే కొడతారేమో, దీనికి టేస్ట్ లేదు అనుకుంటారేమో. బట్ మీరు ఎవరేమనుకున్నా నేనైతే నా రివ్యూ ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు. హీరో చచ్చిపోతే మటుకు అయ్యో ఎందుకు చంపారు, అవసరం ఏంటి అనిపించింది. తర్వాత అనిపించింది బతుకుంటే కూడా పెద్ద పెద్ద ఉపయోగం ప్రయోజనం ఏమీ లేదు. సో మనం బ్రేక్ అయితే చాలా దగ్గరగా ఉన్నాము. ఈ సినిమాలో ఇప్పుడు మీరు విన్న పాటలో అడవి శేష్ పక్కనున్న డాన్సింగ్ పార్ట్నర్ ఎవరో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. మనం బ్రేక్ అయితే ఒక 16 సెకండ్స్ దూరంలో ఉన్నాము. బ్రేక్ నుంచి వచ్చాక బోల్డ్ కవర్ ను ఆడుకుందాము. అండ్ జాతర గురించి మనం ఇంకా జస్ట్ సెకండ్ ప్రోగ్రామ్ వరకే చెప్పాను, ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతో. అండ్ మీరందరూ వింటూనే ఉండండి రేడియో సురభి, మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ఫ్రైడే హ్యాపీ అవర్స్.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 8 p.m.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నలమయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
7: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
8: I asked you to come to our place.
9: Our place, Indian cuisine.
10: Thank you for being in our journey.
11: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
12: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM. మీరందరికీ కూడా రేడియో సురభి ప్రోగ్రామ్స్ అండ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే దయచేసి రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మొన్న ఎవరో ఒక పెద్ద ఆవిడ పాపం కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రసాదం పంచిపెడుతుంటే వచ్చి, అమ్మ కళ్యాణం, భద్రాచల విగ్రహాలు వచ్చాయిట, కళ్యాణం జరిగిందిట, మేము మిస్ అయిపోయాం.

0: అమ్మా ఇదంతా ఎలా తెలుస్తుంది మాకు ఇలా జరుగుతున్నట్టు, ఎవరో చెప్తే వచ్చాము, కళ్యాణం అయిపోయిందంటే బాధ వేసిందండి. పాపం అలాగా ఆవిడ చెప్తుంటే నాకే చాలా బాధగా అనిపించింది. దయచేసి మీరు ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ప్రోగ్రామ్స్ అన్ని రేడియో సురభి యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ బోత్ కి ఉందండి. దయచేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఫాలో అయితే కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మే అందరం ఆర్జేస్ దాంట్లో ఉన్నాము. నాదైతే ఆర్జే అండర్ స్కోర్ శ్రీకాంతి పోతా ప్రగడ అనే ఒక ఐడితో ఉంటుంది. వెతడం కొంచెం కష్టం, నా పేరు కష్టంగా ఉంటుంది కాబట్టి, బట్ ఆ రేడియో సురభి సోషల్ ఇన్స్టాగ్రామ్ మీడియాలో చూస్తే కనుక మీ అందరం ఉంటాం, అందరూ ఆర్జేస్ ఉంటారు. మా మీ అందరం అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ ఇస్తాము, ఎందుకంటే దట్ ఈస్ అ న్యూ అడ్వర్టైజింగ్ థింగ్ కాబట్టి. చాలా ప్రతి ఒక్క షోస్ గురించి, ఆ రోజు షోలో ఏం చెప్తాం అనే దాని గురించి, రేడియో సురభిలో జరుగుతున్న అప్డేట్స్ అన్నిటి గురించి కూడా మా ఆర్జేస్ అందరం చెప్తాము. అలాగే రేడియో సురభి టీమ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా, ఫేస్బుక్ లో అన్నిటిలో ఇస్తూనే ఉంటారు. ఇది సో నేను నెక్స్ట్ బిట్ అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత క్వశ్చన్ అయితే అడుగుతాను. విచిత్రం ఏంటంటే నేను లైన్అప్ చేశాను కానీ నాకు మీ అందరూ హెల్ప్ చేయాలి, నాకు తెలియదు ఈ క్వశ్చన్ కి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్. బట్ ఫినిసేయండి బిట్.
1: ఐ సింగిల్, యూ సింగిల్, నో నో నో, యూ సింగిల్, ఐ సింగిల్, నో నో నో, నో మ్యారేజ్. థింక్ మ్యారీ మీ.
0: థింక్ థింక్ ఏ సినిమా ఇది? నాకు సినిమా పేరు ఏంటో గుర్తు వస్తూ వస్తూ ఉన్నట్టుంది, అలా సబ్ కాన్షియస్ మెమరీలో ఉంది. ఇందాక మన సాంబశివ గారు అన్నట్టు సినిమా పేరు తెలుసు తెలియదు అన్నట్టుగా ఉంది. సో నేను వేరే క్వశ్చన్ ఏదో అడగదాం అనుకున్నాను కానీ నాకు సినిమా పేరు నాకే తెలియదు కదా, మీరు ఎవరైనా కాల్ చేసి హెల్ప్ చేస్తారేమో అని చూస్తున్నాను. ఈ సినిమా పేరు ఏంటి? ఆ ఇద్దరు యాక్టర్లలో ఒకళ్ళు బ్రహ్మానందం గారు, పక్కన ఎవరై ఉండుంటారు? తెలిస్తే ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ అనమాట. నేను ఇది ఈజీ ఇది టఫ్ అని చెప్పను, ఎందుకంటే ఇందాక కార్తిక్ గారు అంటున్నారు మీరు ఈజీ అన్నది టఫ్, టఫ్ అన్నది ఈజీ అండి అని. సో ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఈజీగా తీసుకోండి, ఏది టఫ్ అనిపిస్తే టఫ్ గా తీసుకోండి. సినిమా పేరేంటి ఇస్ ద క్వశ్చన్. అండ్ ఈ ఇద్దరు లీడ్ యాక్టర్స్ లో ఒకళ్ళు అయితే బ్రహ్మానందం గారు, వీక్ గా ఉన్న ఆయన పాపం బ్రహ్మానందం గారు, ఎక్కడ పడితే అక్కడ నొక్కి వీక్ గా చేస్తున్న ఆయన ఎవరు? తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసాయండి. 9726361966. నేనైతే ఒక నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ లైన్అప్ చేసి ఉంచాను. ఇది వినేసి వచ్చిన తర్వాత ఇంకా జాతర గురించి బోల్డ్ కవర్లు అయితే మాడుకుందాము, ఎందుకంటే నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎలా సెక్యూరిటీ, ఎస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్, హౌ ఇట్ వెంట్ అనేది ఈ పాట విని వచ్చిన తర్వాత మనం మాడుకుందాం. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే, ఈ బిట్ నేను వేసిన బిట్కి ఆన్సర్ తెలిస్తే డూ కాల్ ద స్టూడియో. క్వశ్చన్ కాస్త తెలియకపోతే నాకు ఇంకోటి చిలిపి క్వశ్చన్ అడగాలనిపించింది. ఏంటంటే ఇప్పుడు మీరు వింటున్న సినిమా పాట ఏ సినిమాలోది? తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేయొచ్చు.

0: మనకి ఒక వండర్ఫుల్ కాలర్ ఉన్నారండి, ఐ వాంట్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సవదిక, దానికి అదే ఆన్సర్ కదా మనకు తెలీదు. బట్ ఎవరండి మీరు, ఎవరు మాట్లాడుతున్నారు, మీరు ఆన్ ఎయిర్ లో ఉన్నారు?
1: నా పేరు మర్చిపోలేరండి, మరీ మరీ చెప్తున్నాను.
0: అమ్మ బాబోయ్, శ్రీకాంత్
1: కాదు, మీ పేరు దగ్గరగానే ఉంటుంది. నా పేరు కూడా,
0: నా పేరుకి దగ్గరగానే ఉంటుంది. శ్రీకాంత్ కాకుండా ఇంకేమై ఉంటుంది?
1: అలా ఎలా మర్చిపోతారు?
0: రామచంద్ర ప్రభు స్వామి నారాయణ చౌదరి అని
1: బాధపడతారు.
0: ఏంటండి,
1: రామచంద్రుడు బాధపడతారు ఇంత మంచి ఫ్యాన్ పేరేట మర్చిపోయానని చెప్పి.
0: అమ్మో, ఇన్ని సార్లు మీరు ఫ్యాన్ ఫ్యాన్ అంటుంటే నాకు భయం వేస్తుంది. ఎవరండి, చెప్పరా ఒకసారి. ఎవరు
1: లాస్ట్ మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే పేరు చెప్పాల్సి అన్నారు. నా పేరుకి మీరు
0: శ్రీకాంత్ అసలు పేరు ఏంటో చెప్తారా? ఇప్పటికైనా నాకు ఇక్కడ చౌదరి అని పడింది. ఎవరు మీరు? అవునా, అమన్ నైస్ నేమ్ అమన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ సవదిక, ఆన్సర్ తెలుసా?
1: అది అలీ గారు, అది అందరికి తెలుసు.
0: సినిమా పేరేంటి?
1: అది చాలా కష్టం క్వశ్చన్. యాక్చువల్లీ చిరుత అనుకుంటాం.
0: చిరుతనే అయ్యి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నాకు తెలియదు తెలుసా, దీని వ్యక్తి బాగుందని ప్లే చేస్తాం కానీ నాకు సినిమా పేరు తెలీదు. ఏమనుకున్నా, ప్రపంచం ఏమనుకున్నా కూడా చిరుత ఫిక్స్ మనం
1: అంతే, తగ్గేది లేదు.
0: ఎవరైనా తప్పు అనుకున్న వాళ్ళు సవాల్, బస్తీ మీద సవాల్ అమ్మన్ గారికి మాకు.
1: మళ్ళీ పంతానికి
0: వెళ్ళి ఎందుకు తెచ్చుకోవడం అంటారా?
1: అంతే కదా,
0: చూద్దాం. చిరుత ఎస్ అనుకునే వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పచ్చు, అది చిరుతనేనండి, కరెక్ట్ గానే చెప్పారని. చిరుత కాదనుకునే వాళ్ళు ఏం చేయకండి, కాదు పిచ్చిమొహాలి తప్పనుకోండి, తిట్టుకోకండి. సో బాగుంది అమన్ గారు. చిన్నపిల్లల క్షమించండి, అంతే కదా. ఇప్పుడు వేస్తున్న పాట ఏ సినిమాలోది ఈజ్ అన్ అదర్ క్వశ్చన్. ట్రై చేద్దాం. ఓకే, పాట వినలేదా? సూపర్. ఓకే అమన్ గారు, నేను ఈ సినిమా చిరుత అనుకుంటున్నాను, అది కరెక్టా తప్ప ఎవరికైనా తెలిస్తే మమ్మల్ని చిన్నపిల్లల్ని దయచేసి కరెక్ట్ చేయండి. ఓకే, ఈ పాట వినేసేయండి. థ్యాంక్స్ అమన్ గారు.
1: థ్యాంక్ యూ.

0: శ్యామ్ బాబు, స్టాప్ ఇట్.
1: శ్యామ్ బాబు,
2: ఏంటి సార్?
1: వస్తున్న టెంపో ఇంటికి చేస్తున్న స్టెప్ లేండి. తగడి తగడి థా
2: 6-8
1: తగ్గిది మిత్తకి దిమి థా 2-4
2: హాయ్.
1: ఒక్కో స్టెప్ కు ఒక్కొక్క

0: సంకల్పం చూడుస్తాను. జీవితం రోజు అదే పని కాదయ్యా నీలాగందరికి. అయినా కళలు లలిత కళ్ళు మళ్ళీ కళాకారులు వదిలేయండి అమ్మా. మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. తాగు తప్పు లేదు, దూగు తట్టుకుంటాం. అయినా ట్రెండింగ్ కి ట్రోలింగ్ కి తేడా లేకుండా బిహేవ్ చేయకుండా ప్లీజ్.
1: ఏం చెప్పావు బ్రో?
0: ఓకే గాయ్.

0: వెల్కమ్ బ్యాక్. ఎస్, అదృపయ్య పాటలు వింటూ మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని ఆశిస్తున్నాను. మనకి అమన్ గారు కాల్ చేసి గెస్ట్ చేశారు చిత్తా అని, కానీ మేము చిన్నపిల్లలం, మాకు తెలియలేదు, తప్పుంటే క్షమించండి అని ఆన్ ఎయిర్ లో చెప్పాక చిలక పలుకుల వాసవి గారు కాల్ చేసి, మీరు చిన్నపిల్లలు ఏంటి శ్రీకాంతి అని అంటే, నేను రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా దున్న పోతుల్లో ఉన్నారు, మీరు చిన్నపిల్లలు ఏంటి, అమన్ గారిది కాదులేండి, నాకు ఆయన ఎలా ఉంటారో తెలియదు, సో నన్ను నేను అన్నట్టు అనిపించింది. ఆవిడేమో పవన్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా, అయ్యో అలా అనలేదు శ్రీకాంతి, మీరు చిన్నపిల్లలు ఏంటి అంటున్నా అంతే, బట్ ఆవిడ కూడా చిరుతానే ఏమో శ్రీకాంతి అన్నట్టు అన్నారు. సో మాకైతే కన్ఫర్మ్ గా తెలియలేదు, కానీ మేమైతే చిరుత అని లాక్ ఫిక్స్, అమన్ గారు మనమే గెలిచామండి. సో మనల్ని అసలు ఆపేది ఎవరు చెప్పండి. ఈ నెక్స్ట్ బిట్ వేసేస్తున్నాను, వేసేసాక దీని సినిమా పేరు కూడా నాకు తెలియదు, కానీ ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. నీ తెలియకుండా అసలు బిట్ ఎందుకు వేస్తావు అంటారా, ఏంటో బాగుంది కదా బిట్ అని అలా లైన్అప్ చేశాను, కానీ సినిమా పేరు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి, తెలియకపోతే ఏం పర్వాలేదు, ఇంకో బిట్ వేస్తా అంతే. అది
1: నిన్ను పెట్టి సుపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తానరా, చేయలేవురా, నేను చేయిస్తా, నీ దగ్గర డబ్బులుంటా చూడు, చూంటే మళ్ళీ ఎవడు ఏమి పీకలేడురా.
0: సో నేను క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ క్వశ్చన్ అడిగిన తర్వాత వినిపిస్తాను మీకు. క్వశ్చన్ ఏంటంటే, ఈయన క్రియేటివిటీ ఉంటే ఎవడు ఆపలేడు, మిమ్మల్ని పెట్టి రెండు సినిమాలు తీస్తానంటున్నారు కదా, ఆ రెండు సినిమాల పేర్లు ఏంటి అనేది నా క్వశ్చన్. ఇంకోసారి వేస్తే ఎవరైనా వినేసి చెప్పేస్తారు, వినకుండా ఎవరైనా ట్రై చేస్తారేమో, ట్రై ఆగుతాను, ఆగి క్రియేటివిటీ ఉంటే ఎవడు ఆపలేడు, మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తే, నిన్ను పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడు అని రెండు సినిమా పేర్లు చెప్పారు ఆయన. సర్లేండి, మీరే కదా, ఇంకోసారి వేస్తా వినండి.
1: నిన్ను పెట్టి సుపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమా తీస్తానరా, నీ దగ్గర డబ్బులుంటే చూడు.
0: అసలు బ్రహ్మానందం గారు పక్కన తను నీ చేయగలను అన్న అంటే, నువ్వు చేయలేవురా, నేను చేయిస్తా, అసలు కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్, వాడు చేయలేదని చెప్తున్నాడు, ఈయన చేయిస్తట. ఆ రెండు సినిమాలు, ఆ పక్కనున్న అతన్ని పెట్టి చేయిస్తున్న రెండు సినిమాల పేర్లేంటి అది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అమ్మా ఫాస్ట్ ఉన్నారు, చూద్దాం. హలో అండి, మీ రేడియో సర్బీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రాఘవ్ గారు చెప్పేసేయండి. శివపుత్రుడు దేవుళ్ళు, దేవుళ్ళు కాదు, ఇంకోటి సినిమా పేరు ఏదో ఉంది దానికి, కదా అదే అదే అలా స్లోగా అనిపిస్తుంది కాబట్టి చెప్ అడిగా. థ్యాంక్స్ అండి. హలో అండి, మీరు రేడియో సర్బీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు చక్రవర్తి.
0: చక్రవర్తి గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామండి.
0: నేను బాగున్నాను, మీ సామ్రాజ్యం ఎలా ఉంది? నాది అదే పరిస్థితి చక్రవర్తి గారు. చెప్పండి చక్రవర్తి గారు, ఆన్సర్ ఏంటి?
2: అది సినిమా ఆన్ చేయాలి అనుకుంటానండి, రవితయ్య సినిమా దొరికేది తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్ కి శివపుత్రుడు నేనే దేవుడు అనుకుంటున్నాను.
0: కరెక్ట్, నేనే దేవుడు, అసలు ఆ సినిమానే లేదు, బ్రహ్మానందం క్రియేషన్. కానీ సినిమా ఆంజనేయులు అంటారా, అయి ఉండొచ్చు మోస్ట్, ఎందుకంటే దాంట్లోనే క్రియేటివ్ భాస్కర్ కదా మన బ్రహ్మానందం గారు.
2: సినిమా ఫ్లాప్ గానీ బానే ఉంటుంది కామెడీ,
0: ఇంతవరకు సూపర్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు, బాగుందండి. సో మనకైతే ఇద్దరు కాలర్స్, రాఘవ్ గారు అండ్ చక్రవర్తి గారు అయితే ట్రై చేయడం జరిగింది. ఆ రెండు సినిమా పేర్లు నేను ఇంకా ఆన్ లోనే ఉంచుతున్నాను, ఎవరైనా తెలిస్తే ఆ రెండు సినిమా పేర్లు ఏంటో చెప్పండి. ఈ నెక్స్ట్ సాంగ్ ఏం వేద్దామని ఆలోచిస్తూ చేస్తూ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాను నేను, మర్చిపోయా, లైనప్ చేశా మర్చిపోయా, చూడండి ఈ వండర్ఫుల్ అద్రిపోయే సాంగ్ వినేసి వచ్చేసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకా క్వశ్చన్ అయితే ఆన్ లోనే ఉంది, ఆ సినిమా పేరేంటి అండ్ ఆయన పెట్టి తీస్తాన్న రెండు సినిమా పేర్లు ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి, వాల్యూమ్ పెంచండి.

0: రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీరామ్ అండి.
0: శ్రీరామ్ గారు ఎలా ఉన్నారు?
1: గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు?
0: శ్రీరామ్ గారు కొప్ప తీసి మీరు శృతి గారి హస్బెండ్ శ్రీరామ్ గారు కాదు కదా?
1: అదండి, ఆ శ్రీరామ్ ఎవరు నాకు తెలియదు.
0: పోలేండి, చెప్పండి శ్రీరామ్ గారు.
1: సినిమాలో రెండు పేర్లు వచ్చేసి శివపుత్రుడు, నేనే దేవుడు.
0: అబ్బా, నేనే దేవుడు అనే సినిమా నిజంగా ఉందా?
1: ఉంది, సినిమా ఉందండి. ఆ రెండు కూడా తమిళ మూవీస్, సో అందుకే ఫిష్ వెంకట్ కి ఎందుకు చెప్తాడంటే అన్ని గ్లామరస్ గా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి అలా చెప్పాడు.
0: గ్లామరస్ గా ఏం చెప్పారండి, గ్లామరస్ గా ఉంటాయి కాబట్టి ఫిష్ వెంకట్. నేను ఆ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, ఎవరితో చెప్తున్నారని. నాకు అతని పేరు కరెక్ట్ గుర్తు రాలేదన్నమాట నాకు. సరే, నాకే తెలీదు ఎందుకు అడగడం. ఫిష్ వెంకట్, అవునవును, ఫిష్ వెంకట్ గారిని నేను యాడ్ చేయగలను.
1: ఏంటంటే అది ఏం చేయబోయినా ఏం కాదు, అది మామూలుగా జస్ట్ రెండు సినిమాలు చూస్తే శివపుత్రుడు గాని ఇవి గాని చూస్తే యాక్టింగ్ డైలాగ్ ఏమి ఉండదు, ఓన్లీ యాక్టింగ్ ఉంటుంది.
0: నేనే దేవుడు కొంపతీసి ఆర్యాది ఏంటండి, నేను చూసిన తమిళ్ లో చూసినట్టు ఆర్యాది. కరెక్ట్ కరెక్ట్, అతను బైరాగి లాగా ఉంటారు కదా, బిచ్చగాళ్ళు అందరూ ఉంటారు ఆ మూవీలో. ఓ మై గాడ్, నేను చూసానండి ఈ మూవీ. ఎస్, నేను తమిళ్ లో చూసాను ఈ మూవీ. ఓ, ఆ
1: సినిమా తమిళ్ బేస్డ్ మూవీ.
0: ఎస్ కరెక్ట్, అవునవును.
1: అందుకే ఫిష్ వెంకట్ ఎందుకు చెప్పాడంటే నువ్వు చేయలేవరా, నేనే చేపిస్తానంటే చేయక్కర్లేదు, జస్ట్ అలా కూర్చుండి సరిపోద్ది
0: అన్నట్టు. అసలు బ్రహ్మానందం గారు చెప్పే అసలు ఆయన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ అండి. నేను రాటాక్స్ లో ఆయన ఇంటర్వ్యూ చూస్తూ ద పర్సన్ దట్ హీస్ అండ్ ద పర్సన్ హీస్ ఆన్ ద స్క్రీన్ ఎంత ఎంత వేరియేషన్ ఉంది, హౌ హీ టాక్స్, హౌ హీ క్యారీస్ ఇట్ అన్నది అంతా రాటాక్స్ లో ఆయన చూస్తుంటే లిటరలీ ఫెల్ట్ సో నైస్ అనమాట. అదంతా తెలుసుకోవడానికి చాలా బాగా.
1: ఆన్ స్క్రీన్ వేరు, ఆఫ్ స్క్రీన్ ప్రేమానందం
0: వేరు వేరు అసలు. బట్ హౌ హీ లెడ్ హిస్ లైఫ్,
1: ఆర్ట్ కూడా సూపర్. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి చూసారా?
0: అవునవును, కరెక్ట్ కరెక్ట్. బాగుందండి, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ శ్రీరామ్ గారు. మనం పాట కంటిన్యూ చేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.
1: థ్యాంక్ యూ.

0: అది బాలయ్య గారు వచ్చిన తర్వాత ఇంకా దవిడి దిబిడే, మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ విన్నమే. బట్ దట్ వాజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. మనము బ్రేక్ అయితే చాలా దగ్గరలో ఉన్నాము, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి మాటలు చెప్తాను. సరే, ఈ క్వశ్చన్ అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీంట్లో రెండు కలిపి ఉన్నాయి. సో ఆ నా క్వశ్చన్ నేను ముందే చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ జాగ్రత్తగా వినాలి కాబట్టి. మనము ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూనింగ్ అయి ఉంటే, మనం అందరం ఆడుతున్నాం మెదడిక మేత కార్యక్రమంలో. నేను ఒక బిట్ వేస్తాను, ఆ బిట్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా ప్రార్థన. ఈ బిట్ లో క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో రెండు సినిమాలు వస్తాయండి, ఆ రెండు సినిమా పేర్లు ఏంటో చెప్పాలి. రెండు ఒకటేసారి కంటిన్యూస్ గా వస్తాయి, సో జాగ్రత్తగా వినండి. హియర్ ఇట్ కమ్స్. ఓకే, ఇలా చూసేలో గల మాయమైపోతుంది. ఓకే, హియర్ ఇట్. మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి. Yes. ఈ రెండు సినిమాలు ఫస్ట్ డైలాగ్, నెక్స్ట్ పాట, ఈ రెండు సినిమా పేర్లు తెలిస్తే ఎవరికైనా సెకండ్ ఖచ్చితంగా చెప్పేస్తారు. ఫస్ట్ ఏంటి, ఇస్ ఈజీ క్వశ్చన్. సెకండ్ ఏంటి, ఇస్ ఈజీ, ఇస్ టఫ్. కాదు కాదు కాదు, ఫస్ట్ ఏంటి, మాటలు ఎవరు మాట్లాడారు, ఆ సినిమా పేరేంటి అనేది టఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే సింపుల్ క్వశ్చన్ అని అనుకుంటున్నాను, తిట్టకండి. తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. మనమైతే బ్రేక్ కి చాలా దగ్గరగా ఉన్నాము, నెక్స్ట్ ఇంకో పాట వేస్తే కూడా ఆగిపోతుంది కాబట్టి జాతర విశేషాలు మాట్లాడుకుందాం. జాతరలో నెక్స్ట్ కొలాటం అయిపోయింది, జాతర అవార్డ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్ ఎంత బాగా జరిగినాయండి. అండ్ అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రకరకాల పర్ఫార్మెన్సెస్ అందరూ ఉన్నారు. లాస్ట్ దాకా పొద్దున్న 8:00 మొదలైతే సాయంత్రం 6:30 కూడా ఇంకా ఎవరు ఇంటికి వెళ్లే మోడ్ లో లేరనమాట. అంత కోలాటంగా కోలాహలంగా ఉంది. మనం బ్రేక్ దగ్గరికి వెళ్తున్నాము, మనం ఈ కాలర్ ని తీసుకుంటూ బ్రేక్ లోకి వెళ్ళిపోదాము. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. కిషోర్ గారు ఎలా ఉన్నారు? ఎస్ కిషోర్ గారు, మనం బ్రేక్ అయితే 30 సెకండ్స్ దూరంలో ఉన్నాము, చెప్పండి.
1: యా, సో ఇందాక మూవీ ప్లే చేసింది, ఫస్ట్ వచ్చి మల్లీశ్వరిలో వెంకటేష్ డైలాగ్ అది, సెకండ్ ఏమో మన్మధుడులో తాగాచున సాంగ్.
0: అబ్బా, అసలు ఏమైనా క్యాచ్ పట్టారండి, సూపర్ కిషోర్ గారు, థ్యాంక్ యూ.
1: హలో,
0: హలో అండి, మీరు రేడియో సూర్యకి కాల్ చేశారు. మనం బ్రేక్ కి చాలా దగ్గర ఉన్నాం, నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను మిమ్మల్ని.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: అవుతుంది
3: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లాబాద్ చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అమ్కి పనీర్ టిక్కా, మిర్చి అమ్కి కబాబ్, పరాటా. ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా, ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలి delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపడేసలేరు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్, విచ్ ఇస్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM. ఫీల్స్ లైక్ హోమ్. ఎస్, మనం బ్రేక్ లోకి వెళ్లే ముందు కాలర్స్ వచ్చేసారు. కిషోర్ గారు కాల్ చేసి చెప్పారు సుగాత్రి గారు ఆఫ్ లైన్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ వీ వర్ సో క్లోజ్ టు ద అడ్వర్టైజ్మెంట్స్. అండ్ ఎస్, ఇద్దరు కూడా రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఫస్ట్ దేమో మల్లీశ్వరి, సెకండ్ దేమో మన్మధుడు. బావ మావమరుతులది కరెక్ట్ గా సైడ్ బై సైడ్ వేసేసారండి అని అడిగారు ఆవిడ. ఎస్ కరెక్ట్, దట్స్ రైట్ ఆన్సర్. ఇప్పుడే గనక ఎవరైనా చూరిన అయి ఉంటే, మేమందరం ఆడుకుంటున్న ఆట పేరు మెదడికి మేత. అంటే నేను ఒక బిట్ వేస్తాను, జాగ్రత్తగా వినాలి. కొన్ని కొన్నిసార్లు బిట్ లెంతీగా ఉంటే ఆర్ మధ్యలో ఏదైనా బిట్ వేస్తే నేను ఈ సినిమా పేరు ఏంటి అని అడుగుతాను, కానీ యూజువల్ గా నా క్వశ్చన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. సరే, నేను నెక్స్ట్ బిట్ అయితే ఎక్కువ మాట్లాడకుండా వేసేస్తాను, ఎందుకంటే ఇది ఆఖరి అరగంట. ఎవరెవరు కాల్ చేయాలనుకుంటున్నారో గబ గబ గబ గబ కాల్ చేసేసేయండి, బిట్ అయితే వినేసేయండి.
10: ఇలాంటి ఎన్ని చూసాం,
0: ఏంటా కళ్ళు, ఎవరు ఆ కళ్ళు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇది గనక తెలిస్తే చెప్పండి. ఇది కష్టమైన క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సినిమా పేరేంటి? మళ్ళీ వింటారా?
10: ఇలాంటి ఎన్ని చూసాం.
0: కరెక్ట్, ఇలాంటివన్నీ చూసాం. ఓకే, ఆ సినిమా పేరేంటి ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. మాట్లాడింది ఎవరు, మాట్లాడుతున్నది ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇస్ ద క్వశ్చన్. తెలిస్తే స్టూడియోకి అయితే కాల్ చేసి చెప్పేసేది. స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, 9726361966 ఈజ్ ద స్టూడియోస్ నెంబర్. ఇది మీద మీ స్పీడ్ డైల్ ఉంచుకుంటే బెస్ట్ ఏమో, ఎందుకంటే రేడియో సురభి ఇస్ కమింగ్ అవుట్ విత్ లాట్. అదిగో, ఓకే, స్పీడ్ డైల్ ఆన్. అయ్యో, నేను పొరపాటున డిస్కనెక్ట్ చేసేసానండి, ఆవేశం ఎక్కువైపోయి. ఏమనుకోకుండా ఇంకోసారి కాల్ చేస్తారా? ఓకే, హలో అండి, ఒక్క నిమిషం. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
11: నా పేరు అనిత అండి.
0: అనిత గారు చెప్పండి.
11: మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, అది నువ్వు నాకు నచ్చే మూవీ, వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నందిని క్యారెక్టర్ గురించి మాట్లాడేది. బ్యాక్గ్రౌండ్ మాత్రం సుఖ్యాకృష్ణ గారి కళ్ళు కూడా ఉంటాయి కదా.
0: కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? చక్రవర్తి గారు. ఇంటికి వెళ్ళారా అండి? ఎలా ఉన్నారు మీ సామ్రాజ్యం అంతా?
12: లోపలికి వెళ్ళబోతున్నాను. కాల్ చేశాను, అది
0: చెప్పండి.
12: వెంకటేష్ ఆర్తి అగర్వాల్ అండి. సూర్యకాంతం
0: కరెక్ట్. ఓకే, థ్యాంక్స్ అండి. అయ్యో, నేను మళ్ళీ ఆవేశపడి అలా నొక్కేస్తే అలా కాల్ కట్ అయిపోయింది. దయచేసి కాల్ చేయవలసిందిగా మనవి. సో ఎవరు మల్లవరపు అని ఏదో చూశాను, చేసేయండి చేసేయండి. అయితే కరెక్ట్, కొంతమంది అనిత గారు చక్రవర్తి, కొంతమంది కాదు, అనిత గారు చక్రవర్తి గారు అయితే ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పారు, కానీ ఇంకా ఎవరో ట్రై చేస్తున్నారు. ఐ వాంటెడ్ టు కీప్ ద క్వశ్చన్ స్టిల్ ఓపెన్. ఇది ఇలా జరుగుతుండగా జాతరలో బోర్డు ప్రోగ్రామ్స్ జరిగినాయి, మమ్మల్ని కలవడానికి కొంతమంది వచ్చారు. అన్ఫార్చునేట్లీ మేము అందరినీ కలవలేకపోయాము బికాస్ ఆఫ్ అవర్ స్కెడ్యూల్స్ అండ్ బికాస్ వీ వర్ ఆల్ అరౌండ్ ఎవ్రీవేర్ అన్ని జరుగుతున్నాం. వెండర్ బూత్స్, బోల్డ్ అంత మంది వెండర్ బూత్స్ మన డాలస్ లో అనుకుంటాము ఏ బిజినెస్ పెట్టినా కూడా సక్సెస్ అవుతుందేమో. అక్కడ వస్తున్న జనాలు కొంటున్న తీరు చూస్తే ఆహాహా, ఎంత కనుల పండుగ ఉందో. ఖచ్చితంగా వెండర్ బూత్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన బిజినెస్ జరుగుంటుందని అనుకుంటున్నాను నేను. అట్ ద సేమ్ టైమ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి రేడియో సురభి వాళ్ళది మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ జరిగిందండి. అండ్ ఆ విన్నర్స్ ని స్టేజ్ మీద ఒక పద్మశ్రీ గారు అనుకుంటాను విన్ అయ్యారు. అండ్ మంచి గిఫ్ట్స్, గిఫ్ట్ వాచెస్ అన్ని వచ్చినాయి. దాట్ వాజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సెలబ్రేషన్. అండ్ ఇట్ ఎండెడ్ విత్ ఒక డోలు బ్యాచ్ ఎవరు వచ్చారు, మంచిగా డోలు వాయించారు. ఆరా అంతా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదండి, బోల్డ్ కార్యక్రమాలు జరిగినాయి. మాట్లాడుకుంటూ ఉంటే బోల్డ్ విషయాలు వస్తున్నాయి. హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ అంటే ప్రతి ఈవెంట్ లో ఎస్పెషల్లీ పెళ్లిళ్ళు ఆర్ ఫంక్షన్స్ ఏం చేసినా ఆ ఫంక్షన్ హిట్ అవ్వాలి అంటే ఫుడ్ కారణం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ రేడియో సుర్భి జాతరలో కూడా మన రాజులాస్ కిచెన్ అండ్ ఇండియా బజార్ గ్రెయిన్ మార్కెట్ వాళ్ళందరూ పెట్టిన ఫుడ్ స్టాల్స్, ఇంకొకళ్ళు ఎవరో కూడా థాలి ఇచ్చారు, నాకు పేరు తక్కని జ్ఞాపకం రావట్లేదు. సో ఈ థాలీ ఐటమ్స్ కానీ ఫుడ్, పానీపూరి, బేల్పూరి వాజ్ అ సూపర్ డూపర్ హిట్ అనమాట. అసలు మేమే బోర్డ్ తిన్నాం. అక్కడ కొబ్బరి బొండాలు కూడా అలా లైవ్ లో కొట్టి కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ ఈ ఆరాన్ అంతటిని మాటల్లో ఆర్ ఒక చిన్న ప్రోగ్రామ్, ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కష్టము. ఎవరైతే వచ్చి అక్కడ చూసారో మీ అందరికీ కూడా రిలేట్ చేసుకోగలుగుతూ ఉండుంటారు. దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ ఆల్ దాట్ మీ పర్సనల్లీ టేకింగ్ ద స్టార్, సితారా స్టార్ ఫ్రెష్ వాయిస్ అవార్డ్, టేకింగ్ ఇట్ టు హోమ్ మీన్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఓటెడ్ ఫర్ మీ అండ్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. మీ అందరికీ ఇలానే మీ ఆర్జే శ్రీకాంతి బోల్డ్ హ్యాపీ అవర్ ప్రోగ్రామ్ లో మంచి హ్యాపీ అవర్ మూమెంట్స్, హ్యాపీ కాన్వర్సేషన్స్ చేసుకుంటూ ఈ షోని ఇలానే సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాను. ఇదంతా ఇలా చేయడానికి మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఉత్సాహం ఇవన్నీ నేను మాటల్లో చెప్పలేనిది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాలర్స్ కూడా, ఎవరైతే మీరు ఎవ్రీ వీక్ కాల్ చేసి చేస్తారో కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ వల్ల రాలేనేమో, షో ఈరోజు చేయలేనేమో అనిపిస్తుంది. అనిపించగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏం తెలుసా అండి? కాల్స్, కాలర్స్ అనమాట. అరే ఇంతమంది కాలర్స్ చేస్తారు, వెళ్ళకపోతే ఆ కాలర్స్ మిస్ అయిపోతామేమో, వాళ్ళతో మాట్లాడడం మిస్ అవుతామేమో, ఈ కనెక్షన్ పోతుందేమో, మర్చిపోతారేమో అని అనుకుంటాం. ఎందుకు మర్చిపోతారు? మర్చిపోరు కానీ అది ఒక ఫీలింగ్ అనమాట. ఈ రోజు చేయకపోతే శ్రీకాంత్ ఏమైంది అనుకుంటారో, లేకపోతే నేను మిమ్మల్ని మిస్ అవ్వడమో, ఇలాంటివన్నీ జరుగుతాయని చాలా ఆలోచించి ఈ షోకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆల్సో ఇక్కడికి వచ్చి కూర్చుని 2 గంటలు షో చేయడం, వెనకాతల ఈ బిట్స్ అన్ని పోగు చేసుకోవడము, ఏం మాట్లాడదాం అనుకోవడము, ఇదంతా ఒక మెడిటేటివ్ డోపమీన్ ఎఫెక్ట్ లా ఉంటుంది తెలుసా. ఇక్కడ కూర్చుని మాట్లాడడం, మీ అందరితో కాల్స్ లో, కాలర్స్ లో మాట్లాడడము, షో చేయడము, దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫీలింగ్ మా అందరికి. అండ్ రేడియో సురభి ఆర్జేస్ ని, ఈ ప్రోగ్రామ్స్ అందరినీ సక్సెస్ చేస్తున్న ఈ 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం మేము. ఈ ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్ళడానికి మీరందరూ కారణం కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకెక్కువ మాట్లాడితే కొడతారు కాబట్టి నెక్స్ట్ పాట అయితే వేస్తున్నాను, విని ఆనందించండి. అయితే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారా? నెక్స్ట్ బిట్ వేయినా? సరే నెక్స్ట్ బిట్ వేస్తాను. నువ్వు నాకు నచ్చావు అని కొంతమంది అయితే చెప్పారు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్ ఏమి వేద్దాము? కొంచెం కష్టమైనది వేద్దామా, కొంచెం ఈజీది వేద్దామా, ఏం వేద్దాం? సరే నేను ఒక పాట వేస్తాను. పాట మధ్యలో సెంటెన్స్ అనమాట అది. స్టార్టింగ్ ఎవరికైనా గుర్తొస్తే ఆ పాట స్టార్టింగ్ ఏంటో, ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారో, మీరు సూపర్ అండి. అంతే, సూపర్ అంతే. లిసన్ టు దిస్ సాంగ్.

ఎస్, ఆ పాట స్టార్టింగ్ ఏంటి తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికి తెలుసు, 9726361966. అయితే ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ కూడా మీరు కాల్ చేయండి.

0: చెప్పేసేయండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శైలజ.
0: శైలజ గారు చెప్పేసేయండి.
1: బిల్లి బిల్లి పలుకులు.
0: కరెక్ట్, థ్యాంక్ యూ.
1: సితారా.
0: సితారా, కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్ యూ అండి. హలో అండి, మీరు రేడియో షూటింగ్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, నా పేరు ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు, సూపర్ పేరు అండి, చెప్పండి. పాడరా ఆనంద్ గారు? డ్రైవింగ్ చేత్తో పాట నోటుతో నేను కోరస్ ఇద్దరం కలిసి పాడదాం. ఏం పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఎస్, నేను కూడా ఎవరన్నా పాడమంటే గబుక్కున పాడలేనండి. ఓకే, కాలర్స్. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో.
3: హాయ్.
0: హాయ్, హూస్ దిస్?
3: దిస్ ఇస్ లాసియా.
0: లాసియా?
3: యా.
0: ఓకే లాసియా, డూ యూ నో ద ఆన్సర్?
3: యా, ద స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్ ఇస్ జిలిబిలి పలుకులు.
0: యూ హ్యావ్ టు సింగ్ ఇట్. సింగ్ ఇట్.
3: జిలిబిలి పలుకుల చిలిపిక పలికిన ఓ మైనా మైనా, పిల పిల్ల గబుల వలపులు చిలికిన ఓ మైనా మైనా,
0: కన్నుల విందు సితారా. ఇది ఉంటుంది కదా? ఓ, ఏం సూపర్ లాసియా, నువ్వైనా మ్యూజిక్ నేర్చుకుంటావా? ఎంత బాగా పాడావు.
3: సంగీతం పాడతాను.
0: అందుకే ఎంత బాగా పాడావు లాసియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దట్ సాంగ్.
3: థ్యాంక్ యూ,
0: బై. ఎంత బాగా పాడింది కదా లాసియా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎస్, ఈ పాట అయితే వినేసేయండి, మనం ఇంకా కాలర్స్ తీసుకుందాం.

0: ఎస్ అలా మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ మిస్టర్ విజయ్ గారి పాట వినేశాక అది తెలియకుండా తమిళ్ సాంగ్ ప్లే చేసేసాను, ఎందుకంటే నాకు ఈ పాట తమిళ్లో చాలా ఇష్టం అనమాట. అంటే తెలుగులో ఇష్టం లేదని కాదు, కానీ ఆ తమిళ్ ఎసెన్స్, ఎందుకంటే నేను కొన్ని రోజులు ఒక 10 ఇయర్స్, కొన్ని రోజులు కాదులేండి, చిచ్చి రోజులేంటి అసహ్యంగా 10 ఏళ్ళు చెన్నైలో ఉన్నాను. సో ఆ చెన్నై మమకారం చావక నాకు ఆ ఒరిజినల్ తమిళ్లో పాట వినగానే ఐ డెంట్ థింక్ మచ్, టక్కన్ ప్లే చేసేసాను. బట్ ఎవరైనా విజయ్ గారి ఫ్యాన్స్ ఉంటే హోప్, అండ్ చెన్నై ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఉంటే ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ బిట్ వేసేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈజీ క్వశ్చన్ అడుగుతాను, సో అందుకని జాగ్రత్తగా వినండి.
1: అమ్మా ఈ గుమ్మ పాలు తాగు, బలానికి బలం, గ్లామర్ కి గ్లామర్.
2: పాలు వద్దులే అబ్బాయి, స్టార్ట్ అయిపోతాను. ఇప్పటికే అందరూ అవు అవు అంటున్నారు.
1: నిన్ను లావండి ఎవరమ్మా, కరెంటు తీగను చీర కట్టినట్టు సన్నగా
3: ఉన్నావు. మీ ఊళ్ళో కరెంటు తీగ సైజ్ ఇదా?
4: జోకులు వేస్తున్నావా? నరుకుతావు, నోరు ముసుకుల్లో పెట్టండి.
0: ఆ గుమ్మ పాలు తాగితే ఫ్యాట్ అయిపోతున్నా, ఆ సినిమా పేరేంటి? సో అంత చక్కగా అల్లుడు అత్తగారిని ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నాడు. అత్తమ్మ ఈ గుమ్మపాలు తాగండి అంటే వద్దులే అబ్బాయి, ఫ్యాట్ అయిపోతుంది ఈ మధ్యన. అది దట్ ఈస్ వండర్ఫుల్ సీన్. నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఆ సీన్. దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళది ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ రెండు మీ ఇష్టం. మీరు ఏది ఈజీ అనుకుంటారో, ఏది టఫ్ అనుకుంటారో. సినిమా పేరు ఏంటి, ఫ్యాట్ అయిపోతున్న ఆ లేడీ ఆర్టిస్ట్ పేరేంటి తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. నేనైతే పాట వేస్తున్నాను, కానీ ఒకవేళ ఎవరైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అనుకుంటే ఐ సడన్లీ చేసేసారు ఆలస్యం దీనికి. హలో అండి, మీరు ఆన్లైన్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో, నా పేరు సంజయ్ అండి. ఇంకా కాల్ చేశా కదా సితార సాంగ్ అని.
0: అవునండి,
5: అన్నారు అల్లుడు నాగార్జున వాణి శ్రీ.
0: గుమ్మ పాలు తాగి ఎంత బాగుంటుంది కదండి ఆ సినిమా.
5: అవునవును, నా ఫేవరెట్. అసలు
0: సూపర్ సూపర్, దట్స్ రైట్ ఆన్సర్ సంజయ్ గారు. ఇంకెవరైనా ట్రై చేస్తారేమో చూద్దాం, మన మాటలు కనుక లేకుండా ఉండుంటే ఎవరైనా ట్రై చేస్తారేమో చూద్దాం.
5: ఓకే
0: బై. అది శైలజ గారు అయితే ఆన్సర్ చేశారు, కానీ ఈ క్వశ్చన్ అయితే ఇంకా ఆన్ లోనే ఉంచుతున్నాను. ఈ సినిమా పేరేంటి, మీరు ఈ పాట వినేసి వచ్చేసేయండి. ఒకవేళ ఇతర కాలర్స్ వస్తే నేను ఆఫ్ అయ్యి తీసుకుంటాను.
6: మచిలీపట్నం.

0: మనకి ఒక వండర్ఫుల్ కాలర్ కాల్ చేశారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కిషోర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. రేడియో సుర్బీ ఫీల్స్ లైక్ హోమ్ అన్నట్టు చెప్పారండి. బాగుంది కిషోర్ గారు, కాలిఫోర్నియా నుంచి కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.
1: ఇది అల్లరి అల్లుడులో నాగార్జున సాంగ్ అండి, మచిలీపట్నం మాయాబజార్.
0: పాడండి పాడండి కొంచెం కిషోర్ గారు.
1: మ్యాక్నీకొస్తే సైతే సార్ ఏ చిన్నపట్నం చైనా బజార్
0: షాపింగ్
1: కొస్తే సైతే సార్.
0: బాగుందండి. ఆ రోజుల్లో మీకు ఏమైనా గుర్తొచ్చాయా అలా సైట్ వేసిన విషయాలు?
1: పక్కనే మా వైఫ్ ఉంది, తనకే సైట్ వేసాను.
0: మీ నగ్మ అన్నమాట ఆవిడ.
1: దీంట్లో మీనా నగ్మ ఉండదు.
0: మీనా నగ్మ ఇంకొక ఇద్దరు హీరోయిన్లు కదండి,
1: ఇద్దరు ఉంటారు. బట్ ఈ పాటలో
0: మీనా, బట్ ఆవిడ నాగార్జున గారి వైఫ్ నగ్మనే కదా ఈ సినిమాలో. అందుకని మీరు మీ శ్రీమతి అన్నారని డైరెక్ట్ గా సైట్ వేసిన వాళ్ళ గురించి, ఎందుకు కట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడదామని అలా చెప్పాను. బాగుందండి.
1: విజిటింగ్ డాలస్ అన్నమాట, డ్రైవింగ్ ఇన్ ద కార్ అండ్ యూఆర్ లిస్నింగ్ టు యువర్ రేడియో, చాలా బాగుంది మీ యాంకరింగ్ అంతా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. సో నా పేరు ఏమన్నా తెలుసా మీకు?
1: సారీ తెలీదు.
0: నా పేరు శ్రీకాంతి అండి. నా పేరు శ్రీకాంతి పోతాప్రగడ. నేను ఈ హ్యాపీ అవర్ షో ఎవ్రీ ఫ్రైడే 7 to 9 PM చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ, దట్ మీన్స్ అ లాట్.
1: బాబు
2: విడియలు తగులుకో.

0: సూపర్ అద్దండి ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఎస్, మనకి కిషోర్ గారు కూడా కాలిఫోర్నియా నుంచి కాల్ చేసి చెప్పేశారు, ఆయన డాడీస్ వచ్చారు మన షో వింటూ ఆన్సర్ చేసేందుకు. చాలా చాలా థ్యాంక్స్ శైలజ గారు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కాల్డ్. ఈ 2 గంటలు మీ అందరితో మాట్లాడుతూ, ఇలా క్వశ్చన్స్ అడిగి, ఆటలాడుతూ, అన్ని మాటలు మాడుతూ, పాటలు పాడుతూ ఉంటే ఎలా గడిచిపోతుందో అసలు తెలియదు. చెప్తున్నాం కదా, ఇది ఒక వీక్ మొత్తానికి ఇది ఒక డోపమీన్ ఎఫెక్ట్ టైప్ లో ఉంటుంది అనమాట మా అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కాల్డ్. అండ్ ఈ నెక్స్ట్ పాట మనకి వాణి గారు, వాణి ఫ్రమ్ వ్యాన్కూవర్ షో ఎవ్రీ థర్స్డే జరుగుతుంది. ఆవిడ పాటలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆవిడ రిక్వెస్ట్ చేశారు శ్రీకాంతి కుదిరితే ఈ పాట వేయండి అని. మీరందరూ ఈ పాట వింటూ బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. అండ్ దట్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ మై షో టుడే. మీ అందరికీ పేరు పేరున ఈ రోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి, మరియు నాకు ఓట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు గనక ఓట్ వేసి ఉండకపోతే నేను గెలిచేదాన్ని కాదు. ఎంత బాగా షో చేసినా కూడా మీ ప్రేమ మీ ఆదరణ వల్ల నేను గెలిచాను ఫ్రెష్ వాయిస్ ఆర్జే అవార్డ్ ని. దట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ వినేసేయండి. అండ్ యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీక్. ఫీఫా వీక్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ రాజేశ్వర్ గారు ఇందాక అప్డేట్స్ ఇచ్చారు. టుమారో ఇస్ గోయింగ్ టు బి అ బిజీ బిజీ డే. రోడ్స్ అన్ని చాలా రష్ గా ఉంటాయి. ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ. అండ్ ఇంకా ట్రాఫిక్ అప్డేట్స్ కూడా ఆవిడ చాలా ఇచ్చారనమాట. అంటే రేపు 14th సండే బిజీ డే అండ్ 17th ఇస్ అనదర్ బిజీ డే. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు, బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే ట్రాఫిక్ అప్డేట్స్ ని ఫాలో అవుతూ మీ డే ప్లాన్ చేసుకోండి, లేకపోతే రోజంతా అలా రోడ్ మీద ఉండిపోతారు. అండ్ దట్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్. హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతి. అండ్ ఐ విల్ బి మీటింగ్ యూ ఆల్ నెక్స్ట్ వీక్ ఆన్ ద సేమ్ టైమ్ ఆన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ 107.9 FM. రేడియో సురభి ఫీల్స్ లైక్ హోమ్. అండ్ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దిస్ సాంగ్ ఈజ్ ఫర్ వాణి గారు. గుడ్ నైట్ ఎవ్రీవన్.
1: బ్రదర్ అబ్బమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? కడుపు నిండిపోయింది అందరం. ఎవరి నుంచి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు లైఫ్ స్పైస్ ఉండవు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ ఉంది. ఏ ఆడు వద్దమ్మా, మనం ముచ్చటే చెప్పుకున్నాం బంటు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: Radio Surabhi Revisit.
2: Hey, morning, morning, man. We're breakfast. We're going to have a little bit of lotta. Let's go to the Purti Shakahara restaurant. Are you Anand Bhavan?
3: Shiva, Iran chai and the Chaurastan. The first ever Desi drive-thru in America. Chaurastan.
1: Thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అన్ని కాలో తెలుగు ఇష్టం.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: హాయ్ అండి, మన రేడియో సురభి 4 years కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 years ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
9: ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట 1-2 కాదు, స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే, ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: Radio Surabhi Revisit.
7: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
8: Lost and Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Lost and Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
9: So Asia, we serve authentic Indo-Chinese.
10: Thank you for being in our journey.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni unnutulugistu eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

Anand, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandho entante, many times na night songs eppudu play chestu, audience ni urruthru isthu, eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Radio Surabhi Revisits.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutruvistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
2: రేడియో సురభి రీవిజిట్. షైన్ స్టార్ డెంటల్ కేర్, our very own Telugu dentist.
3: చాలా పగడ్డల్ని అప్లై చేశారండి ఇవన్నీ.
2: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీన్మార్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ రమఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధు శ్రవంతి.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to Nika Marinta Cheru Kaapotam. Keep listening to me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

వెల్కమ్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్ అండి, మన రేడియో సిరపి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సిరపి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
1: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG free. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: నేను మీ చంద్రబోసిని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ప్రశాంత్, దిస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందం. బాబు, నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Hi guys, this is Ari Shankar, Radio Sarabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Sarabhi.
1: You're listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
2: Hi everyone, this is Koti, music director, Sarabhi Radio, 4th anniversary, jarupukunna sandarbhanga. My best wishes to Sarabhi Radio and entire crew. Naakunu Sarabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni ఉరుతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs ni eppudu play chestu, audience ni urutulu istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar.

0: emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
1: హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. ఫోర్త్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఆకలి కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandha entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urulutulugistu eppudu aananda paristunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్
2: రేడియో సురభి రీవిజిట్
3: అదే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అరటిక బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్
4: శివ తీరాని చాయ్ అంటే చౌరస్తానే ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: Thank you for being in our journey.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ ఆర్సీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాఖాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు

0: ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, ఇరానీ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, బిర్యానీ చాయ్ అంటే చౌరస్తానే. బిజినెస్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: రేడియో సురభి రీవిజిట్.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ ఆర్ఆర్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: ఆర్సీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisits.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్.
4: అరే ఆర్ ఆనంద్ భవన్.
5: శివ ఇరాన్ చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: శ్రీహరి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. బిజినెస్ ట్రావెల్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోఫియా అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోగే అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ ఆర్తీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. బిజినెస్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: నేను మీ ఆర్పి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటూ చౌరస్తానే. బ్రేక్ఫాస్ట్ అవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: దేవిని ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: మీ ఆర్జీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్. పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
9: Larsen Travels మీ మొత్తం టూర్ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. Larsen Travels తో మీ టూర్ని బుక్ చేసుకోండి. ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
10: We serve authentic Indo-Chinese. Thank you for being in our journey.

మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
1: Radio Surabhi revisits, giving confessions a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunayata
5: ikkada vivid flowers undanta ippude telisindi.
6: Experts ni anukunte mana jeevitham saathiga saagipothundi.
7: Law Offices of Janeta, thank you for being in our journey.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: ಕಾಲು ಈಮಾನಿ ಅಷ್ಟೌ ಆಹಾರ ವಿಧಿ ವಿಶೇಷ ಆಯತನಾನಿ ಭವಂತಿ ಅನಿ ಆಯುರ್ವೇದಂ ಚೆಪ್ತೋಂದಿ. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గంజి చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Namaskaram, nenu singer Sri Krishna. Munduga Radio Sirabhi 4th anniversary sandarbhanga subhakankshalu telijesukuntu Dallas lo ala adugu pedithe chakkaga mana Radio Sirabhi lo chakkaga manchi manchi telugu paatlanni vinipistu Radio Sirabhi naaku chaala special because I am so much associated with Radio Sirabhi Rajeshwari garu alage var team tho. So radio anangane manchi manchi paatlu manam vintu untam, alage naaku radio lo eppudu nenu chaala ishtanga vini పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book chesukondi travel badalni marchipondi.
4: Indonesia, we serve authentic Indo Chinese.
5: Oka baga balichina dunnapotu rankelestu mee meedakostundi. Meer gallo kegiri line ki kicharu. Em jarugutundi sir?
6: దున్నపోతూ చచ్చిపోతుంది.
7: Hey you, what's your character?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukula Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urutruvistu, eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. For information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరా గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aanandaparustu unna Surabhi Radio. Adi chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ రెస్పాండెన్స్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోను పొంగుతున్న ఈ వేళ.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: రేడియో సురభి 4th అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi. 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas. Experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ,
1: క్లారిటీ. యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేఆస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. హలో అండ్ నమస్కారం. జోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ ఎ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ బికమ్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికీ తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్. అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఆ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. అట్ సోహో స్కిల్స్ మ్యాటర్, నాట్ ద డిగ్రీ. ఎవరైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దే క్వాలిఫికేషన్. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్.
8: There's no hierarchy for them. And people-first culture. Zoho fuels creativity, ownership, and purpose-driven innovation. The perfect foundation for a community-centric partnership. This collaboration lo Radio Sarvi chala chala exciting ga launch chestunna powering possibilities segment. Main chala anandistunna idi mito share chesukodaniki. A dynamic 30-minute talk show. Idi rakarakala businesses lo success sadinchina entrepreneurs ni teeskochi vaalla mida spotlight vestundi. Thought leaders ni, creators ni, people who are building their business ethically, consciously, and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. Ekkaduna valanni munduku teeskoche prayatnam ee powering possibilities powered by Zoho. So powering possibilities lo what can you expect? You should expect conversations that move you. Through this partnership, you will hear real stories of people building with intention. Businesses thriving with ethics and sustainability. Mindful practices for everyday living. Thought-provoking perspectives that shift how we think, work, and grow. This is more than a show. Idu kevalam talk show maatrame kaadu, oka interview maatrame kaadu. Idu kevalam branding maatrame kaadu, idu kevalam oka content maatrame kaadu. It's more like a movement. A shared mission where technology meets culture, where community meets consciousness, where every listener is invited to rise higher, think deeper, and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities, powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో.
1: Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by ee special collaboration tho mee munduku vachesai. So, get ready DFW and beyond. Ee collaboration, it is everything we dreamed of. Energetic, empowering, purposeful and built on a shared vision of what a modern, mindful community can become. Zoho anedi oka global powerhouse in technology, manandariki telisina vishayame, a human-centered innovation. And Radio Surabhi, Telugu diaspora ki oka voice, the OG platform for Telugu people. Mana Telugu samskrutiki, Telugu bhashaki, Telugu kalalaki annitiki. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాళ్లకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. A belief that talent is not defined by degree, but by mindset, values, curiosity and grit. At Zoho, skills matter, not the degree. Evaraina hire cheskodaniki aa manishilo unna values enti, aa manishi mindset enti, vaalla personality enti, curiosity enti, vaallaki important, not their qualification. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them. And people-first culture. Zoho fuels creativity, ownership and purpose-driven innovation. A perfect foundation for a community-centric partnership. This collaboration lo Radio Surabhi chala chala exciting ga launch chestunna powering possibilities segment. Main chala anandistunna idi mito share chesukodaniki. A dynamic 30-minute talk show. Idi rakarakala businesses lo success sadhinchina entrepreneurs ni teeskochi vaalla meeda spotlight vestundi. Thought leaders ni, creators ni, people who are building their business ethically, consciously and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. Ekkaduna vaalla me munduku teeskoche prayatnam, ee powering possibilities powered by Zoho. So covering possibilities lo what can you expect? You should expect conversations that move you. Through this partnership, you will hear real stories of people building with intention. Businesses thriving with ethics and sustainability. Mindful practices for everyday living. Thought-provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట్, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిస్నర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: వింటున్నది రేడియో సురభి డయాలసిస్ ద నంబర్ 1 తెలుగు స్టేషన్ ఓజీ తెలుగు రేడియో ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: ఐపీఎల్ మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైలర్ అయినా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో
1: chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని
7: శ్రోతలందరికి హార్దిక స్వాగతం. మరొక ఎపిసోడ్ ఆఫ్ పవరింగ్ పాసిబిలిటీస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 AM.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda paristunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics taaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy.
6: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ once again Rajashree garu, all the best, congratulations.

రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అమెరికాలో ది ఓజీ తెలుగు రేడియో ఛానల్, డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమానికి

లాగా వీ కెన్ టేక్ ద స్వింగ్స్. మీకు ఏవైనా పాటలు వినాలనుకుంటే, మీరు నచ్చిన మెచ్చిన పాటలు ఏవైనా ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, ఐ విల్ డెఫినెట్లీ లైన్ ఇట్ అప్ ఫర్ యూ. కాకపోతే ఈరోజు అంటే మీరు రిక్వెస్ట్ చేయలేకపోతే కనుక ఈరోజు బ్యూటిఫుల్ లైన్అప్ ఆఫ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈరోజు పదబంధానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ఫార్మాట్ లో కూడా చిన్న చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఏంటనేది యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ టు ప్లే దట్ గేమ్. పదబంధం అంటే ఆల్రెడీ తెలిసింది అందరికి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా వింటుంటే కనుక పదబంధం అంటే క్రాస్ వర్డ్ పజిల్, తెలుగులో పదాలు అడ్డంగా నిలువుగా రెండు ఉంటాయి, రెండింటిలో ఎక్కడో దగ్గర ఒక అక్షరం అయితే కలుస్తుంది. ఇచ్చిన క్లూస్ ని బట్టి ఇచ్చిన క్లూస్ ఆధారంగా మీరు ఆ పదాలు ఏంటనేది కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అది గేమ్. ఆల్సో యా ఇంకొక రెండు పాటల తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు అవర్ ఫ్లో అండ్ విల్ టాక్ మోర్ అబౌట్ ది గేమ్ అండ్ అదర్ సాంగ్స్. ఆల్ రైట్, మీరందరూ కూడా ఈరోజు ఏమైనా పాటలు వినాలనుకుంటే శనివారం, అందరికి తెలిసిందే శనివారం అంటేనే యూజువల్లీ అందరూ 10, 10:30, 11 ఆ ప్రాంతాలకి గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి సిద్దమవుతూ ఉంటారు. అండ్ శనివారం అనగానే మనకి గుర్తొచ్చేది వెంకటనాథుడు, తిరుమల శ్రీనివాసుడు. సో చక్కటి స్తోత్రంతో ఈరోజు మన కార్యక్రమాన్ని మనం మొదలెట్టుకున్నాం. అండ్ కార్యక్రమంలో వెళ్తున్న కొద్దీ విల్ ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, స్టే ట్యూన్డ్. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో. ఆర్ ఈ పాటలో బ్యూటిఫుల్ సాంగ్ ఇది, లవ్లీ కంపోజిషన్ బై కెవి మహాదేవన్. ఈ పాటలో హీరో హీరోయిన్ ఎవరో తెలిసినా, ఆర్ ఈ పాట ఏ సినిమాలో తెలిసినా డూ కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమాన్ని వింటున్నారు.

such a lovely composition by K.V. Mahadevan. మామ అని ముందుగా అందరూ ఇండస్ట్రీ బాలు గారు స్పెషల్ పిలుస్తూ ఉంటారు. అండ్ అదే ఆ మాటే పాపులర్ అయింది బాగా. తర్వాత చాలా మంది బయట కూడా అందరూ మామ మామ అంటూ దాన్ని ఒక ఉత్పాదంగా తీసుకోవడం పరిపాటి అయింది. సో కేవీ మహాదేవన్ అంటే మనకి ఒక వేలాది పాటలు మనకి గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో నారీ నారీ నడుమురారి చిత్రం నుంచి ఇప్పుడు విన్న పాట. జ్యోతి గారు ఫోన్ చేశారు, సరైన సమాధానం చెప్పారు, థ్యాంక్ యూ జ్యోతి గారు. అండ్ ఒక హీరో కి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యే కాలం అది. సో ఒక్కొక్కసారి మనకి పాటలు గుర్తొచ్చినట్టే వస్తాయి. ఈ పాట ఏ సినిమాలో అడగగానే గుర్తొచ్చినట్టే వస్తుంటుంది, కానీ అది వేరే సినిమాలకు వెళ్ళడం లేకపోతే హీరో హీరోయిన్లు మారడం అలా అవుతుంటుంది. బికాస్ ఆ కాంపిటీషన్ ఆ రోజుల్లో హవా అలా నడిచేది. తక్కువ మంది హీరోలు, ఎక్కువ సినిమాలు ఒక్కొక్కరికి అలా ఉండేవి. కొంతమంది దర్శకులకి ఎవరు కోదండరామరెడ్డి గారి గురించి నేను ఒక రెండు వారాల క్రితం ఒక ఎపిసోడ్ చేశాను. అప్పుడు ఒక దర్శకుడి నుంచే ఒక 10 సినిమాలు ఒక సంవత్సరంలో ఏకధాటిగా విడుదలైన కాలం అటువంటి రోజులవి. సో అలా తలుచుకున్నప్పుడు ఈ పాటలో కూడా బాలుగారు సుశీల పాడిన విధానం కూడా, యూజువల్లీ బాలుగారు పాడుతున్నప్పుడు జానకి గారితో ఎక్కువ పోటాపోటీగా ఉండేది. పాడుతున్నప్పుడు ఆ రాగాల్లో గానీ గమకాల్లో గానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళు మించిన ఒకళ్ళు పోటీతత్వం బాగా కనబడుతూ ఉంటాయి పాటల్లో. ఇప్పుడు ఈ పాటలో విన్నా కూడా మనకి సుశీల గారికి బాలుగారికి మధ్యన ఆ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ రాగాల్లోని పాట పాడే విధానాల్లోని మనకి సుస్పష్టంగా వినబడుతూ ఉంటుంది గమనిస్తే గనక. అది సరే, సచ్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ నారి నారి నడుమం రావి. అండ్ థ్యాంక్ యూ జ్యోతి గారు ఫర్ దట్ కాల్. ఆల్ రైట్, సో ఈరోజు కార్యక్రమంలో ఇలాంటి పాటలు చక్కటి, ఈరోజు మనకి ప్రత్యేకమైన థీమ్ అంటూ ఏం లేదు కనుక ఇలాంటి బ్యూటిఫుల్ మెలడీస్ అన్ని తీసుకొచ్చాను మీకోసం. అండ్ ఆల్సో పదబంధానికి సంబంధించిన మంచి ప్రశ్నలు ఉండబోతున్నాయి. అలాగే పదబంధం అంటే యూజువల్లీ నేను రెండు క్లూస్ ఇస్తా, ఈ పాట ఒక రెండు క్లూస్ ఇచ్చి ఒక జనరల్ నాలెడ్జ్ కానీ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు క్లూస్ అవుతాయి. సో ఆ క్లూస్ ని పట్టుకుని మీరు సమాధానాలు చెప్తూ ఉంటారు ఆ పదాలు ఏంటన్నది. సో ఈసారి ఏం చేస్తారంటే ఒక క్లూ నేను స్ట్రైట్ గా ఇచ్చేస్తా, అది ఏంటన్నది, ఒక జనరల్ నాలెడ్జ్ సంబంధించిందో లేదా సినిమాకి సంబంధించిందో క్లూ ఇస్తా. రెండోది ఏంటంటే, రెండో పదం మీరు ఎలా కనుక్కోవాలి అంటే ఆ పాట వినాలి. ఆ పాట విన్నప్పుడు ఆ పాటలో ఆ పదం మీకు అందుతుంది. ఓకే, సో ఆ విధంగా ఈరోజు కొంచెం చిన్న చేంజ్ అనమాట. సో దట్ ఆ పాట మనం యూజువల్లీ ఆ పాటలు విన్నప్పుడు చక్కగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాం మనం, లేకపోతే ఆ పాట విన్నప్పుడు మనం గుర్తెచ్చుకుంటాం ఆ పాట ఇలా తీశారు, ఇలా పిక్చరైజ్ చేశారు, బ్యూటిఫుల్ ఊటీ లేకపోతే పొద్దున్నే చక్కటి మంచు పొగ ఇలాంటి ఒక వాతావరణంలో షూట్ చేశారు ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తుంటాయి, లేదా బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రేషన్ ఈ పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఇచ్చింది అని చాలా రకాల జ్ఞాపకాలు వస్తుంటాయి. కానీ పాట సాహిత్యంలో మాత్రం మీద చాలా తక్కువ ధ్యాస ఉంటుంది చాలా మందికి. సో ఈ రోజు కొంచెం ఆ సాహిత్యం మీద కూడా కాస్త దృష్టి సారించే విధంగా ఈరోజు కొన్ని ప్రశ్నలు ఆ విధంగా కూడా ఉండిపోతున్నాయి. సో స్టే ట్యూన్. ఆల్సో మీకు స్వరాలు పాటల్లో కొన్ని స్వరాలు వినిపిస్తా, ఆ స్వరాలు వింటూ అది ఏ పాట కనుక్కోవాలి. సో అది కూడా సరదాగా ఈరోజు గేమ్ లో మరొక సెగ్మెంట్ అనమాట అది. ఆల్ రైట్, సో తర్వాత ఈ బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్ విందా. ఈ పాట వింటూ ఇందులో హీరోయిన్స్ ఇద్దరున్నారు, ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్.

0: రమేష్ గారు మీరు ఆన్ అయి ఉన్నారండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సాంగ్స్ లో మీరు చాలా డిఫరెంట్ అండ్ ఆ రోజుల్లో తీసుకెళ్తున్నారు.
0: హోల్ పాయింట్ యాక్చువల్ కొన్ని కొన్ని పాటలు మనం విన్నప్పుడు అలాగ ఒక జ్ఞాపకాల దొంతల్లో అలాగ మనం లాక్కుంటూ పోతుంటాయి. ఆ పాట మళ్ళీ పాట అయిపోయిన కాసేపటి వరకు మనకి ఇంకా ఆలోచనలు అక్కడే తిరుగుతూ ఉంటాయి.
1: ఎగ్జాక్ట్లీ. అదొకటి ఒక విషయం ఏంటో తెలుసండి, ప్రొడక్షన్ తీసుకుంటే పాట గుర్తొచ్చుకుని కూడా మేము చిన్నప్పుడు ఈ పాట ఎక్కడ వినేవాళ్ళు.
0: రమేష్ సారీ టు బ్రేక్ యూ, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. అది సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే ఫోన్ చూసుకోండి.
1: కార్ కనెక్ట్ అయి ఉన్నా
0: మేబీ
1: ఇప్పుడు ఓకేనా? అదే మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంటది. ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్ గా. అంటే ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నేను కొన్ని మిస్ అయినాయి ఆ రోజుల్లో ఇవి గమనించి చూసినవి కానీ ఇలా చాలా మళ్ళీ పాత్రలు తీసుకెళ్తుంటారు. అంటే మా అన్నయ్య నేను ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు
0: అన్నమాట.
1: సో ఇప్పుడు కూడా జస్ట్ లైక్ మా అన్నయ్య ఈ సినిమా థియేటర్ ఏ సినిమా థియేటర్ సంథింగ్ లైక్ ఎక్కడ చూసాము ఆ సినిమా చూసేటప్పుడు మేము మాట్లాడుకునే విషయాలన్నీ గుర్తుకొని వచ్చారు. జస్ట్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్.
0: బ్యూటిఫుల్, లవ్లీ, సో నైస్ టు హియర్ దట్. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ రమేష్ గారు. కీప్ లిసనింగ్.
1: థ్యాంక్ యూ అండి.
0: యా సీ దట్ ఈస్ ది బ్యూటీ. అసలు సినిమాలతోటి ప్రతి మనిషికి మనలో అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ సినిమాలతోటి ఒకే రీతిలో కనెక్ట్ అవ్వడం అనేది సినిమా అనే సినిమా గొప్ప సినిమాకి సంబంధించిన గొప్ప విషయం అది. ఇంకా ఇవే అంటే ఇతరత్ర ఏ విషయాలతో ఏకీభవించినా మించకపోయినా కూడా ఆల్ రైట్ లెట్స్ సీ. ఇంకా సుగాత్రి గారు మీరు ఆన్ అయి ఉన్నారండి.
2: హలో అండి, శుభోదయం. ఇంకో మనస్తోతలు అందరికీ కూడా
0: శుభోదయం. చెప్పండి, హౌ ఆర్ యూ?
2: మొత్తానికి బాలకృష్ణ పాడేసేసారు అన్నమాట బొగ్గుడు.
0: అంటే మొత్తానికంటే వేసేసారంటే ఏదో పాపం చేసినట్టు చెప్తున్నారు మీరు.
2: పాపం గారు అంటే నేను చేసినట్టే చెప్తున్నానండి. అలా ఎలా అడుగుతారు, మొన్న ఆయన పుట్టినోళ్ళైంది కదా, ఇంకా ఆయన వదలట్లేదు. మనం
0: చెయ్యను చెయ్యను చెప్పి మొత్తంగా పని చేసేసారు కదా అన్నట్టే చెప్పారు.
2: అది చెయ్యాలి అనే చెప్పాను, బాగుందనే చెప్పాను పాజిటివ్ గానే.
0: ఆడువారు మాటలకు అర్థాలే వేరు. చెప్పండి ఏం చేస్తా?
2: అనుకో ఇంకా మీరు పొద్దున్న అక్కడిగా వెళ్ళిపోయారా బాబు. ఈ సినిమా మీరు అదే ఇందాక ఆయన గురించి చెప్తున్నారు కదా మొత్తం బానే. ఆ టైంలో బాలకృష్ణ గారితో ఈ సినిమాలో మీనా రోజా
0: కరెక్ట్ రైట్.
2: ఆ టైంలో మీనా రోజా సౌందర్య రమేష్ వాళ్ళ సినిమాలో వేరు లేండి అలా.
0: అవునా, మంచి అంటే స్టోరీ లైన్స్ కూడా బాగుండేవి ఆ రోజుల్లో. అంటే రకరకాల సినిమాలు వచ్చేది, కామెడీ అన్ని చక్కగా వచ్చాయి.
2: పాటలు కూడా బాగుంటాయి,
0: చాలా బాగుండేది. అసలు
2: చాలా బాగుంటాయి, అవి గుర్తుండిపోతాయి మనకి. అలా
0: కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
2: ఓకే అండి, మరి
0: థ్యాంక్స్ ఫర్ ది కాల్.
2: ధన్యవాదాలు.
0: All right, yeah. So, అలాగా మనకి మనం వినే కొన్ని పాటలు ఎస్పెషల్లీ ఆ రోజుల నుంచి వచ్చే పల్లెటూరు వాతావరణం ఆ నేపథ్యంతో ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి మనకి ఆ రోజుల్లో. ప్రెసిడెంట్ గారు పెళ్ళం గానీ, అంటే నాగేశ్వరరావు రామారావు గారు తరం తర్వాత మనం తీసుకుంటే కృష్ణ గారు ఎక్కువగా పల్లెటూరి పాత్రలు ఎక్కువగా వేసినా కూడా దాని తర్వాత వచ్చిన తరం నాగార్జున బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆయన చాలా పల్లెటూరి నేపథ్యానికి సంబంధించిన ఎన్నో రకరకాల పాత్రలు వేశారు మీకు గుర్తుంటే కనుక. ఆ రోజుల్లో ఆ కథాంశాలు కూడా చాలా విభిన్నంగా కూడా తీసుకొచ్చేవాళ్ళు దర్శకులు. ఎందుకంటే పల్లెటూరులోని చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో రకరకాల కుటుంబ నేపథ్యాలు ఇవన్నీ కూడా నడుస్తుండే కాబట్టి కథలు కూడా ఎన్నో రకాలుగా వచ్చి వాటిని చక్కగా మలిచి వాటిని విజయవంతం చేయడంలో అందరి ఎంతో మంది అంటే దర్శకులు, నిర్మాతలు, హీరోలు, అందరూ సాంకేతిక నిపుణులు ఎవరైతే గానీ ఎవరు అసలు వీళ్ళందరూ కలిసికట్టుగా ఎన్నో విజయాలని అందించారు ప్రజలకి. అలా చూసుకుంటే చెత్త సినిమాలు కూడా చాలా ఉన్నాయనుకుంటే అది లేకపోవట్లేదు, కానీ ఉన్న సినిమాల్లో చక్కటి మంచి పాటలు కూడా, ఆ పాటలు విన్నప్పుడల్లా మళ్ళీ మనకి ఆ రోజులు గుర్తుకు రావడం అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్. All right, thanks for all those who have called so far. And yeah, beautiful lineup of songs and I am saying that you are just going to enjoy. And also, Padmandhan Sambandhan's question is also a Tirakasu question. If you want to know that, you have to stay tuned for a little more while. And our commercial break is rolling out. Break is coming after beautiful songs. And if you want to hear any part of it, please call the studio 972-636-1966. Shrotarandhra also, Radio Surabhi 107.9 FM HD3 signature karakram. And this is the karakram of the karakram. And me, Ravi Tupurani. Stay tuned. I'll be back.
3: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Norwich's number one destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

రౌడీ అన్నయ్య చిత్రం నుంచి విన్న పాట కృష్ణ అండ్ రంభ. అంటే ఇలాంటి పాటలు యూజువల్లీ మనం వినం, కానీ ఇలాంటి సినిమాలు పెద్దగా ఆడం సినిమాలు ఇలాంటివన్నీ కూడా, కానీ వీటిలో కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో రాజ్కోటి వీళ్ళు ఎన్నో ఎన్నో ఇలాంటి సినిమాలకి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా సారీ ఈ సినిమాకి విద్యాసాగర్, విద్యాసాగర్ కూడా మన తెలుగు వాడని చెప్పడానికి మనం చాలా గర్వపడాలి. కాకపోతే అంత చెప్పుకునేంత అవకాశం మనకు ఆయన ఇవ్వలేదు, ఎందుకంటే అటు మలయాళి కేరళ వెళ్ళిపోయి అక్కడ మలయాళీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి అక్కడ అద్భుతమైన విజయాలు సాధించారు. కొంతమంది అంతే, ఉన్న చోట ఎవరికి వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఆ పేరు రాదు. అందుకే బాలు గారు కూడా పాడుతూ తీయగల చాలా వరకు ఉంటారు. మీరు తెలుగులో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి గొప్ప గాయకుడిగా ఎదగాలి అనుకుంటే మీకు ఇక్కడ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్, ది రైట్ అప్రోచ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బాలీవుడ్ వెళ్ళండి, మీరు అక్కడ పాడుతూ ఉండండి, మీరు అక్కడ పాడుతున్నప్పుడు ఇక్కడ పిలుస్తారు, మీరు ఆ రకంగా ఇక్కడ పాడచ్చారు. ఆ రకంగా చాలా మంది సింగర్స్ కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అటు బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి చూసారు, కానీ అక్కడ కూడా సెటిల్ అవ్వలేకపోయారు. చివరికి నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎనీవే, ఇట్ ఈస్ వెరీ టఫ్ ఇండస్ట్రీ, అంత ఈజీ కాదు. అండ్ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ ప్లేస్ ఏదైనా పేరు సంపాదిద్దాం ఏదైనా చేద్దాం అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ ప్లేస్. అవి వచ్చినా కూడా వెరీ ఒక చిన్న బుడగలాగా ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆల్రైట్, సో రౌడీ అనే చిత్రం నుంచి విన్న పాట, అండ్ థ్యాంక్ యూ అనురాజ్ గారు అండ్ సుగత్రి గారు, ఇంకొకరు సుశీల్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దోస్ కాల్స్. సో ఈరోజు కార్యక్రమంలో పదబంధానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగే ముందు మీ అందరికి ఒక్కసారి వచ్చిన వ్యాపార ప్రకటన. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఎటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఎటుబీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఎటుబీటెక్సాస్.com ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. ఆల్సో SNR Insurance, if you're planning travel during the summer or visiting anywhere within the USA, make sure you are covered with SNR Insurance for medical emergencies, trip cancellations and more. So you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage doesn't have to. So if you lost your job or insurance, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. So join... so go and visit SNR Insurance for more information. Already ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం కాసేపట్లో చూద్దాం. ఆల్సో మీరు జాతర మంది అయిపోయింది, జూన్ 7th చాలా మంది వచ్చారు, యు ఆల్ అటెండెడ్. సో జాతర పట్ల మీకున్న అంటే మీరు హౌ డిడ్ యూ ఎంజాయ్ జాతర దిస్ టైమ్, అండ్ ఎందుకంటే ఈసారి మనం కొత్తగా ఇండోర్స్ చేసాం ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్. ఇండోర్ వెన్యూ వాజ్ సో బ్యూటిఫుల్, సో బిగ్, సో స్పెషియస్, అండ్ చాలా మంది వచ్చారు మా జాతరకి, అండ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా చక్కగా కూర్చుని ఎంజాయ్ చేశారు. సో జాతర పట్ల మీ అభిప్రాయాలు ఏంటో యూ కెన్ జస్ట్ కాల్ ద స్టూడియో అండ్ సరదాగా ప్లీజ్ షేర్. సరే, తర్వాత పాట వేసే ముందు పదబంధానికి సంబంధించిన ఒక ప్రశ్న మీ అందరి కోసం. ఫస్ట్ లెట్స్ గో విత్ సమ్ ఈజీ డ్రాఫ్ట్. అంటే ఎప్పుడు నేను అడుగుతాను కదా, రెండు క్లూస్ ఇస్తాను, రెండు క్లూస్ తగ్గట్టుగా మీరు సమాధానాలు పట్టుకోండి. సో అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఇస్తున్నా ఇప్పుడు. హోప్ యూఆర్ ఆల్రెడీ రైట్. అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే, శోభన్ బాబు నట జీవితంలో మర్చిపోలేని చిత్రం అది. శోభన్ బాబు నట జీవితంలో మర్చిపోలేని చిత్రం, విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వ ప్రతిభకు ఒక మచ్చు తునక ఆ సినిమా. శోభన్ బాబు నట జీవితంలో మర్చిపోలేని చిత్రం, విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వ ప్రతిభకు ఆ సినిమా ఒక మచ్చు తునక. అది ఏ సినిమా? దట్ ఈస్ ది క్వశ్చన్, క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ. ఓకే, కథానాయకుడు ఆ సినిమాలో కథానాయకుడు కథానాయకుని ప్రేమిస్తాడు, హీరో హీరోయిన్ ని లవ్ చేస్తాడు ఆ సినిమాలో, కానీ అతనికి క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుసుకుని ఆ హీరో
తనను ద్వేషించుకునే అంటే తనని ద్వేషించుకుని వేరే పెళ్లి చేసుకునే విధంగా ప్రవర్తిస్తాడు. అంటే ఆ హీరోకి క్యాన్సర్ వ్యాధి వస్తాయని, సో ఐ విల్ టేక్ ఇట్ ఆఫ్ ఎయిర్. సో ఈలోపు మీరు ఏంట సమాధానాలు ఆలోచిస్తూ ఉండండి.

0: ఆల్ రైట్, మనోరాల్ పెళ్లి చిత్రం నుంచి విన్నారు ఈ పాటని. లోలీ కంపోజిషన్ వచ్చేసారు రమేష్ గారు, మీరు ఆన్ ఇన్నారు. మీ వాయిస్ మళ్ళీ చాలా మఫుల్ గా ఉందండి.
1: ఇప్పుడు
0: మాట్లాడండి. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి.
1: నాకు తెలిసినంత వరకు ఆయన గొప్ప సినిమాలు అంటే మల్లెపూ ఒకటి
0: ఉంటుంది. వీరాభమన్యు ఇస్ రైట్ ఆన్సర్.
1: ఓకే,
0: యు గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో శ్రవణ్ బాబు నట జీవితంలో మర్చిపోలేని చిత్రం అది, అండ్ విక్టరీ మధుసూదన్ రావు దర్శకత ప్రతిభకు మచ్చుదనక వీరాభిమన్యు. అండ్ తర్వాత ఇంకొక నిలువు పదానికి సంబంధించిన క్లూ అడిగాను. ఆ సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమిస్తాడు, కానీ హీరోకి క్యాన్సర్ వ్యాధి. ఆ వ్యాధి తెలుసుకుని హీరోయిన్ తనని ద్వేషించాలని చెప్పి తన వేరే పెళ్లి చేసుకునే, అంటే తనని ద్వేషించి హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవాలనే విధంగా హీరో ప్రవర్తిస్తాడు ఆ సినిమాలో. అది ఏ సినిమా? వెరీ పాపులర్, చాలా పెద్ద హిట్ అది. దీనికి ఇంతసేపు ఆలోచించగలరు మీరు. యు నో ది ఆన్సర్. కాల్ ద స్టూడియో 972-636-1966. ఓకే, సో తర్వాత వరుసలో పాట ఇది స్ట్రైట్ గా ఫ్రమ్ మనకి న్యూజెర్సీ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. న్యూజెర్సీ నుంచి రిక్వెస్ట్ అంటే ఎవరు రిక్వెస్ట్ చేశారనేది అందరికీ తెలిసిందే. సో న్యూజెర్సీ రవి గారు కోరారు ఈ పాటని. రవి గారు, హోప్ యూర్ లిజనింగ్, దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్ సాంగ్.

ఆల్రైట్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి న్యూజెర్సీ రావు గారి కోరిన పాట. హోప్ యూ ఎంజాయ్డ్ లిజనింగ్ టు దట్ సాంగ్. అండ్ పాటలో కూడా సాహిత్యంలో కూడా లిరిక్స్ ఎప్పుడైనా ఇన్స్పైరింగ్ గా రాస్తారు, కానీ నిజ జీవితంలో వచ్చేసరికి టోటలీ అలా ఉండదు. అసలు ఎలా రాస్తారంటే ఈ పాటలు ఎస్పెషల్లీ వీడవడంటే మనోడేరా అని చెప్పుకునే విధంగా ఉండాలి, ఆ రకంగానే ముందుకు దూసుకుపోవాలి అని చెప్పి ఉంటాయి లిరిక్స్. అంటే అలా ఆ రకంగా చూసుకుంటే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ లో మీకు చాలా వరకు మంచి పవర్ఫుల్ లిరిక్స్ రాస్తారు, ఎస్పెషల్లీ చిరంజీవి. ఆ రోజుల్లో చిరంజీవి సినిమాలకి చిరంజీవి ఇంట్రో సాంగ్స్ అంటే డెఫినెట్లీ నాట్ టు బి మిస్డ్, ఎందుకంటే ఆ పాట ట్యూన్స్ అలా ఉండేవి, పాడే విధానం అలా ఉండేది, అండ్ హై ఎనర్జీ డాన్సులు ఉండేవి, సాహిత్యం అలా ఉండేది, ఆర్కెస్ట్రేషన్ కానీ పాట పిక్చరైజేషన్ కానీ మొత్తం ఓవరాల్ గా ఒక పాట ఒక కంప్లీట్ ప్యాకేజ్ అలా ఉండేది. సో డెఫినెట్లీ నాట్ టు మిస్. సినిమా అంతా మిస్ అయ్యే అవచ్చేమో కానీ పాట మిస్ అవ్వకూడదు అనే రీతిలో ఉండేది ఆ రోజుల్లో సినిమాలు. అందుకే జనాలు గేట్ల దగ్గర పడిగాపులు కాచి బళ్ళు కట్టుకుని వచ్చి కావాలంటే అవసరమైతే రాత్రి అంతా అక్కడే ఉండి పొద్దున్నే టికెట్ బుకింగ్ ఎప్పుడు ఉపయోగం చేస్తారో అప్పుడు చేతులకి రక్తాలు గారినా అన్ని చేతులు లోపలికి వెళ్ళినా బోన్లోకి చివరి టికెట్ తోటి బయటకు రావాలి. సో ఆ విధంగా పోటీతత్వం ఉండేది. అదొక సరదా, ఆ షట్లు చిరిగిపోయినా గుండెలు బొత్తాలు ఊడిపోయినా కూడా సినిమాలకు వెళ్ళి ఫస్ట్ సీన్ అలా చూడాల్సిందే, ఆ పాట చూసి తర్వాత ఇంకా సినిమా చూసినా చూడకపోయినా అన్నట్టుగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సినిమా చివరికి సినిమాలో ఎప్పుడు బయటపడతావా అన్నట్టుగా ఈ రోజుల్లో సినిమాలు ఉంటాయి. సో టైమ్స్ హావ్ చేంజ్డ్ క్వైట్ ఎ బిట్. సో ఆ రకంగా సాహిత్యాన్ని చూసుకుంటే చిరంజీవి ఇంట్రో సాంగ్స్ లో బ్రహ్మాండంగా రాస్తారు. అలాగే కొన్ని కొన్ని పాటల్లో కూడా ఫలానాడు మనూరుడే అని చెప్పుకోవాలరా అబ్బి ఊరంతా అది ఇదని. సో ఆ రకంగా విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, కానీ నిజ జీవితంలో అది చాలా కష్టపడాలి. టోటల్లీ క్వైట్ కాంట్రరీ ఉంటాయి జీవితాలన్నీ కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లిరిక్స్ ఆర్ ఆల్వేస్ ఇన్స్పిరేషనల్, సాంగ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే ఓకే. సో కాల్స్ థ్యాంక్స్ క్షీరసాగర్ గారు అండ్ ఆనంద్ గారు. ఇందాక అడిగిన పదబంధానికి సంబంధించిన ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పారు. రెండో క్లూకి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రేమాభిషేకం, దట్స్ రైట్ ఆన్సర్. సువేత్ర గారు మీరు చక్రం అన్నారు. సో చక్రంలో కూడా కథాంశం కొంచెం అలాగే ఉన్నా కూడా మీకు రెండింటిలోని పదాలు అక్షరాలు కలవు, వీరాభిమన్యు ప్రేమాభిషేకం. సో ఈ రెండిట్లో భి అనే అక్షరం కలుస్తుంది కాబట్టి దోస్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. సరైన సమాధానం చెప్పిన వాళ్ళందరికీ అభినందనలు. ఓకే బ్యూటిఫుల్. అండ్ తర్వాత ఈ పాట కోరిన వారు సంధ్య గారు. సంధ్య గారు దిస్ ఇస్ ఫర్ యూ, ఇది బ్యూటిఫుల్ సాంగ్. ఇది కూడా నాకు తెలిసి ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడేవి, ఎవరికైనా కూడా ఇలాంటి పాటలు కొంచెం సమాధానంగా నిలుస్తుంటే ఆయన సినిమాల్లో కథ కానీ స్క్రీన్ ప్లే కానీ పాటలు కానీ అన్ని అన్నిటికన్నీ అద్భుతం. సో ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా. ఏ సినిమా అనేది మీరు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సరభి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రావి చెప్పు రాణి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైన్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. ఇంకా అలాగే మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ త్రో ఇట్ మీ, ఐ విల్ ట్రై టు లైన్ ఇట్ అప్ అండ్ ప్లే ఇట్. సో బిఫోర్ వి గో టు ది నెక్స్ట్ వన్, ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూద్దాం. జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే June 21st ఫ్రమ్ 7:30 to 9:30 AM at Mahatma Gandhi Memorial Plaza in Irving to celebrate International Day of Yoga, Yoga for Humanity. Enjoy a refreshing morning of yoga and meditation led by Heartfulness along with a special guests, Honorable D.C. Manjunath, Consulate General of India, Houston, and Honorable Al Zapanta, Mayor of Irving. So yoga mats and breakfast will be provided. Admission is free. You can register today at mgmnt.org. It is on June 21st. So Pudna, 7:30 to 9:30 AM. So entamandiki telusu meelo asalu nijanga yoga yoga entamandi chestaru asalu yoga cheyadam valla meer ponde prayojanalu benefits emana unnaya asalu asalu yoga meditation ప్రాణాయామ ఈ మూడిటికి తేడా ఏమో తెలుసా మీకు? తెలిస్తే కాల్ ద స్టూడియో. నేను చాలా మంది అన్ని ఒకటే అనుకుంటారు, మెడిటేషన్ చేసేవాంటే ప్రాణాయామం చేసేవాంటే అండ్ మెడిటేషన్ చేస్తానంటారు. మెడిటేషన్ లో మెడిటేషన్ ప్రాణాయామం అనుకుంటారు. యోగా అంటే యోగా కూడా చాలా మంది మెడిటేషన్ అనుకుంటారు, యోగానే చాలా మంది అది కూడా ప్రాణాయామం కింద అనుకుంటారు. కానీ ఎవరైనా మీలో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ప్రాబ్లం తెలుసుండే చాలా డిఫరెన్సెస్. యోగా మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఈ మూడింటికి ఏంటి అసలు డిఫరెన్సెస్ ఏంటి? కాల్ స్టూడియో 972-636-1966. అలాగే ఆల్సో షేర్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ దాట్ యూ హ్యావ్ గెయిన్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ దీస్ టెక్నిక్స్. ఓకే సో వీడు చూసాం. యాక్చువల్ గా ఇలాంటి పాటలు విన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది కీర్వాణి గారు స్వరపరిచిన పాటల్లో ఒక ప్రత్యేకత ఎక్కడో దగ్గర ఉంటుంది ఆయన పాటల ఎస్పెషల్ సాహిత్యం. ఎందుకంటే ఆయన సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉన్న మనిషి. కీర్వాణి గారు యాక్చువల్ ఇండస్ట్రీకి ఆయన సింగర్ అవుదామని వచ్చారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. కానీ సాహిత్యం పట్ల ఆయన చూపించే ప్రత్యేకమైన శ్రద్ధ ఏదైతే ఉందో అవి మనకి రచయితల దగ్గర కూర్చుని వాళ్ల చేత ఒక చక్కటి అర్థవంతమైన సాహిత్యం వచ్చేటట్టుగా ఆయన కూర్చుంటారు. ఆయన పాటలు వినండి, కొన్ని కొన్ని మీకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ పాట విన్నా కూడా దాంట్లో సాహిత్యం అలాగే ఉంటుంది. అంటే రోజులు మారే, సినీ ఫార్ములా మారింది, అలాగే మ్యూజిక్ ఫార్ములా కూడా మారింది. సినీ ఫార్ములా కథల పరంగా అయితే, మ్యూజిక్ ఫార్ములా సంగీత పరంగా, అలాగే సాహిత్య పరంగా కూడా అద్భుతమైన ఏంటది ఒక డే అండ్ నైట్ షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అన్నట్టుగా ఒక సాహిత్యంలో కూడా కొత్త రూపాన్ని తీసుకురాగలిగారు రచయితలు. ఎస్పెషల్లీ వేటూరి తరం ఒకటైతే, ఆత్రేయ తరం ఒకటైతే, వేటూరు తరం ఒకటైతే, తర్వాత ఈవెన్ సముద్రాల వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాహిత్యాన్ని అందించారు మనందరికీ కూడా. సో తర్వాత తర్వాత తరాలు మారుతున్న కొద్దీ సాహిత్యంలో కూడా విభిన్నత చోటు చేసుకుంది. అండ్ ఆ రోజుల్లో అంటే ఆదర్శాల దివి నుండి వ్యాపార భూమికి చేరుకున్న తెలుగు పరిశ్రమ, తీరాల మధ్యన ఒక వారధిగా నిలిచిన కొంతమంది నటులున్నారు మనకి, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వీళ్ళందరూ కూడా. సో నాగేశ్వరరావు గారు అయితే ఆయన ఒకటే చెప్తారు, ఒక సత్యం ఏంటంటే ఆ రోజుల్లో ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ప్రేక్షకులకి నచ్చిన చిత్రం తీయాలని, నచ్చని చిత్రం తీయాలని ఎవరు పెద్దగా ఆలోచించేవారు కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రేక్షకులు నచ్చితేనే దాని నుంచి వ్యాపారం, డబ్బులు, నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు అనే ధోరణిలో అందరూ ఉండేవాళ్లు. అందుకే దానికోసం అర్థవంతమైన కథాంశాలు సినిమాలే చాలా వరకు రాగలిగాయి. ఎందుకంటే నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా ఒకరితో ఒకటి, ఒకరితో ఒకరు అన్నట్టుగా కలిసి ప్రయాణం చేసేవారు సినిమా థియేటర్లో. కానీ ఈ రోజుల్లో టోటల్లీ సినిమా దానికి పూర్తి భిన్నంగా, విభిన్నంగా రోజులు, విభిన్నమైన రోజులు కనుక అంత పూర్తి కాంట్రరీగా నడుస్తూ ఉంటుంది. ముందు డబ్బులు, తర్వాత కథ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, అది కూడా చూస్తూ చూడొచ్చు జనాలు లేకపోతే లేదు, ఆ రకంగా మారిన రోజులు కనుక. సో వీ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్, ఏదొస్తే అది చూడాల్సిందే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆల్ రైట్, సో తర్వాత పదబంధానికి సంబంధించిన మరొక ప్రశ్న అడుగుతున్నాను. సో ఇందాక నేను చెప్పినట్టుగా పదబంధంలో మనకి చిన్న మార్పు కూడా ఉంది. సో దాన్ని

కూడా మీ బుర్రకి పదును పెట్టడానికి ఓకే. సో అది కూడా కమింగ్ అప్. బట్ దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది అక్కినేని నాగేశ్వరరావు నారదుడిగా నటించిన చిత్రం ఏది? అక్కినేని నాగేశ్వరరావు నారదుడిగా నటించిన చిత్రం ఏది? ఓకే, అది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే కమల్ హాసన్ హీరా కోవేసర్ల రమేష్ అరవింద్ తారాగణంగా వచ్చిన చిత్రం ఏది? కమల్ హాసన్ హీరా కోవేసర్ల రమేష్ అరవింద్ కర్ణాటక యాక్టర్. సో వీళ్ళు తారాగణంగా వచ్చిన ఆ చిత్రం ఏది? అది దోస్ ఆర్ ది క్లూస్. మళ్ళీ ఒకసారి, అక్కినేని నాగేశ్వరరావు నారదుడిగా నటించిన చిత్రం ఏది? ఇది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే కమల్ హాసన్ హీరా కోవేసర్ల రమేష్ అరవింద్ కలిసి నటించిన చిత్రం ఏది?

లవ్లీ లవ్లీ కంపోజిషన్ బై రాజ్ కోటి, మెకానిక్ అల్లుడు. బ్యూటిఫుల్ బీట్ బీట్ ఓరియంటెడ్ పాట, అద్భుతమైన కంపోజిషన్. అండ్ పిక్చరైజేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది ఆశించిన రీతిలో ఆడకపోవడం విజయం కాకపోవడం అనేది కొంచెం నిరుత్సాహపరిచింది. పిక్చర్ అంటే కథ చాలా బాగుంటుంది, అండ్ స్క్రీన్ ప్లే వండర్ఫుల్, పాటలు వండర్ఫుల్, అన్ని బాగున్నా కూడా ఎందుకో కొన్ని అర్థం కావు, ఎందుకు ఆడలేదు అనేది, ఎంత బుర్ర పోకున్నా కూడా అర్థం కావు. సో ఇది కోదండరామ రెడ్డి గారి ప్రస్థానంలో ఇది కూడా ఒక అంత చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మెకానిక్ అల్లుడు తీశారు చిరంజీవి తోటి. అండ్ ఆల్సో ఇందులో నాగేశ్వరరావు గారి కాంబినేషన్ కూడా ఉంటుంది. అండ్ అటు ఆ తరం ప్రేక్షకుల్ని, ఇటు ఈ తరం ప్రేక్షకుల్ని రంజింపు చేసే విధంగా కథని అల్లి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ఇది. కాకపోతే అన్ఫార్చునేట్లీ కొన్ని ఫార్ములాస్ వి డోంట్ అండర్స్టాండ్ వై, ఎందుకంటే ఈ రకమైన జాబితాలో చాలా సినిమాలు వస్తాయి. చిరంజీవి కెరీర్ లో అయితే రుద్రవీణ, అటు నాగార్జున కెరీర్ లో ఏంటది క్రిమినల్, ఇవన్నీ కూడా చక్కటి ఫార్ములాస్ తోటి మంచి థీమ్స్ తో వచ్చిన సినిమాలు, కానీ హిట్ అవ్వలేదు. కానీ ఫార్చునేట్లీ ఏంటంటే పాటలు హిట్. మనకి సినిమాలు హిట్ కాకపోతే కొన్ని కొన్ని మంచి అత్యద్భుతమైన పాటలు అందులో ఉన్నా కూడా అవి ఎలా అయితే మట్టిలో కలిసిపోతాయో, కానీ వాటికి భిన్నంగా ఈ సినిమాల్లో హిట్ కాకపోయినా కూడా ఈ సినిమాల్లో ఉన్న పాటలు ప్రేక్షకాదరణ పొంది మంచి ఎవర్గ్రీన్ సాంగ్స్ గా ఇప్పటికీ నిలిచాయి. సో దాట్స్ వన్ గుడ్ థింగ్. ఇందాక అడిగిన పదబంధానికి సంబంధించిన ప్రశ్నకి సమాధానాలు వచ్చేమాకి ఆనంద్ గారు సతీ లీలావతి అని ఆన్సర్ చేశారు. తర్వాత రవి గారు భూ కైలాస్ అండ్ సతీ లీలావతి అని చెప్పారు. ఎస్, అక్కినేని నారదుడిగా నటించిన చిత్రం భూ కైలాస్ అయితే, అటు కమల్ హాసన్ హీరా, కోవైసర్ల రమేష్ అరవింద్ తారాగణంగా వచ్చిన చిత్రం సతీ లీలావతి. సో రెండిట్లో లా అనేది కామన్ అక్షరం. సో ఇందాక నేను అడిగిన ప్రశ్న కూడా అసలు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, సో వీటికి మధ్యన ఉన్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటి అని అడిగాను కదా. సో రవి గారు కాల్ చేశారు, అండ్ ఈసారి ఎవరైనా కాల్ చేస్తే నేను ఐ టేక్ దమ్ ఆన్ ఎయిర్. సో మీకేమైనా అనిపిస్తే కనుక వాట్ ఈస్ దట్ డిఫరెన్స్, అలాగే మీరు ఈ పద్ధతుల్ని అవలంబించి ఇఫ్ యూఆర్ ప్రాక్టీసింగ్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆర్ ఇఫ్ యూఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ యోగా గాని, మెడిటేషన్ గాని, ప్రాణాయామ గాని, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ యూ హ్యావ్ గెయిన్డ్ బై ప్రాక్టీసింగ్ దీస్ టెక్నిక్స్. సో డూ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. 972-636-1966. తర్వాత ఈ పాట కోరింది మా గిరి రామరాజు. గిరి, ఇఫ్ యూఆర్ లిజనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.

0: What a beautiful, beautiful composition. Ilaraja from Aditya 369. Giri, hope you enjoyed listening to that song. And ee rojullo unna graphic content ki ante tools ki advancements ki AI technology ki ilanti cinemalu teeste enta baaguntundanedi okkasari oohinchukunte avadhalu daadutayi. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు అనే ఒక డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు ఒక 10-20 సంవత్సరాల తర్వాత పుట్టాల్సిన వాళ్ళు అనమాట ఆ కాలానికి. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని దశాబ్దాలు దాటి ఉంటాయి. సో అలా తీసినే ఆయన ఎన్నో, ఈ చిత్రం కూడా చాలా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇది అని చెప్పాలి ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ సైన్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అర్థం కావాలంటే జనాలు కాస్త కొంచెం కాలం మారితే ప్రాబబ్లీ వాళ్ళ ఆలోచనలు కూడా మారి ఉండేవేమో ఈ సినిమాకు అందుకునే వాళ్ళు. బట్ ఆ రోజుల్లో తీయడం ఇది కొంచెం ఫ్లాప్ మూవీగా మిగిలింది. బట్ పాటలు అయితే అత్యద్భుతంగా ఉంటాయి, సినిమా టేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఫ్యూచర్ లో తీసిన ఆ పిక్చరైజేషన్ అంతా కూడా ఈ రోజున్న అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అంటే టూల్స్ తోటి తీసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, మనం చర్చిద్దాం. విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్చేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తారు. థ్యాంక్ యూ.
2: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాని. సో ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్సో ఇందాక నేను మీకు ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ యోగా కి మధ్యన ఉన్న సంబంధం ఏంటి అన్న వ్యత్యాసం ఏంటని అడిగాను. డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. సో రవి గారు ఉన్నారు మనకి ఆన్ ఎయిర్, లెట్స్ సీ. రవి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
5: మీరు ఇంతకు అడిగిన దానికి అంటే నేను ప్రాక్టీస్ చేయను కానీ యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చేసేస్తున్నాను, చెప్పాను. ప్రాణాయామం అంటే అది ఊపిరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ముక్కుతో గాలి పీల్చడం, ఇంకో ముక్కు నుంచి వదలడం, అట్లా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని ప్రాణాయామం అని. అండ్ యోగా అంటే ఏమో శారీరక పరంగా ఆసనాలు వేసి ఒక పార్ట్ ఆఫ్ ది ఏరియా నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ఏరియాకి బ్లడ్ కానీ అలా లైక్ ఎయిర్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి డిఫరెంట్ ఆసనాలు పెట్టడం వల్ల శరీరంలో ఉన్న డిఫరెంట్ భాగాలకి ఎనర్జీ ఇవ్వడాన్ని యోగా ప్రాక్టీస్ అని. మెడిటేషన్ అంటే ఈ కదలికలే ఉండవు, ఒక మైండ్ అంటే కళ్ళు తెరిచైనా సరే మూసుకొనైనా సరే ఒక ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి అంటే కొంత టైం ఉండడము. టిపికల్లీ చాలా మంది మనం మెడిటేషన్ అనేది చేస్తూనే ఉంటాం అనే విషయం మీద ఒక షార్ట్ టర్మ్ పీరియడ్ చేస్తూ, కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం లాంగ్ అవర్స్, లాంగ్ టైము ఏదైనా విషయం మీద అది ఏదైనా విషయం ఉండొచ్చు, వస్తువు అయినొచ్చు, విషయం ఉండొచ్చు, ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళ మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది ఫోకస్ చేసి. అది మెడిటేషన్ అని నేను అనుకుంటున్నానండి నాకు తెలిసిన.
0: ఓకే, సో మీరు చేశారా ఇది ఇంతకు ముందు, అంటే చేసిన దాన్ని బట్టి మీరు చెప్తున్నారని అనుకుంటున్నా?
5: చేయలేదు కానీ చూశాను కదా, చేసేవాళ్ళని చూశాను కాబట్టి
0: చూసిన బట్టి మీకు కలిగిన అవగాహనతో చెప్తున్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండ్ కీప్ లిస్నింగ్. దీని గురించి మాట్లాడదాం
5: చూడండి.
0: బాయ్. ఆల్ రైట్, యోగా మెడిటేషన్ ప్రాణాయామ, సో వీటి మధ్యన వ్యత్యాసం ఏంటి, మీరు ప్రాక్టీస్ చేశారా చేస్తున్నారా, సో చేస్తుంటే కనుక మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి, కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సర్వీ ఉంటున్నారు. సో బిఫోర్ వీ ఐ ప్లే ద నెక్స్ట్ సాంగ్, ఒక సరదాగా ఒక హాస్య సన్నివేశం విందాం. ఇది వింటూ ఇది రైట్ సుగత్రి గారు కాల్ చేస్తున్నారు, లెట్ సీ. సుగత్రి గారు మీరు ఆన్ ఇన్నారు, చెప్పండి.
6: మీరు ఈ ప్రక్రియల గురించి అడుగుతున్నారు కదా, యోగా ధ్యానము ప్రాణాయామం. యోగా అంటే శరీరానికి సంబంధించిన ఎక్సర్సైజ్, ప్రాణాయామం అంటే మన ఊపిరికి సంబంధించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను వాటిని కంట్రోల్ చేస్తూ చేయడము. ఈ మధ్యలో ఉన్న ప్రక్రియ చాలా కష్టం, ధ్యానం అనేది అదే కుదుర్చుకోవాలంటే. అంటే నాకు ఫస్ట్ లో నేర్చుకున్నప్పుడు యోగా మెడిటేషన్ ఇవన్నీ అప్పుడు నాకు అదే అనిపించేది, ప్రాణాయామము ధ్యానానికి తేరా అంటాను. కానీ ధ్యానం అనేది మనం సరిగ్గా ఒక చోట నిలపాలి మనస్సును. ఏమో స్వామీజీలు యోగులు కొంతమంది సాత్వికులు బాగా చేస్తారు అని నాకు ముందు చాలా కష్టమేది, ఇప్పుడు ఇప్పుడే కొంచెం అంటే మనసు నిలిపి ఒక చోట ఉంచి చేయాలన్నా.
0: మనసు నిలుపుదాం అనుకుంటే కరెక్ట్ రేడియో సర్వే కూడా కరెక్ట్ ఏదో పాట వేస్తారు, దాంతో మనసు ఎటో పోతుంది అంతేనా?
6: మన ఈ పనులలో కూడా కొంచెం ఎక్కడెక్కడ మళ్ళీ మనసు పది విధాలుగా పోతూ ఉంటది.
0: మీ మెడిటేషన్ చేసుకోవడానికి రేడియో సర్వే ఒక పెద్ద ఆటంకంగా నిలిచింది, 24/7 వీళ్ళు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ పాటలు ఏదో వేస్తే ఉంటారు. ఎలా చేసేదా ధ్యానం అనుకుంటారా?
6: అయ్యో అయ్యో, పాటలు కూడా ఒక రకంగా మనసులో ఆహ్లాదకరంగా ఉంటాయి కదా,
0: అది కూడా మెడిటేషన్ అంటారు అయితే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్.
6: ఓకే అండి, మరి
0: all right, inka couple of people they're trying to call, please recall the studio 972-636-1966. yoga meditation pranayama asalu enti teda enti, chaala mandu okate anukuntaranni yoga ante just konni asanalu esthe oka mat esukuni asanalu esthe lathe surya namaskaralu chesthe dantlane meditation pranayama ayipothundi anukuntaru, but yeah, me experiences nunchi what are the differences that you have identified and you have realized over a period of time, endukante oka roju artham ayyaka ivi kachithanga dinni consistent ga oka disciplined ga konni nelalu kaadu konni samvatsaralu paatu chesthe gaani manam oka idea ki rom, so alantidi meere em anukuntunnaru deer gunchi call the studio 972-636-1966. tarava paatu chese mundu oka haasya sanvesam vindam. all right, let's see, someone is trying to call. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది?
7: నా పేరు నారాయణ అండి.
0: నారాయణ గారు,
7: యాక్చువల్ గా యోగా అంటే యూనిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్
0: అంటే
7: మన బాడీని మన సోల్ తో యూనిఫై చేయడం, యోగా అంటే యూనిఫికేషన్.
0: మీరు ఫోన్ కి కొంచెం దగ్గరగా రాగలరా, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? చాలా
7: అంటే నేను ఫ్రెండ్ లో ఉన్నాను. మనకు అదే చెప్తారు కదా, అంటే యూనిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్. ఇది ఎలా అవుతుంది అని అంటే దేర్ ఆర్ త్రీ థింగ్స్, అంటే ఇద్దరు మనకి ఏడికి వస్తాయి బేసికల్ గా. ఈ లౌకిక మూడు మీద ముందు బేసికల్ గా ఫోకస్ చేయాలి. ఒకటి వచ్చేసరికి శరీరం, అంటే మన శరీరం బాగుంటేనే మనం ఏదైనా
0: చేయగలం,
7: అందుకు ఆసనాలు వేయడం. సో శరీరానికి కావాల్సింది అది, ఆసనాలు వేస్తే మన బాడీ ఫిట్ గా ఉంటుంది. సో తర్వాత బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ప్రాణాయామం, దీన్ని ఊపిరితోటి అంటే మంచి హై స్పాన్ ఇన్ని ఊపిరి ఉంటుంది. సో ఆ ఎన్నిసార్లు ఊపిరి తీసుకుని వదులుతాము, ఎంత తక్కువ ఊపిరి తీసుకుంటే మన లైఫ్ స్పాన్ అంతా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండడానికి కారణం తక్కువ ఊపిరి తీసుకోవడం. సో మనం తక్కువ ఊపిరి తీసుకుంటున్న కొద్దీ మన లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు అని అంటే రేచకం కుంభకం మర్చిపోతున్నాను. సో దీని ద్వారా ముందు తీసుకుని ఒక నాసిక రంధ్రం ద్వారా తీసుకుని దాన్ని ఆపి కొంచెం తర్వాత వదులుతాం. మళ్ళీ ఈ నాసిక రంధ్రం నుంచి తీసుకొని దాన్ని ఆపి దాన్ని వదులుతాం. ఇది చేసేటప్పుడు కూడా దెన్ యూ ఇన్హేల్ మన పొట్ట ఉదరం ఏదైతే ఉందో దాన్ని బాగా లోపలి తీసుకుని ఉదరాన్ని బాగా ముందుకు పొయ్యాలి. వదులుతున్నప్పుడు పక్షం లోపలికి తీసుకోవాలి. సో ఇది ఒక ప్రక్రియ. తర్వాత మెడిటేషన్ వచ్చేసరికి ఏంటంటే మనిషి థాట్లెస్ అయిపోవాలి. అంటే మనసు చిన్న మైండ్ అనేది వర్చువల్ జనాటమిక్ అంటే మనకు ఉండదు. సో ఈ థాట్లెస్ అయిపోవడానికి కారణం చేయగలిగే ప్రాసెస్ మెడిటేషన్. సో ఈ మూడు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దెన్ ది బాడీ అండ్ సోల్ విల్ యూనిట్.
0: సో మెడిటేషన్ అంటే ఏమన్నారు?
7: థాట్లెస్ అయిపోవడం అంటే మనకి బోల్డ్ థాట్స్ వస్తుంటాయి కదా, రెస్ట్లెస్ అయిపోతుంది మైండ్. అదే థాట్లెస్ లేకుండా చేయడం అనేది మెడిటేషన్. అంత ఈజీ కాదు.
0: ఎగ్జాక్ట్లీ, పాయింట్. అబ్సల్యూట్లీ. థ్యాంక్స్ నారాయణ గారు, ఇట్స్ అ వండర్ఫుల్ షేర్ అండి. అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ఆర్ చేశారా? వాట్ ఇస్?
7: నేను కొన్ని కొన్ని చేస్తూ ఉంటానండి, కొన్ని కొన్ని కుదరట్లేదు.
0: ఓకే ఓకే, అండర్స్టాండ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్.
7: థ్యాంక్ యూ.
0: All right, so please do share yoga, pranayama and meditation. Chakkaga chepparu Ravi garu and Narayana garu, Subhatri garu. Thanks for those calls. And evaraina kuda vaatni share chesukovalanukunte ganaka please do call.
8: Kaledenta ani chustunanu. Ayyayyo, rendu rojulke ila chikkipoyaru entandi?
9: Hotel food pattalede. Ore idu pattukoru cheptanu.
8: Varu
9: ikkutave sannasi. వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది, రాత్రి పగలు ఒకటే పని. గోదావరిలో బెత్త దొరక నిలబడి వచ్చానరా.
8: గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేటుగా వస్తుందని టీవీలో చెప్పారు.
9: వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది. ఒరే, ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా.
8: నాకు తెలుసు కదా.
9: కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చానరా. అయ్యి చెప్పి కాదురా, సెల్ ఫోన్
8: పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసి ఉంటారు, పొద్దుంటున్నా వినకుండా 5 వేలు పోసి
9: పోతే పోయింది. లేవే, మళ్ళీ క్యాంప్ వెళ్ళినప్పుడు ఆఫీస్ లో దొరుకుద్ది.
8: బావా, పోయింది ట్రైన్ లో కదా, ఆఫీస్ అయినా దొరుకు. సెల్ ఫోన్ నెంబర్ నాకు తెలుసు కదా. నేను ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునా బాయ్, నువ్వెవరు? నా పేరు తమ్ముడు. ఫోన్ కొట్టించిన అర్థం లైన్ లో ఉంది. కంగారు తేరికండి, ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే
9: ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందాలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిరి జేబులో చేయబెట్టి.
8: ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా?
9: నేను ఫోన్ కోసం అనుకోలేదు.
8: హలో, ఆ ఫోన్ మా బావగారిది
10: కాదు, మా వారిది.
8: అంత కోపం తెలియకండి. రేసంబాబు ఏమంటుందా?
10: ఫోన్ ఆయన అంటే
8: పేరు అనుకో.
10: హలో, నేను పేరు ఏంటి?
9: పిల్లాడు, నీకు ఎందుకు రా?
8: నేను మాట్లాడతాను, ఉండండి. హలో
10: హలో
8: హలో
10: హలో, ఎవరు?
8: ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది.
9: ఫోన్ పెట్టే
8: ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను. దేనికండి అంత కంగారు మిమ్మల్ని?
9: ఎందుకంటే కంగారు మొన్న.
11: గుడ్ మార్నింగ్ సార్.
8: మీరు
9: ఎక్కడ వచ్చేవండి?
11: బాధ

తెలుగు వీర లేవరా ఇలాంటి చిత్రాల్లో మనకి ఇలాంటి పాటలు ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే కానీ బ్యూటిఫుల్ కంపోజిషన్ బై రాజ్కోటి అండ్ కృష్ణ రోజా తారాగణం. ఆల్ రైట్, సో ఇందాక మీకు నేను చెప్పింది ఏంటంటే పదబంధంలో స్ట్రైట్ క్వశ్చన్స్ కన్నా ఒక చిన్న తిరకాసు పెడతానని చెప్పి, సో ఆ మెలిక ఇప్పుడు పెడుతున్నా. అడ్డంగా నిలువుగా రెండు పదాలకి నేను క్లూజ్ ఇస్తుంటా కదా, ఇప్పుడు మీకు అడ్డంగా పదానికి క్లూజ్ ఇస్తున్నా. ఆ క్లూ ఏంటంటే ఏ కోదండరామ రెడ్డి బాలకృష్ణ కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అది. ఓకే, ఏ కోదండరామ రెడ్డి నందమూరి బాలకృష్ణ కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం, ఆ సినిమా ఏంటి? మీరు షో ఫాలో అవుతుంటే గనక మీకు క్లూ షో స్టార్టింగ్ పాట వింటే గనక మీకు ఈజీగా పట్టచ్చు, ఆర్ మీకు నేను ఇప్పుడు ఇచ్చిన క్లూస్ బట్టి కూడా మీకు స్ట్రైక్ అవ్వచ్చు. సో నిలువు పదానికి సంబంధించిన క్లూ, ఆ క్లూ ఏంటంటే ఎండమావి. ఓకే, ఎండమావి అనే పదానికి మరొక పర్యాయ పదం ఉంది. ఆ పర్యాయ పదం ప్రాబబ్లీ పట్టుకోవడం కష్టం కావచ్చు చాలా మందికి, కానీ ఇప్పుడు ఈ పాట వింటే మీకు ఆ క్లూ అందిస్తుంది. ఓకే, సో అదే ఈరోజు పదబంధంలో చిన్న మెలిక అంటే అది. ఇది అడ్డంగ పదానికి సంబంధించిన క్లూ అనమాట. ఇప్పుడు నేను వినిపించబోయే పాట, ఈ పాటలో ఎండమావి అనే పదానికి సంబంధించిన మరొక పదం ఉంటుంది. సో ఈ పాట వింటే మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ నేను అడ్డంగ పదానికి అందించిన క్లూ ఏంటంటే ఏ కోదండరామరెడ్డి నందమూరి బాలకృష్ణ కేవీ మహదేవన్ వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అది. అది ఏ సినిమా? అది అడ్డంగ పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే ఎండమావి. సో ఎండమావికి మరో ఒక పదం ఉంది. సో ఆ పదానికి క్లూవే ఇప్పుడు నేను వినిపించబోయే ఈ పాట. ఈ పాట వింటే, సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే ఇందులో ఎండమావి అనే పదానికి ఒక పర్యాయ పదం మీకు దొరుకుతుంది. సో అదే క్లూ. లిజన్ టు దిస్.

0: ఆల్ రైట్, ఈ పాట ఏ సినిమా నుంచి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అడిగిన ప్రశ్నకి క్లూ ఈ పాటలో ఉంది. అందరూ పాట విన్నారా, సాహిత్యం మీద కాస్త ధ్యాస ఏమైనా ఉంచారా? ఎందుకంటే ఇందాక అడిగిన పదబంధానికి సమాధానం ఈ పాటలోనే ఉంది. మరీచిక, మరీచిక అంటే అండమావికి మరొక పర్యాయ పదం అది. సో నారీ నారీ నడుము మరారి అడ్డంగా పదం. ఏ కోదండ రామరెడ్డి, నందమూరి బాలకృష్ణ, కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అంటే నారీ నారీ నడుము మరారి అండ్ ఎండమావికి మరొక పర్యాయ పదం ఈ పాటలో వెతకమని చెప్పాను మీకు. అది మరీచిక. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక. అంటే బర్త్డే చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా మంది ఈ ప్రపంచంలో బర్త్డే అంటే దాన్ని ఒక పండగలాగా చూస్తారు. అదొక పర్వదినం వాళ్ళకి, అదొక ఉత్సాహం, అదొక కొత్త రోజు, కొత్త జీవితం కింద చూస్తుంటారు. సో ప్రతి బర్త్డే చేసుకుంటే మా యవ్వనంలో ఉన్న వాళ్ళకి శక్తితోటి ఉత్సాహంతోటి తుణుకిసలు ఆడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అదొక అంటే ఒక కొత్త సూర్యోదయం అన్నమాట ఈ బర్త్డే అనేది. సో ఆ వయస్సులో వసంతం అంటే కొత్త బర్త్డే జరుపుకోవడం అంటే ఒక వసంతం జరుపుకుంటున్నట్టే కదా. కానీ బర్త్ దానికి పక్కనే ఉన్న ఇంకొక మరొక విషయం ఏంటంటే ఒక బర్త్డే మనం జరుపుకుంటున్నాము అంటే మరొక చావుకి మరొక మెట్టు ఇంకొక అడుగు దగ్గరగా వేస్తున్నట్టే. ఈ సినిమాలో హీరో తను ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటాడు, చావుకి దగ్గర అవుతూ ఉంటాడు. సో ఇలాంటి వసంతాలు తన అంటే వయసుతో వచ్చే ఇటువంటి వసంతాలు ఒక ఉషస్సు తీసుకుని రాగా మనస్సులో తనకి నిరాశ ఎప్పుడు ఒక ఎండమావలో వెంటాడుతూనే ఉంటుంది. ఎండమావ అంటే మనకి ఎడారిలో చూసే ఎండమావలు చాలా ఉంటాయి. అక్కడెక్కడో దూరంగా నీరు ఉన్నట్టు కనబడుతుంది. కానీ దానికోసం నీటి కోసం ఒక్క నీటి చుక్క దొరికితే చాలు అని తప్పించిపోయే జీవి ఆ ఎండమావ కోసం పరిగెడుతూ ఉంటుంది మైళ్ళు మైళ్ళు మైళ్ళు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళగానే మళ్ళీ అక్కడ నీళ్లుండవు. ఈవెన్ ఎడారిలోనే కాదు, మీరు చూస్తే కొన్ని మంచి సమ్మర్ టైంలో వేసవి మండు టెంటలో మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ముఖ్యంగా హైవేస్ మీద లేకపోతే సుదీర తీరానికి కొంచెం అవుట్ పెద్ద పెద్ద హైవేస్ మీద వాటి మీద వెళ్తున్నప్పుడు కొండ ప్రాంతాల్లో వీటిల్లో వాటిలో మీకు దూరంగా రోడ్ల మీదే మీకు అక్కడెక్కడో నీరు రోడ్డు మీద నీరుందా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అన్న ఫీలింగ్ కల్పిస్తుంటుంది. అక్కడ అక్కడ ఎడితే మీకు అక్కడ ఏమి ఉండదు. సో ఇది ఎండమావలో ఎడారిలో ఎగ్జాక్ట్ గా మీకు జరిగేది. ఇదే దూరంగా చూస్తే ఎక్కడో నీళ్లు ఉన్నాయన్నట్టు కనిపిస్తుంది. అంత దూరం పరిగెట్టిన తర్వాత అక్కడ నీళ్లు ఉండవు. సో ఎండమావ తాలూక ఆ మ్యాజిక్, ఆ మాయాజాలం అటువంటిది అనమాట. సో హీరో ఈ సినిమాలో చావుకి దగ్గరవుతూ ఉంటాడు. సో తనకి మనసులో ఎంతో బాధ, ఎంతో నిరాశ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎండమావుల్లాగా తన జీవితాన్ని కబళం చేస్తున్నాయని ఒక అద్భుతమైన భావాన్ని వేటూరి ఈ పాట ద్వారా తీసుకొచ్చారు. సో అది పదబంధానికి సంబంధించిన ప్రశ్నకి సంబంధించిన సమాధానాలు. న్యూజెర్సీ రవి గారు ఫోన్ చేస్తారని సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. సో తర్వాత పాట కోరింది అనురాధ గారు. అనురాధ గారు, ఇఫ్ యూ ఆర్ స్టిల్ లిసనింగ్, బట్ ఏం చేస్తామంటే మనకి ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మనం వీఆర్ రోలింగ్ ఇన్ టు కమర్షియల్ బ్రేక్. సో దానికోసం ఏం చేద్దాం అంటే ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసిన తర్వాత అనురాధ గారు, ఐ విల్ ప్లే యువర్ సాంగ్. మీరు బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు రక్షణ చిత్రం నుంచి, ఇట్స్ అ లవ్లీ మెలడీ బై కీర్వాణి. సో అది వినిపిస్తాను నేను. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సిట్టింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ హిల్ టాప్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్లో ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ మీకు గ్యారంటీగా లభిస్తుంది హిల్ టాప్ రెస్టారెంట్ లో. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకట్ సర్వీసెస్ అందిస్తున్నారు హిల్ టాప్ రెస్టారెంట్ వాళ్ళు. సో ఇంకా మీరు దేని గురించి చూస్తున్నారు? సో గో అండ్ విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజిన్. సో నౌ దే ఆర్ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. ఆల్సో రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. సో ద సేక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భ గృహం. సో జూలై 1 నుంచి జూలై 5 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ దే ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. యూ కెన్ విజిట్ రాధాకృష్ణ టెంపుల్ .net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో రాధాకృష్ణ టెంపుల్, అలన్ టెక్సాస్, జూలై 1 through July 5. శ్రోతలందరూ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూపులని. మనం కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ ఫ్లో. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 12 p.m.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.

మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి అద్భుతమైన కంపోజిషన్. ఎందుకంటే ఇలాంటి పాటలు వేసి మమ్మల్ని ఏడిపిస్తారు అంటారా, కానీ ఇలాంటి పాటల్లో ఆర్ద్రత ఉంటుంది. ఏడిపించాలంటే నిజంగా ఏడుపుకోటు పాటలు వేసేవాడు నేను. ఏడుపు పాటలు ఒకటి అయితే ఏడుపుకోటు పాటలు కొన్ని ఉంటాయి. సో ఆ పాటలు వేస్తే నిజంగా ఏడవలసింది. ఇటువంటి కంపోజిషన్స్ మనకి సినిమా నేపథ్యంలో ఒక సందర్భం ఉంటుంది, ఒక సన్నివేశం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాటల్ని చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ముఖ్యంగా ఇలాంటి పాటల్లో పాడేటప్పుడు కూడా పాటల్లోని గాంభీర్యం అనేది కనబడడం అనేది, అంటే వినబడడం అనేది చాలా చాలా ముఖ్యం. గాంభీర్యం అంటే ఇప్పుడు మనం నిజ జీవితంలో ఊరికి ఆలోచిద్దాం, మనం బాధలో ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, గొంతు ఎలా ఉంటుంది? చాలా బరువుగా ఉంటుంది కదా. అదే మంచి ఉత్సాహంగా సంతోషంగా ఉన్నప్పుడు గొంతు

0: స్థాయిలో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అంటే దాన్ని పిచ్ దాని రేంజ్ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే సినిమాల్లో కూడా సేమ్ కంపోజిషన్స్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ఒక ఆర్ద్రత, ఒక సాడ్ పాటలు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఒక స్థాయిలో కంపోజ్ చేస్తారు. సో పాడేవాళ్ళకు కూడా ఏదో మేల్ ఆర్ ఫీమేల్ హూఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఆ గొంతులో కూడా బరువు తెలియాలి. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు గొంతులో బరువు ఉంటుంది కాబట్టి ఆ గొంతులో బరువు తెలియడం కోసం అని చెప్పేసి ఒక మందర స్థాయిలోని కంపోజ్ చేస్తూ ఉంటారు. అలాగే హుషారైన పాటలు లైక్ యురేక తకమిక మీరు తీసుకున్నారు ఆ పాట, ఆ పాట తీసుకున్నప్పుడు మీకు అదే స్థాయిలో ఉంటుంది, యురేక తకమిక ఈ రకంగా పాట నడుస్తూ ఉంటుంది. సో దోస్ ఆర్ సమ్ జస్ట్ కొన్ని డిఫరెన్సెస్ అన్నమాట. ఆల్ రైట్, సచ్ ఏ లవ్లీ కంపోజిషన్ బై కిరవాణి. ఆల్ రైట్, సో తర్వాత పాటకి వెళ్లే ముందు మళ్ళీ ఇంకొక హాస్య సన్నివేశం విందాం. ఓకే, హీరోగా ఈ పాట, ఈ సన్నివేశం ఏ సినిమాలో తెలిస్తే, ఆర్ ఏ సినిమా కాదు, ఈ సన్నివేశంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ అన్ని గుర్తుపట్టి ఎవరెవరు ఉన్నారు ఆ నటులు ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో. దట్స్ ది ఛాలెంజ్ ఫర్ యూ.
1: చూడు కాలు కడిగే ముందు ఎలవారు నోరు తీర్చడమో ఆచారమండి,
2: నోట్లో సొగడేస్తారా,
1: బెల్లం కట్ట పెడతారా బోరా
2: అన్నయ్య, ఏర్పాటు రెడీ.
1: ఇదేమిటండి గుమ్మంలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా?
2: అంటే తాంబూలం కాదండి, తీయటి పొట్టుతేనే. ఇయ్యవారు నాకితో రాగానే ఇక ఆకులతో నాకు ఇచ్చేయటం మా ఆచారమండి.
1: అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, రెండు నాకాలే.
2: ఎందుకు?
1: ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వారికి చెందినవారు కదా. చాలా విచిత్రమైన ఆచారం.
2: ఇట్స్ గుడ్.
1: ఏంటి బావ మొహాల పెట్టావు, తీగానే ఉందిగా.
2: నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది.
1: అంటే మేము సరసాని పెట్టాం ఆవులు మాకు, మీకు వచ్చిన
3: చూడక
2: బావ ఇదే పద్ధతి అండి. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆవులం పోసి రాకండి.
1: ఏదో సరదాకి సరసే
3: బావ గారు, కాలు కడుక్కుంటే వాటర్కి వెళ్తాం.
1: ఇదేంటండి మీ మరీ సుమతి ఉన్నాయి, నా లక్ష్యం ఎందుకు
2: కట్టుకుంటా? అదేమో అదండి
1: తెరవండి. ఏమండి నాకు వచ్చే ముందే ఇప్పించండి. వాళ్ళే కదండి ఇంకొడుకుంటారు, కాళ్ళు కడుక్కోడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే ముందు నేను ఇప్పించండి చాలు, ఇప్పలే కదండి నేను చేతులు కడుక్కోడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే ముందు నేను ఇప్పించండి. మొహమా నేను కడుకుంటా?
2: అయ్యో కాళ్ళు కాదు చేతులు కాదు మొహం కాదండి. ఆచారం పేరు చెప్పి ఆకు మీద అవ్వదు నాకు ఇచ్చారు కదా,
1: కాదండి చెప్పండి నేను ఇప్పించండి. బాబా బాబు
0: ఆల్రెడీ ఈ సన్నివేశంలో ఉన్న నటుల్ని మీరు గుర్తుపట్టగలిగితే కనుక కాల్ ద స్టూడియో 972-636-1966.

right. Aria 2 Chitra Nichi, another composition by DSP and stylish, beautiful. Allu Arjun, Aria 1 ki, Aria 2 ki, asala beautiful transformation. And even ee paata, enta stylish ga compose chesaro, Devasri. The same song in Aria 1, Feel My Love inko paata untundi. Aa composition kuda ante baaguntundi. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అల్లు అర్జున్ కి రెండు సినిమాల్లో అండ్ ఈ కథా కథనం ప్రకారం స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఆర్యా 1 అండ్ ఆర్యా 2 అండ్ పాటలు కూడా అంతే లవ్లీ గా కంపోజ్ చేశారు డిఎస్పి. ఆల్ రైట్, సో దట్స్ ఇందాక వినిపించిన సన్నివేశం పెళ్లి సందుల చిత్రం నుంచి సరైన సమాధానం చెప్పారు హేమంత్ గారు, వాసు గారు. థ్యాంక్స్ ఫర్ దిస్ కాల్స్. ఇంకా కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి, బట్ ఐ మిస్డ్, ప్లీజ్ డూ కాల్ బ్యాక్. తర్వాత పాట, ఈ పాట ఈ దీని ప్రశ్న ఏంటంటే ఈ పాట వినండి, ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒక ఒక ఒకలాగా ఆడి వెళ్ళిపోతాయి కానీ పాటలు అంటే పదే పదిసార్లు వినవాళ్ళకి లేదా ఇలాంటి సినిమాలు గుర్తున్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒకసారి వినగానే తట్టదు కొన్ని కొన్నిసార్లు. సో చెప్పగలరా చూడండి ఈ పాట వింటూ ఇది ఏ సినిమాకి సంబంధం, ఏ సినిమాలో పాట చెప్పగలరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

0: విజయ్ గారు మీరు ఆన్ అయిన ఉన్నారండి. ఆల్ రైట్, సో మన కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతున్నాం జస్ట్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్. సో ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసేద్దాం. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని మీ హెల్త్ గా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వద్దు. డెఫినెట్లీ కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో ది ఓజీ తెలుగు రేడియో ఛానల్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ వింటున్నారు. మనం కమర్షియల్ బ్రేక్ లో గంట తర్వాత, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొక అరగంట టైం ఉంటుంది సిగ్నేచర్ షోకి. సో ఆ టైంలో ఇంకా రిక్వెస్ట్ ఏమైనా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ డూ దాట్. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, అర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

ఇది ఇది ఉద్యమం అనే ఒక సినిమా నా తెలుసు చాలా ఎవరికి ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ ఇలాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు కానీ పాటలు కూడా ఓకేగా కె చంద్రశేఖర్ మాకి డైరెక్టర్ పేరు కూడా మీరు చాలా తక్కువ వినుంటారు కెఎస్ చంద్రశేఖర్ ఆయన మ్యూజిక్ దర్శకత్వం కానీ పాట కొంచెం చాలా మంచి లవ్లీ కంపోజిషన్ బాగుంటుంది ఈరోజు ఇంచుమించుగా అన్ని మనకి పాటలు కూడా ఇదే కోవకు చెందినవి కొన్ని అంతగా పాపులర్ కాని సినిమాల నుంచి మంచి మంచి పాటలు మనకు పడ్డాయి లక్ష్మి గారు కాల్ చేశారు లక్ష్మీపాతి గారు కాల్ చేసి ఇందాక వినిపించిన పాట అది కృష్ణ సినిమా ముద్దాబంతి పువ్వ తెలుగు వీరలేవరా ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు కానీ పాటలు చాలా బాగుంటాయి ఆ పాట వినగానే ఈవిడికి ఇంకొక పాట గుర్తొచ్చింది ఈ పాట ఆవిడ కోరారు లక్ష్మి గారు దిస్ ఈస్ ఫర్ యూ ఎంజాయ్ దిస్

ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ లో కూడా ఎంత కామెడీ ఉంటుంది చూడండి. మలయజ సరసజ గిజగిజ అంటే ఏమి లేనప్పుడు సాహిత్యంలో ఇలాంటివి రాస్తారా, లేకపోతే ప్రాస కోసం ఇలాంటివి రాస్తారా? మనం గిజగిజ రాడాలి ఇలాంటి పాటలు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ లవ్లీ లవ్లీ కంపోజిషన్స్. రాజకోటి అంటేనే, కోటి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ అమేజింగ్ కంపోజిషన్స్. ఓకే, ఆల్ రైట్. కార్యక్రమం చివరికి ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకొక పావు గంట టైం ఉంది. ఇందాక విజయ గారు కాల్ చేశారు, మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా క్విక్ గా నేను రిక్వెస్ట్ ప్లే చేయాలి. సో విజయ గారు కోరిన పాట ఇదే. విజయ గారు, హోప్ యూర్ లిజింగ్, ఎంజాయ్ దిస్ సాంగ్. ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ కంపోజిషన్.

నాయుడు గారి కుటుంబ చిత్రం నుంచి వినయపాట కార్యక్రమంలో మనం చివరి 10 నిమిషాలకు వచ్చేసాం. ఇంకొక ఒక్క పాట మాత్రమే వేయగలను. నేను యాక్చువల్లీ ఈరోజు మీ అందరికీ ఒక ఇంకొక ఛాలెంజింగ్ రౌండ్ పెడదామనుకున్నా. అదేంటంటే స్వరాలు. ఇది నేను లాస్ట్ టైమా వినిపించాను. కొన్ని పాటల్లో స్వరాలు ఉంటాయి, ఆ స్వరాలు పాడుతున్నప్పుడు అది ఏ పాట కనుక్కోవాలనేది అది కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. అలా ఉన్నాయి ఈ రోజు, బట్ నేను వినిపించలేకపోయాను బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కాల్స్ అండ్ టైమ్. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం, ఎస్ నెక్స్ట్ టైం వినిపిస్తాయి. ఈ రౌండ్ కూడా పెట్టుకుందాం మనం, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ యా, ఒక్కసారి క్విక్ గా ఒక్క వ్యాపార ప్రకటన చూసేద్దాం. అండ్ మా రేడియో సర్వీ యాప్ ని ఈ పాటి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాం మేము మీ ఐఓఎస్ ఆండ్రాయిడ్ డివైస్ లకి. సో ఇఫ్ నాట్ ప్లీజ్ డూ సో, అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ సర్కిల్స్ అండ్ గ్రూప్స్. Authentic South Indian flavors are now made easy with A2B, a new range of instant mixes, powders, masalas, pastes and pickles, from ragi idlis to tangy gungura rice. Enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm, A2BTexas.com, or you can call 214-872-2345. All right, tarava ee paata vintu ee paata esanu telisthe call the studio 972-636-1966.

ఆల్రైట్ దొరగారికి దొంగ పెళ్ళం చిత్రం నుంచి వింటున్న పాట. 3 గంటల కార్యక్రమంలో చివరి 5 నిమిషాలకు వచ్చేసాం మనం. ఇంకా కార్యక్రమం ముగించాల్సిన సమయం వచ్చేసింది. ఎప్పటిలాగే నేను చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం, దాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరు. అండ్ ఈ రోజు ఆరోగ్యం మన చేతిలో ఉండొచ్చు, మనకు నచ్చిన పనులు మనం చేస్తూ ఉండొచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆరోగ్యం ఖచ్చితంగా ఎక్కడో ఏదో దశలో క్షీణించడం మొదలెడుతుంది. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దాట్. అండ్ దానికి ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యమే కాదు, మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. మానసికమైన ఆరోగ్యం దానికోసం మనం we have to strive for it. Ante manchi aalochanalu aashinchadalu ila ee rojulle ekku social media ani vachin tarvata so ivanni chaala ekku untayi kabatti we just have to control as much as possible and save our mental health. So deha darujyam sharirika darujyam automatically manasantham avutundi and physical workouts yoga pranayama inda gurinchi manam maatladukunnam. Meerandaru kuda chaala vishayalu chepparu vaati gurinchi. So please do follow and practice those techniques so for a better mental and physical health. Endukante meer baante mee kutumbam baantundi, desham baantundi, prapancham baantundi. All right, malli mimmalni kalusukunnanta varaku malli inkoka chakati theme toti malli manchi maatal toti aatal toti paatal toti vinoda vigyana visheshal toti malli kalusukundam. అంతవరకు ఈ పాటతోటి సెలవు. మీ రవితూప్రాణి.

శ్రోతలందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మా జాతర చాలా ఘనంగా జరిగింది. జాతర తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇవాళ నాకు మొదటి రోజు. సో జాతర విషయాలు చాలా మాట్లాడుకోవాలి. మీ మీద చాలా అలిగేనని కూడా చెప్పాలి, ఎందుకంటే మన ఆర్జే అవార్డ్స్ లో మీరు ఎవరు ఎన్ని ఓట్లు వేశారో నాకు తెలియదు, కానీ మొత్తానికి టై నెక్స్ట్ టైం అన్నట్టుగా సూచనలు వచ్చాయి నాకు. సో మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం. ఈసారి అయినా నాకు ఓట్లు ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను. ఇంకా మన జాతర ఇలా ఏడాది ఇలా జరుగుతూనే ఉంటుంది, కాబట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుని అలా అడ్జస్ట్ అయిపోతాను. అంతే, ఏం చేస్తాం, ఖండిస్తాం కదా. సరే, ఇంకేంటి విషయాలు, ఏం చేస్తున్నారు? వేసవి సెలవులు వచ్చాయి. వేసవి కాలంలో పిల్లలకి చాలా మంది సగం మంది అలా ప్రయాణాలకు వెళ్ళిపోతారు వెకేషన్లకి అంటూ, లేకపోతే భారతదేశానికి వెళ్ళిపోయి మన ఊళ్ళకి వెళ్ళిపోయి తిరిగేసి వచ్చేస్తుంటారు. మిగతా సగం మంది మాత్రం మన రేడియో వింటూ ఇక్కడ మా కార్యక్రమం వింటూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఈసారి ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళని వాళ్ళందరి కోసం నేను మిమ్మల్ని అందరినీ ఆ ప్రయాణంలోకి తీసుకెళ్లాలి. సరదాగా మిమ్మల్ని వేసవి సెలవుల్లో ముంచేసి ఇక్కడుండగా అసలు శివ ఇంకా ఇండియాకి కానీ ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం రాలేదు, ఆటకవల పాటకవల కార్యక్రమం వింటుంటే అని అనిపించేటట్టుగా ఇవాళ సరదాగా కొన్ని పాటలు విందాము, అలాగే కొన్ని కబుర్లు చెప్పుకుందాము. మనం వేసవి సెలవుల్లో చేసే మీకు తెలిసిన విషయాలు, మీరేం చేసేవాళ్ళు, ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా, ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో తప్పకుండా పంచుకోండి. అగైన్ వెల్కమ్ టు ఆటకవల పాటకవల. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఇంకా మిమ్మల్ని మీకు అందరికీ గుర్తు చేస్తానని కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాటతో గుర్తు చేసి, ఈ పాటలో చాలా మటుకు వేసవి సెలవులకు సంబంధించి కాకపోయినా అన్ని గోలీలాట్లని ఇవన్నీ అవన్నీ రకరకాల గోడదొక్కలని ఇవన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఈ పాటతో మొదలెట్టి ఇంకొన్ని రకరకాల పాటలు విందాం ఇవాళ కార్యక్రమంలో. ఆటలు కూడా నేను ఇవాళ ఈ పాటలకి సంబంధించి కొన్ని ట్రివియా క్వశ్చన్స్ లాగా అడుగుతాను మిమ్మల్ని. అలాంటి ఆట ఆడదాము చాలా. లెట్స్ కీప్ ఇట్ వెరీ లైట్ టుడే ఇవాళ ఆటగాళ్ళ పాటకవాళ్ళ కార్యక్రమంలో. ఇంతేకాకుండా మీకు ఇంప్రాంప్ట్ నాతో గుణింతాల ఆట ఆడాలంటే కూడా కాల్ చేసేయండి. మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఏంటంటే, మామూలుగా నేను కక్కా కిక్కీలు అనుకుందాం, కక్కా కిక్కీ అనుకుందాం, కాతో అనుకుందాం. ఇవాళ కాతో ఒక వాక్యం చెప్తే నేను కా తర్వాత వచ్చే పదం ఏంటి కా కదా, కాతో ఇంకో వాక్యం చెప్పాలి. అలా ఒక టాపిక్ కి సంబంధించి కొంచెం మాట్లాడుకోవాలంటే సరదాగా ఆన్ ఎయిర్ కాల్ చేయండి. ఆ ఆట కూడా ఆడదాం. బోల్డ్ బోల్డ్ కబుర్లు, బోల్డ్ ఆటలు, బోల్డ్ పాటలు. ఆల్రైట్, ఒక మంచి పాట విన్నాం.

నా ఆటోగ్రాఫ్ ఆ సినిమాల పాట విన్నారు మీరు. సరే, ఈ పాటతో మీకు మీ వేసవి సెలవులు, వేసవి నాటి విషయాలు గుర్తు చేద్దామని ఇలా ఈ పాటతో మొదలెట్టాను. మీకెవరికైనా గుర్తుకొస్తున్నాయా? మనకి ఈ వేసవికాలం అంటే ఊళ్ళకి వెళ్తుంటాము, తాత అమ్మమ్మలు తాతల్ని చూడడానికి, లేకపోతే పిల్లలందరూ ఒక దగ్గర పోగై ఆటలాడుతుంటారు, తర్వాత మేడ మీద పడుకోడాలు, పేకాటలు, ఇలా రకరకాల మామిడి పళ్ళు, ఆవకాయ, ఇలా రకరకాలు ఉంటాయి కదా వేసవి సెలవులు అంటే. అందుకే అసలు సెలవులుగా మనకి నిజంగా చెప్పుకోవచ్చు అని అనుకోవచ్చు. నిజంగా సెలవుల్లాగే మనం ఎంజాయ్ చేస్తాం. తినడం అయితే గానీ, ఇలా ఆడుకోవడం గానీ, అందరితో కలిసిమెలిసి పనులు చేయడం గానీ నిజంగా వేసవి సెలవుల్లో మనం చేసే విధంగా ఉంటాయి. అలాంటి సెలవులు మనకి ఇక్కడ కొంచెం దూర దూరాలు వచ్చాక కొంచెం మామూలుగా సెలవులు అంటే ఇంట్లో ఉన్నామా, టీవీ చూసామా, ఆడుకున్నామా, అలాంటివి తగ్గిపోయి కొంచెం అలాంటివి ఎక్కువైపోయాయి. కానీ ఇంకా చాలా మంది ఇగో ఈ పాటలో విన్నట్టుగా గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా చక్కగా ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ తాతలతో, వాళ్ళ మేనత్తలతో, వాళ్ళ అత్తలతో, మా పిన్నులతోటి కానీ ఇలా చక్కగా ఊళ్ళెళ్ళి వాళ్ళతో సమయం గడుపుతున్నారు కదా. సరే, ఇంతకీ గుర్తుకొస్తూనే అన్నాం, అంతా బాగానే ఉంది, కానీ సెలవులు ఎక్కడ శివ అంటారా? మరి సెలవులతోటి ఒక పాటే గుర్తుకొచ్చింది నాకు, సెలవులంటే దాంతో పాట విందాము. పాట విని చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇలాంటి వేసవి సెలవులు, సమ్మర్ హాలిడేస్ లో ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? ఏమైనా మిస్ అవుతున్నారా మీరు? అలాంటివి చాలా మిస్ అవుతారు మీరు. అలాంటివి ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కాల్ చేసి నాతో పంచుకోండి. 972-636-1966. మళ్ళీ ఒకసారి మీకు మీరు వింటున్న కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యాత నేను, నా పేరు శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. సరే, అలాగే ఇవాళ ఆట నేను కొంచెం ట్రివియా క్వశ్చన్స్, మన వేసవి సెలవుల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అవి కూడా ఆటలు ఆడదాం కొంచెం నాక. అంతేకాకుండా సరదాగా నాతో కాగుణింతంతో నాతో సవాల్ చేయాలి, తొడగొట్టి సవాల్ చేయాలంటే నాకు కాల్ చేయండి. వీలైతే ఆన్ ఎయిర్ కూడా ఆడదాం, ఎందుకంటే ఆన్ ఎయిర్ లో మీతో ఓడిపోతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. కాగుణింతంతో ఆట అనమాట ఇవాళ కాయించుకున్నాను నేను. ఆట ఏంటంటే నేను ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మనం మీరు వాక్యం, నేను వాక్యం, మీరు వాక్యం, నేను వాక్యం చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉండాలి. కాతో నేను మొదలెడితే మీరు కాతో మొదలెట్టాలి, దీర్ఘం కాతోటి కదా, తర్వాత కీ. సో అలాగే మీకు ఈ అక్షరాలు కూడా గుర్తుకొస్తాయి ఇలా ఆడుతుంటే. అది మనం ఒక టైం బాక్స్ చేసి ఆడితే బాగుంటుంది, కానీ టైంలు, డబ్బాలు, బాక్సులు లేకుండా సరదాగా ఆడదాం. ఎవరైనా కాల్ చేయండి, ఆనర్ ప్రయత్నిద్దాం ఆట. ఇంతలోగా సెలవుల గురించి చెప్పాను కాబట్టి ఎవరు ఈ సెలవు ఇచ్చారా, ఎవరిచ్చారా సెలవు చూద్దాం ఆనందంగా గడపడానికి. కావాలి ఒక దీవి అంటే

కొలంబస్ జీన్స్ ఆ చిత్రంలో పాడుతున్నారు మీరు. సరే, ఇవాళ మనం వేసవి సెలవుల గురించి, మీలో సగం మంది వేసవి సెలవులకు వెళ్లకుండా ఇక్కడే ఉన్న వాళ్ళందరూ రేడియో వింటున్నారు కదా, మీ అందరి కోసం వేసవి సెలవుల సంబంధించి పాటలు వినిపిస్తున్నాను. అలాగే వేసవి సెలవులకు సంబంధించి కబుర్లు చెప్పుకుందాము. మీకు ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. నాకు ఒక జ్ఞాపకం గుర్తుకొచ్చింది ఏంటంటే, మనకి మీ అందరూ ఆడే ఉంటారు ఈ ఆట వైకుంఠపాళి. స్నేక్స్ అండ్ లాడర్స్ గా మారిపోయిన వైకుంఠపాళికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటో తెలుసా మీకు? వైకుంఠపాళికి అసలు వైకుంఠపాళి పేరు ఎందుకు వచ్చింది? వేరే పేర్లు కూడా ఉన్నాయి దానికి స్నేక్స్ అండ్ లెటర్స్ కాకుండా. అవి తెలిస్తే నాకు కాల్ చేయండి. ఆట మీరు చిన్నప్పుడు ఆడేవారా? ఎలా ఉండేది ఆట? ఎంతమంది ఆడేవారు? ఈ విషయాలు ఏమైనా కూడా నాతో పంచుకోవాలంటే నాకు కాల్ చేయండి 9726361966 కి. మనం నేను మీ అందరికీ, నేను అయితే ఇదివరకు చాలా సార్లు ఓడిపోయేవాడిని. ఓడిపోయినందుకు మరీ ఇంకోసారి ఆడమని మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళని నేను గెలిచేదాకా ఆడేవాళ్ళం వైకుంఠపాళి. వైకుంఠపాళి మామూలుగా డైస్ తోటి గవ్వలతో రకరకాలుగా ఆడొచ్చు కదా. మీలో ఎంతమంది ఆడారు? అసలు ఆట గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు? ఏంటి సంగతి? నాకు కాల్ చేయండి. అలాగే నాతో ఎవరైనా ధైర్యం చేసి కాగుణింతం ఆడాలి అనుకుంటే కూడా, కాగుణింతం ఆట ఆడాలంటే కూడా కాల్ చేయండి. నేను కొన్ని వ్యాపార ప్రకటనలు వినిపిస్తాను మీకు, వినిపిస్తూ ఉండగా నాకు కాల్ చేస్తే మనం కాగుణిత మాట కూడా ఆడుద్దాము. లేకపోతే వైకుంఠపాళి గురించి చెప్తున్నా తెలిసినా కాల్ చేయండి. ఇవన్నీ కాదు, నాకు ఈ పలానా పాట వినాలని ఉంది శివ అన్నా కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. సరే, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా ఈ కార్యక్రమాలన్నీ మీరు, నేను సెలవులు అంటాను కానీ సెలవులకు వెళ్ళినా కూడా, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినా కూడా సరదాగా హైకింగ్ చేస్తూ బైకింగ్ చేస్తూ కూడా మా ఈ పాటలు కార్యక్రమాలు అలా చెవులు పెట్టుకుని వింటూ ఉండొచ్చు. ఎలా ఎలా ఎలా అంటే, మా iOS కానీ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా వినొచ్చు. లేదు సెలవులు అయిపోయి తిరిగి వచ్చాము ఊరికి ఊరికి అనుకున్నా కూడా 107.9 FM HD3 కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రేడియో సురభి అని చెప్పి ఫాలో చేస్తే, ఆ హ్యాండిల్ ఫాలో చేస్తే మీకు అన్ని బోల్డ్ వివరాలు అందజేస్తూ ఉంటాం. అలాగే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ నౌ మేడ్ ఈజీ విత్ A2B's న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, స్పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంజీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ A2B ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345. సరే, ఇంత ట్రావెల్ వెకేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా వెకేషన్లకి వాటికి వెళ్ళినప్పుడు మీరు ఒక్క పని చేయడం మాత్రం మర్చిపోకండి. మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ ఫర్ ట్రావెల్ ఇన్సూరెన్స్. Call SNR Insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Endukante mana life can change at any instant, so healthcare is coverage is important. So maniki udyogam poyina lekapothe ela selavalku velthuna kuda ela unna kuda, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. So call them, SNR Insurance vaalla vivaralu vetke vaalla call cheyandi. Make sure you are fully covered from health to travel to dental to vision and life insurance. They cover everything. ఇప్పటిదాకా మనం కొంతసేపు ముందు యోగా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది. ఫర్ దాట్ రీజన్ జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే June 21 ఫ్రమ్ 7:30 AM to 9:30 AM. పొద్దున్న 7:30 వెళ్ళిపోతే అక్కడికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాకి వెళ్ళిపోవాలి. అరవింగ్ లో ఉంది. అక్కడ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరీ డీసీ మంజునాథ్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ అండ్ ఆనరీ ఆల్ జపాంతా మేయర్ ఆఫ్ అర్వింగ్. యోగా మ్యాట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి ప్రొవైడెడ్. అడ్మిషన్ ఈస్ ఉచితం, ఫ్రీ. రిజిస్టర్ టుడే అట్ MGMNT మహాత్మా గాంధీ మెమోరియల్ NT అంటే ట్రస్ట్ టీ అంటే, బట్ గుర్తుపెట్టుకోవడానికి MGMNT.org. సరే, ఇంకొక పాట వైపు వెళ్ళిపోదాము. అలాగే మీ ఎవరికైనా సెలవుల గురించి కబుర్లు చెప్పాలంటే నాకు కాల్ చేయండి. గుణింత మాట ఆడాలన్నా కూడా నాకు కాల్ చేయండి. వేసవి సెలవుల గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే వైకుంఠపాళి అంటే ఏంటి, వాటికి ఉన్న వేరే పేర్లు ఏంటి? 9726361966 మీ శివతో మాట్లాడడానికి నాకు కాల్ చేసేయండి. సూర్యుడు అనుకున్నాం కాబట్టి ఈ పాట గుర్తుకొచ్చింది. నిజానికి సెలవులు అంటే పల్లెలు పల్లెటూళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం ఇది పల్లె, కోన, తామర ఇలాంటి పదాలు వస్తాయి కాబట్టి సూర్యుడు అని, సూర్యుడిని తలుచుకోవడానికి వెసవాలంటే సూర్యుడినే తలుచుకోవాలి. సూర్యుడిని తలుచుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం వేడికి కూడా. సో అందుకని ఈ సూర్యుడి పాట వెతికాను. నాకు వినిపించాలనిపించింది. ఇవి కాకుండా మీకు వేరే పాటలు విన్నానని కూడా నాకు కాల్ చేయండి. కబుర్లాపి పాట విందాం. ఇది ఏ సినిమా
అది తెలిసిన కాల్ చేయండి. చూసారా మీకు అవకాశాలు బోల్డ్ కాల్ చేయడానికి, నా కాల్ చేయడమే తర్వాయి. కాల్ చేయండి.

0: సరే పాప నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే నాతో కాగుణింత ఆడడానికి ఒక శ్రోత నాతో సవాల్ విసిరారు. హలో అండి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. మీ పేరు చెప్పాలి. జేపీ గారు. సో ఓకే జేపీ గారు, నాతో కాగుణింత ఆడడానికి సిద్ధమైపోయారా మీరు ఆట ఆడడానికి? రెడీ. ఓకే, కాగుణితం ఆట ఏంటంటే, శ్రోతలందరికీ ఒకసారి గుర్తుందా మీకు కూడా, ఏంటంటే మామూలుగా కక్క కికి కుక్కు క్రూ క్రూ కేకే కాయ కో కో కమ్ కహా కదా కాగుణితం. అందులో క్రూ క్రూ పక్కన పెట్టినా పర్వాలేదు, వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం మాట్లాడడం కష్టం కాబట్టి. మిగతా అక్షరాలతోటి ఆ మొదలయ్యేటట్టుగా ఒక వాక్యం నేను చెప్తాను, తర్వాత వాక్యం తర్వాత వచ్చే అక్షరంతో మీరు చెప్పాలి. మీరు మొదలెడతారా నేను మొదలెడతా, ఎలాగైనా పర్లేదు, కానీ ఒక టాపిక్ పైన మాట్లాడాలి. ఇష్టమైన వాక్యాలు కాకుండా సమ్ టాపిక్ అండ్ వి కీప్ టాకింగ్ దీస్ సెంటెన్సెస్. అర్థమైంది కదా? మీరు మొదలెడతారా? అమ్ము నాకు వణుకు వస్తుంది, మొదలెట్టండి.
1: కమ్మని పాటలు వేయడం చాలా ఇష్టం.
0: కాలాల నుంచి వేస్తున్నానండి ఆ పాటలు. మీరు కొత్త
1: కాలం నుంచి వేస్తున్నారా? కిటకిటమని పాటలు అయితే బాగుంటాయి.
0: కీచురాళ్ళ పాటలు ఇంకా బాగుంటాయి చెవులకి వినసొంపుగా.
1: కుర్రాళ్ళ పాటలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. అందరే చేస్తారు.
0: కోతలు ఎక్కువ ఉండాయండి అలాంటి పాటల్లో, విన్న కష్టం. కే కదా కక్క కిక్కి కుక్కు కే క్రూ క్రూ కూడా పక్కన పెట్టాం. కే కే కేతో
1: చెప్పాలా?
0: ఓకే, కేతో మొదలెట్టలేదు బట్ పర్లేదు. కేకండి మీరు.
1: కైకెళ్ళిపోదాం.
0: కొత్త పాటలు ఏమైనా అడగచ్చు కదండి, అంత పాత పాటలు ఎందుకు?
1: కోటి మీద అయితే ఇంకా మసాలా కలవంతరే.
0: కౌశల్య సుప్రజారామ విన్నాం, అది బెటర్ అండి. బాగుంది చెప్పి గారు, అయిపోయింది కమ్ కహాన్ అయిపోయింది, చాలా బాగుంది. మీరు ధన్యవాదాలండి.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
3: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఫ్రిస్కో, ఫ్లవమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: Good morning, everyone. Rod Bellhauer here, running for Frisco mayor. And we're down to tomorrow's the big day. So remember to vote. I'll see you tomorrow at the polls. Thank you.
4: Radio Surabhi Revisit.
5: Building is cool and koni aim laavam.
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrosses.com.

సరేండి, ఆ పాట విన్నాము. సీతాకొక చిలక సినిమాలోది. అందరికి తిరిగి స్వాగతం కార్యక్రమంలోకి. ఆటకవాల పాటకవాల కార్యక్రమం వింటున్నారు మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఇవాళ కార్యక్రమంలో మనం వేసవి సెలవుల గురించి మాట్లాడుకున్నాము. మీరందరూ చాలా మంది సెలవులకి వెళ్ళిపోయి ఇక్కడికి మామూలుగా ఇండియాకి కొంతమంది వెళ్ళి ఉంటారు, కొంతమంది కెనడా అని లేకపోతే యూరప్ అని రకరకాల చోట్ల తిరిగేస్తుంటారు కదా. ఈ మధ్యన చాలా మంది జపాన్, తర్వాత బేస్ క్యాంప్ అని రకరకాల, అది ఒక క్రేజ్ వస్తుంది కదా మనకి. ఎందుకంటే ఒకళ్ళు ఇక్కడికి పలానా చోటుకి వెళ్తున్నా అంటే ఇంకోళ్ళు నేను కూడా వస్తాను అదే చోటుకి, అన్ని ప్లాన్ చేస్తుంటారు కాబట్టి చాలా సులువైపోతుంది. అందుకని అలా ఒకటే టైంలో వింటుంటాం చాలా మంది ఒక చోటుకి వెళ్తున్నారని సెలవులో. సరే, ఇవాళ సెలవులకి వెళ్లకుండా చక్కగా ఇక్కడే ఎంజాయ్ చేస్తూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కోసం, అందరూ రేడియో వింటున్నారని నాకు తెలుసు. సో మా ఈ కార్యక్రమంలో ఇవాళ నేను మీ అందరికీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, అక్కడ అప్పుడు మీరు ఏం చేసేవారు, విషయాలేంటి మీరు నాతో పంచుకుంటూ, నేను కొన్ని విషయాలు పంచుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సరే, ఇందాక నేను బ్రేక్ కి వెళ్లే ముందు పాట కూడా మధ్యలో ఆపేసి ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ కా గుణింతం మాట కూడా ఆడుతున్నాను. కా గుణింతం మాట గుణింతం ప్రతిసారి గుణింతం ఒక అక్షరం తీసుకుని ఆ అక్షరాల గుణింతాలతోటి వాక్యాలు అల్లుకుంటూ వెళ్ళిపోయిన ఆట అనమాట. ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఇందాక జేపీ గారు కాల్ చేసి చాలా సరదాగా ఆట ఆడారు. ఆటలో గెలుపు ఓటమి అంటూ పెద్దేం లేదు, సరదాగా ఆడుతున్నాము. ఎంతసేపు మాట్లాడగలుగుతాం అనేది మనకి అదే ఒక ప్రెషర్, అండర్ ప్రెషర్ టెస్ట్ వేరే ఉంటుంది, కానీ ఎంతసేపు మాట్లాడగలుగుతాం అనేది కూడా ఇంకో రకమైన పరీక్ష. అలాగే ఆయన వైకుంఠపాళి ఆట గుర్తొచ్చింది నాకు. సెలవుల్లో మనం స్నేక్స్ అండ్ లాడర్స్ ఇక్కడ చాలా వెరైటీలు చూసాం. నేనైతే షూట్స్ అండ్ లాడర్స్ కూడా అని కూడా ఆడతారు ఇక్కడ పిల్లలు. అలాంటి ఆట విషయాలు ఆయన నాతో కొన్ని పంచుకున్నారు. ఇదివరకు ఆయనకి వైకుంఠపాళి అంటే పరమపాద సోపానం అని గుర్తుకొచ్చింది. పరమపాద సోపాన పఠం అని ఉంటుంది, పై వరుసలో ఉంటుంది అనమాట అవి, పారమపాద సోపాన పటం అని, అది గుర్తుకొచ్చింది ఆయనకి. అలాగే వైకుంఠపాళికి ఇంకేమైనా పేర్లు ఉన్నాయేంటి అని అడిగాను. ఆయన ఒకళ్ళు కాల్ చేసి మోక్షపటం అని కూడా అంటారట, మోక్షపటం లేకపోతే పరమపాదం అని అంటారట కొన్ని చోట్ల. సో దీనికి ఈ ఆటకి సంబంధించి తెలుసున్నది మీ అందరికీ తెలిసినట్టుగానే, మామూలుగా లాడర్స్ నిచ్చెనలు ఉంటాయి, నిచ్చెనల మీద ఆ గడిలో కనుక మనకి మనం బిళ్ళలతో ఆడతామో, బిళ్ళ అక్కడ గడిలో పడితే మనం మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోతాము. చివరికి యువర్ రీచింగ్ ద హైయెస్ట్ పాయింట్ అనమాట మనకి. అందుకనే వైకుంఠం అంటాం కదా, వైకుంఠం అంటే యూనో లార్డ్ విష్ణు, వైకుంఠం చేరుకున్నాము అన్నట్టుగా. పాళి అంటే మెట్లుట. సో ఇలా మెట్లు ఎక్కుతూ పైకి ఎవరు ముందెళ్తారో వాళ్ళు మోక్షం పొందారు అన్నట్టుగా అనమాట ఆట. సో ఇది మన భారతదేశంలోనే పుట్టిన ఆట ఇది. చాలా మటుకు సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇక్కడిక్కడ ఎక్కువ ఆడతారు ఈ ఆటలు. వైకుంఠపాళి, మోక్షపటం, పరమపాద సోపాన పటం, పరమపాద సోపానం, ఇన్ని ఆటలు ఉన్నాయన్నమాట. ఈ ఆటలో ఏంటంటే ఇవి మనకి సుగుణాలు దుర్గుణాలుకి అంటే మన వర్చ్యూస్ బట్టి అనమాట. అంటే ఇప్పుడు పైకి ఎక్కడం ఏంటంటే నీకు నిజం చెప్పడం లేదా తప్పు చేయకుండా ఉండకపోవడం, ఇవన్నీ నీతి నిజాయితీ, తర్వాత దానం చేయడం, ధర్మం చేయడం, ఇవన్నీ మెట్లు పైకి ఎక్కడం అనమాట. అలాగే అసూయ, గ్రీడ్, ఇవన్నీ స్నేక్స్ లాగనమాట, వాటితో కిందకి వెళ్ళిపోతావు నువ్వు. జెలసీ అని లేకపోతే ఇంకోటి మీద కుళ్ళుకోవడం, ఇంకోటి మీద కోపం, ఇవన్నీ బ్యాడ్ వర్చ్యూస్ గా చెప్పి అలా నీకు యాజ్ యూ గెట్ గుడ్ వర్చ్యూస్ యూ గో అప్ అండ్ యూ గెట్ మోక్షం అన్నట్టుగా అనమాట. ఈ ఆటకు సంబంధించి నాకు తెలిసిన విషయం. ఇలాంటి విషయాలు మీకు ఏమైనా తెలిసినా లేకపోతే ఇంకా ఇలాంటి ఆటల గురించి ఇంకేమైనా గుర్తొచ్చిన సెలవుల విషయాలు గుర్తుకొచ్చినా నాకు కాల్ చేసి చెప్పండి, నాతో పంచుకుంటే నేను మన శ్రోతలందరితో కూడా సరదాగా విషయాలు పంచుకుంటాను. అది వైకుంఠపాళి గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ ఆట మాత్రం మనం ససేమిరి ఆడాల్సిందే. ఇంకా ఆటలు గుర్తొస్తేనే నాకు ఆటలు ఏంటో కూడా చెప్తాను. ఇంతలోగా కొన్ని పాటలు విందాం. ఈ పాట నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటారా, సెలవులంటే మనం ఊళ్ళకి అది వెళ్తుంటాం కదా, ఊళ్ళల్లో కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే సందర్భం అనుకుంటా. ఆ సందర్భంలో పిల్లలు ఊరెళ్తారు, బ్రహ్మానందం పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు. సో అది విషయం. సరే, ఈ పాట ఏ సినిమా తెలిస్తే కూడా నాకు కాల్ చేయండి. 9726361966 ఆటకాల పాటకాల కార్యక్రమం వింటున్నారు మీ వ్యాఖ్యాత శివతో.

వాళ్ళే రాశారు కదా పాటది. ఇదేంటి నీటిలో దిగుదాం ఎత్తకూడదాం అంటే బఫెలోస్ కది బాత్రూమ్ కదా, మరి ఎందుకు డిస్టర్బ్ చేయడం వాటిని అని. పల్లెలో మనం ఇవన్నీ ఆలోచించాం కదా, చల్లగా చక్కగా దూకేసి ఆ పల్లె వాతావరణంలో మనకి ముందు వెనక ఆలోచన అనేది ఉండదు. దూకేయడం, గింతేయడం, ఆడేయడం, ఎగరడం, సందులో సెలవులంటే ఇంక చేసేది ఏమి ఉండదు. చదువు సంధ్య ఇలాంటివి ఉండవు కదా, పొద్దు నుంచి సంధ్య వరకు సంధ్య ఆటలు ఆడుతూనే ఉంటాం అనమాట. పొద్దున్నేమంగానే సంధ్యా సమయం నుంచి మొదలయ్యి. సరే మనం ఇంకా నాతో ఈ పల్లె వాతావరణంలోకి వెళ్ళాం కాబట్టి ఇంకో పల్లెకి సంబంధించి కొన్ని పాటలు గుర్తుకొచ్చాయి, ఆ పాటలు కూడా వినిపిస్తాను. అలాగే ఇంకేంటి కాగుణితం ఆట ఆడాలంటే నాకు కాల్ చేయండి. తర్వాత ఇంకొక మనకి వేసవకాలంలో మీ అందరికీ గుర్తొచ్చేది ఇంకా ఏంటి, ఇంకేం గుర్తుకొస్తాయి మీకు ఆకలి కాకుండా? తిండి. తిండి వైపు వెళ్ళిపోదాం. సరే తిండి వైపు వెళ్ళిపోతే మామిడి పళ్ళు గుర్తొస్తాయా? గుర్తు, నూరు కూడా ఊరుతుందా మీకు? అర్థమైంది నూరు ఊరుతుందని. మీకో ప్రశ్న ఏంటంటే మామిడి పళ్ళలో ఎన్ని రకాలున్నాయి మీకు ఎన్ని తెలుసు? మామిడి పళ్ళలో ఎన్ని రకాలున్నాయి మీకు ఎన్ని తెలుసు? మనందరికీ ఎక్కువగా తెలిసినది బంగినపల్లి. బంగినపల్లి కాకుండా మీకు ఇంకా ఎన్ని రకాలు తెలుసు నాకు కాల్ చేసి చెప్పండి, చూద్దాం ఎవరు ఎక్కువ ఎన్ని చెప్తారో. నాకు తెలిసి 1000 రకాల దాకా ఉన్నాయట. అంటే మనందరికీ అన్ని చెప్పక్కర్లేదు, కొన్ని మీకు తెలిసిన రకాలు చెప్పండి. మనకి ఇండియాలో ఎక్కువ దొరికే రకాలంటే నాకు కాల్ చేసి చెప్పండి. 972-6316-1966. సరే నాకు సెలవుల్లో మనకి గోదావరి వెళ్ళాలి, గోదావరి నదిలో ఈత కొట్టడాలు, ఈ పాట బఫెల్లోకి బాత్రూమ్ కాదని అనగా నాకు ఈ పాట గుర్తుకొచ్చింది. సో ఈ చక్కగా ఈ గోదావరి పాట విని మనం మామిడి పళ్ళ గురించి కబురు చెప్పుకుందాం. తర్వాత ఇంకా సెలవుల్లో ఇంకొన్ని విషయాలు, ఆటలు, పాటలు మనం తెలుసుకుందాం. ఇవాళ కార్యక్రమంలో మీకు అవి ట్రివియా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. అలాగే ఆటకి సరదాగా మిమ్మల్ని గిలిగింతలు పిచ్చి పుట్టించడానికి కాగుడింది మాట. నాతో కాల్ చేసి లైవ్ లో ఆడాలంటే నాకు కాల్ చేయండి. 972-6316-1966.

ప్రిన్స్ శోభన్ బాబు శ్రీదేవి నటించిన దేవత సినిమాలో పాట విన్నాం. ఈ పాటలో గోదావరి తలుచుకున్నాం. సెలవుల్లో గోదావరికి అగ్రహారాలకి ఇక్కడికక్కడికి వెళ్తుంటాం కదా, దానివల్ల దానికోసం అని చెప్పేసి ఈ పాట తీసుకున్నాను. అలాగే ఈ పాటలో బిందెలు నీళ్లు ఇవి కూడా కనిపిస్తాయి మనకి. ఊళ్ళలో సెలవులప్పుడు, అంటే ఊళ్ళలో కూడా కాదులేండి, మామూలుగా ఇదివరకు సిటీల్లో కూడా నీళ్ల కోసం, మంజీరా నీళ్ల కోసం, వాటి కోసం బిందెలు మూసిన రోజులున్నాయి, బకెట్లు మూసిన రోజులున్నాయి. ఇవన్నీ కూడా ఇవి వేసవి సెలవుల సమస్యలు కాదులేండి, ఇవి ఎప్పుడు ఉండే సమస్యలే. సరే, అది గుర్తొచ్చింది నాకు, ఆ విషయం మీతో చెప్దామనమాట. సరే, ఇవాళ ఆటకవాల పాటకవాల కార్యక్రమంలో వేసవి సెలవుల గురించి మాట్లాడుకుంటూ, వేసవి సెలవుల్లో మీరు ఏం చేసేవారు, అసలు ఎవరిని చూడడానికి వెళ్లేవారు, మీ పిల్లల్ని, అత్తల్ని, మావయ్యల్ని, బాబాయిల్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా మీరు ఏం చేసేవారు, ఆటలు, క్యారమ్ బోర్డులు కానీ లేకపోతే ప్యాక్ ఆటలు, అష్టాచమ్మలు, ఇంకా వైకుంఠపాళీలు, ఇలా రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళు, గబ్బలు, చింతపిక్కలు, ఆటల విషయానికి వస్తే, ఇంకా గెంతులు, దూకడాల విషయాలకు వస్తే, ఊళ్ళలో ఈ చెట్లు ఎక్కడాలు, ఎప్పుడైనా ఎవరైనా కొబ్బరి చెట్టు ఎక్కారా? నేను ఎక్కే ప్రయత్నం చేసి కింద పడ్డాను కూడా. సో అలా చెట్లు ఎక్కడాలు, లేకపోతే సంపులు ఉంటాయి కదా మామూలుగా పొలాల్లో, సంపుల కింద స్నానాలు చేయడాలు, ఇలా రకరకాల కబుర్లు విషయాలు అయితే నాకు గుర్తుకొస్తున్నాయి. మీలో సెలవుకి వెళ్లకుండా ఇక్కడ ఉండి చక్కగా రేడియో వింటున్న వాళ్ళందరికీ ఆ సెలవుల ఊహల లోకల్లోకి, సెలవుల లోకల్లోకి తీసుకెళ్దామని చెప్పి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ. అలాగే ఇందాక నేను కాగుణింత ఆట గురించి కూడా చెప్పాను, ఆట ఆడాలన్నా కూడా నాకు కాల్ చేయండి. ఇందాక కాల్ చేసినప్పుడు చెప్తున్నాను, ఆటతో పాటు కొన్ని టంగ్ ట్విస్టర్స్ కూడా చెప్పాను నాకు. ఏంటంటే ఒక సినిమాలో కూడా వస్తుంది అది, ఆనంద భైరవ్ అనుకుంటా, కాకిక కాకి కాక కోకిక కుక్క కా అనేది వస్తుంది. సో అలా కాతోటి ఇన్ని కాకి కూకే కై, ఇలా నాతో ఈ గుణింతాలతో ఆట ఆడాలంటే కూడా నాకు కాల్ చేయండి. ఇలా టంగ్ ట్విస్టర్స్ చెప్పాలనుకుంటే కూడా నాకు కాల్ చేయండి. సరే, ఇంకా పల్లెలోనే ఉందాము, పల్లెటూళ్ళలోనే ఉందాము. పల్లెటూళ్ళలో ఉంటూ ఈ సినిమాలో చక్కగా ఒక అమ్మాయి వాళ్ళ తాతయ్యని చూడడానికి ఊరెళ్తుంది కదా, అలాగే మనం కూడా మన తాత మమ్మల్ని, బామ్మల్ని, నానమ్మల్ని చూడడానికి ఊరెళ్తాం కదా. సో అదే థీమ్ కొనసాగిస్తూ ఈ పాట. మీరు ఆడాలంటే మాత్రం నేను పాట కట్టేసి మరి ఆడతా పాటు మీతో పాటు చూసుకోండి, మరి మీదే లక్కీ ఛాన్స్ అయితే నాకు కాల్ చేయండి. ఓపెన్ చేద్దాం పాట వినే ముందు బుల్లి ప్రకటన విందాము. మైత్రీస్ రెస్టారెంట్ వారి ప్రకటన, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి మాత్రం పర్ఫెక్ట్ డెస్టినేషన్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసమైనా, లంచ్ బఫే అయినా, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బయటలో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఆలస్యం చేయకండి, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే మనం భోజనంతో పాటు దేవుణ్ణి కూడా తలుచుకుందాము. రాధాకృష్ణ టెంపుల్ వారి ప్రకటన, ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూలవిరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక రిచువల్స్, హోమాలు, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. All devotees and family are welcome. Donations and sponsorships are also welcome. Visit https://www.radhakrishnatemple.net for donations and other information. Radha Krishna Temple in Allen, Texas. July 1st నుంచి జూలై 5వ తారీఖు వరకు గుర్తుపెట్టుకోండి. సరే, ఈ మీ ప్రకటనలో మీ ఎవరైనా నంబర్లు రాసుకోలేకపోయాను, గుర్తుపెట్టుకోలేకపోయాను, విన్నా మర్చిపోయాను అనుకున్నా కూడా మీరు సింపుల్ గా మా స్టూడియోకి కాల్ చేస్తే ఆ వివరాలు మీకు మళ్ళీ ఒకసారి అందజేస్తాం. స్టూడియో నంబర్ మొత్తం మర్చిపోకండి, 9726361966. సరే, ఈ పల్లెటూరు పాట వినేసి మనం దాదాపు బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక 2 గంటలకు అడుగు పెడుతూ ఇంకా ఈ కొన్ని కబుర్లు చెప్పుకుందాం, వేసవి సెలవుల కబుర్లు. సరేనా? సరే, పాడిందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

0: వెల్కమ్ బ్యాక్. శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఆట కావాలా పాట కావాలా రెండు గంటల కడుకు పెట్టేశాము కార్యక్రమంలో. ఇవాళ మనం వేసవి సెలవుల గురించి ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. మీకు అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే నాకు కాల్ చేయండి. అలాగే నాకు గుర్తొచ్చిన జ్ఞాపకాలు చెబుతూ ఇవాళ ఆట ఏంటంటే ఆ సెలవులకు సంబంధించి ఆటలు, ఆటలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, లేకపోతే కొన్ని తినే పదార్థాలు ఎక్కువ మనం వేసవకాలంలో దొరికే పదార్థాలు వాటి మీద ప్రశ్నలు అడుగుతూ ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. సరే, ఇందాక నేను బ్రేక్కి వెళ్లే ముందు ఒక ప్రశ్న అడిగినట్టే మర్చిపోయాను. చూసారా, నాకు మీరు కాల్ చేసేసి ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు ఏమి అడిగాను. గుర్తుపెట్టుకోలేక మర్చిపోతున్నాను. అడిగింది ఏంటంటే ఎన్ని రకాల మామిడి పళ్ళు మీకు తెలుసు. వేసవకాలం అంటే మనకి మామిడి పళ్ళు గుర్తు రాకుండా ఉండే సమస్యే లేదు. ఎక్కడ పడితే అక్కడ అవే కనిపిస్తాయి కాబట్టి అన్ని కనిపిస్తాయి, బానే ఉంది. మీకు ఎన్ని రకాలు తెలుసు? ఇది మనకి ప్రతి రాష్ట్రంలో పండించే ఒక్కొక్క పేరుండి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే మామిడి పండుకి. అలాంటి పేర్లు మీకు ఎన్ని తెలుసు? ఓకే, సో నేను మీకు అందరికి చెప్పింది ఏంటంటే బంగినపల్లి. ఆంధ్రప్రదేశ్లో బంగినపల్లి మామిడి పండు దొరుకుతుంది. మీకు ఇంకా వేరే రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు పేర్లు తెలుసా? ఇంకో పేరు నన్ను చెప్పమంటారా? సరే, ఇక్కడ మనం ఎక్కువ తరచూ చూసే మ్యాంగో ఆల్ఫాన్సో. ఆల్ఫాన్సో మనకి మహారాష్ట్రంలో పండుతుంది ఎక్కువ. సో మహారాష్ట్రలో ఆల్ఫాన్సో, ఆంధ్రప్రదేశ్లో బంగినపల్లి, రెండు చెప్పేశాను. మిగతావి చెప్పాల్సింది మీరు. చెప్పండి కాల్ చేసి 9726361966. మీకు ఇదే ఈ రాష్ట్రాల్లో, ఈ ఫలానా రాష్ట్రాల్లో ఫలానా పళ్ళు అని తెలిపోయినా పర్లేదు, మీకు తెలిసిన వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ నాకు కాల్ చేసి చెప్పండి. నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, వీటి కోసం ఈ మామిడి పళ్ళు బాగా నోరూరించిన కాబట్టి మనకి వేసవకాలం సెలవుల్లో మామూలుగా ఊళ్ళు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు కూడా మనకు అన్ని రకరకాల కథలు చెప్తూ, చందమామ కథలు, ఇలా బోల్డ్ కబులు చెప్పుకుంటుంటాం కాబట్టి అలాంటి కోవకి చెందిన ఓ పాటే నేను మీకు వినిపిద్దామని తీసుకొచ్చాను. ఈ పాట వినండి. ఈ పాట విని ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి 9726361966. ఇదంతా కాదు శివ, నాకు దేటికి సమాధానం తెలియదు, నీతో కాగుణింత మాట ఆడతానన్నా కూడా నాకు కాల్ చేయండి. ఆట ఏంటంటే ఇప్పుడే ట్యూన్ అయిన ఈ కార్యక్రమాలు వింటున్న వాళ్ళకి ఇదొరకు కూడా ఆడే మాట ఏంటంటే ఒక టాపిక్ తీసుకుని కాతో నేను ఒక వాక్యం చెప్తే, ఒక సెంటెన్స్ చెప్తే, మీరు కాతో మరో సెంటెన్స్ చెప్పాలి. టాపిక్ అదే ఉండాలి. టాపిక్ మారకుండా మనం ఎంత దాకా వెళ్ళగలుగుతాము? కాకా, కీకీ, కుకు, కేకే, కాయ, కోకో, కౌ, కమ్, కహ. చూసారా, వీటిలో మనం మీరు కనుక నాతో ఆడాలంటే నాకు కాల్ చేయండి. మనం పాట ఆపేసి మరి ఆడదాం. చూడండి, మరి కాల్ చేయండి. ఇది ఏ సినిమా తెలిసినా ఇప్పుడు కాల్ చేయండి.
1: కప్పలు అప్పాలైపోవచ్చు,

0: సరే, నేను నాకు ఈ పాట వింటుంటే లక్ష్మి గారు కాల్ చేసి బోళ్ళు కబుర్లు పంచుకున్నారు. అలాగే ఈ పాట ఏ సినిమా కూడా చెప్పారు. ఎస్ రాంబంటు ఆ సినిమాల పాట విన్నారు మీరు. పాట విని చాలా అయింది. నాకు ఈ ఇలా వేసవ సెలవులు అది ఇది అంటే మనకి ఇలా రకరకాల కథలు అవి చెప్పుకుంటుంటాం కదా, అందులో కప్పలు అప్పాలైపోవచ్చు, నేల చేపల చుట్టవచ్చు, గుర్రం సవారీ చేయవచ్చు, ఇవన్నీ అదే సినిమాలు అంటాడు కదా. నేను కలగని వాడిని అంట, అలాగా అలా కలలకంటూ మనం సెలవులు కూడా గడిపేయవచ్చు. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇంకా రెండు మూడు కాల్స్ వచ్చాయి, తీసుకోలేకపోయాను. మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి. మీరు లక్కీ విన్నర్ అయితే మీరు చక్కగా ఆనేది చెప్పేసి సమాధానాలు. సరే, నాకు తోతాపూరి గుర్తు చేశారు. తోతాపూరి కూడా ఒక రకమైన మామిడి పండు. అది కర్ణాటకలో ఎక్కువ దొరుకుతుంది, కర్ణాటకకి చెందిన రాష్ట్రానికి చెందిన మామిడి పండు. అయితే అది తిరుపతి మెట్లవి ఎక్కుతుంటే ఆ తోతపూరీలు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వాటిని కట్ చేసి ఉప్పు కారం వేసి మనకి ఇస్తూ ఉంటే ఆ రుచే వేరండి. మనం మెట్లెక్కే అలసట ఉండనే ఉండదు, దారిలో ఇవన్నీ దొరుకుతుంటాయి కాబట్టి చక్కగా అవి కొంచెం అలా తింటూ మనం ఆ మెట్లకి మనకు అలసట ఉండదు అన్నమాట నేను చెప్తున్నట్టుగా. సరే, అది గుర్తు చేశారు. సరే, తోతపూరి అయిపోయింది, బంగినపల్లి అయిపోయింది, అల్ఫాన్సో అయిపోయింది. అది మూడు, అల్ఫాన్సో మహారాష్ట్ర, తోతపూరి కర్ణాటక, బంగినపల్లి ఆంధ్రప్రదేశ్. ఇంకెన్ని వెరైటీలు మీకు తెలుసు నాకు కాల్ చేయండి. అలాగే ఇంకొన్ని వేసవి సెలవుల విషయం. ఓకే, మనకు శ్రోత కాల్ చేస్తున్నారు. హలో అండి, రెడీ సర్వీ కాల్ చేశారు, మీ మాట శ్రోతున్నారు. ఎవరండి మాట్లాడేది?
1: హలో అండి,
0: ఏంటండి మీ పేరు?
1: కీర్తన.
0: కీర్తన గారు చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చెప్పండి.
1: అదే మ్యాంగోస్ కోసం
0: చెప్పండి.
1: అంటే నా స్టేట్మెంట్
0: చెప్పండి.
1: బంగినపల్లి, సువర్ణరేఖ, పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు.
0: బాబా, నోరు ఊరి చేస్తున్నారు మీరు ఇవన్నీ చెప్తున్నారు. హిమసాగర్,
1: మెట్టవలసి తీసుకున్నాం.
0: ఓకే, పీచ్ ఏంటిది అక్కడదేంటి? బాగుందండి. ఇందులో ఎన్ని తిన్నారు? అన్ని తినేసారా మీరు?
1: అన్ని తిన్నా.
0: ఐదో ఐదో సెలవులు కలిస్తే ఇదే చేసుకుంటాం.
1: ఐదో
0: ఐదో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కదా, బాగుంది. చాలా బాగుందండి. ఇంకేమైనా మీ సమ్మర్ హాలిడేస్ ఇంకేమైనా గుర్తుకొచ్చాయి మామిడిపల్లి కాకుండా విషయాలు?
1: ఇంకా ఏం లేదు. సో జస్ట్ గోయింగ్ ఆన్.
0: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ కీర్తన్ గారు. ఎస్ ఎస్, అవన్నీ చెప్తుంటే కీర్తన్ గారు నాకు అయితే నాకైతే నోరు ఊరింది. మీ వినే వాళ్ళ మీరందరూ కూడా నోరు ఉండుంటుంది, అందులో ప్రశ్నే సమస్య లేదు. సరే, ఇందాక లక్ష్మి గారు ఇంకా విషయాలు ఏం పంచుకున్నారంటే సెలవుల్లో బాగా సెలవుల్లో దెబ్బలు మాత్రం చాలా పడేవి పెద్దవాళ్ళు. మనం అల్లరి చేస్తూ ఉంటాము, అల్లరికి మనకి మామూలుగా దెబ్బలు అనకూడదులేండి, వాటిని దీవెనలు ఉండాలి. ఆ దెబ్బలు పడేవి తర్వాత మామూలుగా సైకిళ్ళు దొక్కుతూ కింద పడి దెబ్బలు తగిలించుకుని ఇంటికి వచ్చి ఆ దెబ్బలుకి ఆ బాధ భరించలేకపోతూ ఉంటే మళ్ళీ దానిపైన కొన్ని అక్షంతులు తిట్లు ఇవి పడ్డము, ఎక్కడెక్కడ బాగా ఆడేస్తాం కాబట్టి మనకి ఒళ్ళు తెలియకుండా దెబ్బలు తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఇంకో విషయం గుర్తు చేశారు, ఏంటంటే మీలో ఎవరికైనా గుర్తుందో తెలియదు కానీ మామూలుగా సోడాలు ఇలాంటివన్నీ తాగినప్పుడు, కూల్ డ్రింకులు తాగినప్పుడు మూతలు ఉంటాయి కదా, మూతని మామూలుగా పల్చగా చేసేసి వాటికి రెండు చిల్లులు పెట్టి ఓ దారం వాటికి ఇటు అటు కట్టి ఇటు అటు దాన్ని ఏమంటారు రెండు చేతులతో ఇలా పట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, ఒక్క మూత పెట్టి రెండు చెల్లెలు పెట్టి ఇలా ఆడుతుంటుంది, దగ్గరికి దూరం చేస్తుంటుంది, సో తిరుగుతుంటుంది. అలాంటి ఆటలు ఆడేవాళ్ళము. తర్వాత మామూలుగా 20 పైసలు కాయిన్ వెళ్ళి పట్టాల మీద పెట్టి, సరే మనకు శ్రోత కాల్ చేస్తున్నారు, పట్టాల మీద పెట్టి అది పలుచగా ఏదాకా కూడా ఆట ఆడేవాళ్ళము. హలో అండి, మీరు రేడియో సభ కాల్ చేశారు, మీ మాటలు శ్రోత అందరూ ఉన్నారు. ఎవరండి మాట్లాడేది?
2: నా పేరు సనత్ అండి.
0: సనత్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను. మీరు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
2: అది మా సైడ్ ఉంటారండి, రాణి తలకాయ అంటారు.
0: రాణి తలకాయ?
2: అది కొంచెం కాయలాగే ఉంటుంది, చలి పెరుగుతారు, బాగానే ఉంటుంది అన్నమాట టేస్ట్.
0: ఓకే, తీపిదా లేకపోతే ఎక్కువ పులుపుదా?
2: తీపే ఉంటుంది.
0: తీపే.

0: ఉంటుందా? ఓ బాగుందండి, నేను ఇప్పుడు కానీ
1: పండు కాదు, కొంచెం కాయలాగా
0: కాయలా ఉంటుంది. ఓ బాగుందండి. ఓహో,
1: ఇంకా కలెక్టర్ కాయ అంటారు.
0: ఓ కలెక్టర్ మామిడికాయలు బలే గుర్తు చేశారు.
1: అవి మేము ఆవకాయ చెట్టు వాడతాం.
0: కరెక్ట్, ఊరికే పెడతారు. ఎస్ ఎస్, సూపర్.
1: చౌతాపురి లాగా ఉప్పు కారం వేసుకుని తింటారు.
0: ఓహో అవునవును, కలెక్టర్ బాగుంటాయి. అవును,
1: ఈ రెండు అంటే చిన్న వసలు పెద్దరసం చెప్తా అనుకున్నాను. ఇంకా ఎవరో చెప్తారు కదా.
0: వచ్చాయి, కరెక్ట్ కరెక్ట్, ఆ పేర్లు కూడా వచ్చాయి. ఎస్ బాగుందండి.
1: అది కాకుండా నేరేడు పళ్ళు, తాటి మందులు, ఇవన్నీ మిస్
0: చేస్తాను. ఎస్, పనస పళ్ళు, నేరేడు పళ్ళు,
1: పనస పళ్ళు, పనస పళ్ళు ఇక్కడ కొంచెం బాగా
0: దొరుకుతున్నాయి. కరెక్ట్,
1: తాటి మందులు నేరేడు ఫ్రోజన్ ఉంటాయి.
0: నేరేడు దొరుకుతాయి అక్కడ, నాకు తెలీదు. చాలా మంచిది కూడా, మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది అంట ఆ పండు తింటే, నేరేడు పండు.
1: అవును, చాలా హెల్ప్.
0: బాగుందండి, మళ్ళీ గుర్తు చేశారు
1: ఇవన్నీ.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సూపర్. ఎస్, అలాంటి ప్రయత్నమే ఇవాళ కార్యక్రమం. మీ అందరికీ ఆ మెమరీస్ మళ్ళీ తిరిగి తీసుకురావాలి. మీరు వేసవి సెలవులకి వెళ్ళకపోయినా కూడా సెలవులకు వెళ్ళినట్టు మీకు ఈ వాతావరణం క్రియేట్ చేయాలని ఇవాళ కార్యక్రమం. సరే, అల్ఫాన్సోతో పరి, బంగినపల్లి, చిన్నరసాలు, పెద్దరసాలు, దశేరి, హింసాగర్, కేసర్ మ్యాంగోస్ ఎవరు చెప్పలేరు, కేసర్ లంగ్డా అని కూడా ఉంటాయట, ఉత్తరప్రదేశ్ లో దొరుకుతాయట, అంబిక, మాల్గోవా, వన్రాజ్ అని సువర్ణరేఖ చెప్పారు, చౌసా, ఇవన్నీ రకరకాల మ్యాంగోస్ అనమాట. సరే, ఇంకా మామిడి పళ్ళు పేర్లు విన్నాయి కానీ అన్ని మనకి వెరైటీలు దొరకవు. మన దొరికిన వెరైటీలు మనకి తింటూ వాటిని ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తూ కొన్ని చందమామ కథలు చెప్పుకుందాం. ఏమంటారు, సెలవుల్లో మనం అవి కూడా చేసేవాళ్ళం. చందమామ కథలు కూడా, ఇది విక్రమ్ బేతాళ కథలు, ఇలాంటివన్నీ కూడా మనం వినేవాళ్ళం కదా. సరే, అలాంటి చందమామ కథలు గురించి సంబంధించిన ఒక పాట, దానికి సంబంధించిన పాట కాదు, ఆ పాదాలు వచ్చే పాట ఒకటి విందాం.

సరే, మన మాస్ మహారాజా పాట వింటుంటే మాస్ మహారాజా పాటది ఇంకో రిక్వెస్ట్ వచ్చింది. ఆ పాట వినిపిస్తాను. ఆ పాట వినిపించి మళ్ళీ మనం వేసవ సెలవుల వైపు వెళ్ళిపోదాము. ఇందాక వేసవ సెలవుల గురించి మాట్లాడుతూ ఇంకా ఆవకాయ గురించి గుర్తు చేసుకోలేదేంటా అనుకుంటున్నారా? ఉందండి, ఉంది. ఆవకాయ వైపు కూడా వెళ్దాము. ఆవకాయ అంటే మీ అందరికి ఇందాక కలెక్టర్ మామిడికాయ గుర్తు చేశారు, వాటితో ఆవకాయ పెట్టుకునే వాళ్ళము. ఆవకాయ మనం ఊళ్ళలో ఆవకాయలు అవి పెట్టేటప్పుడు మనం వాళ్ళు పెడుతున్నప్పుడు చుట్టూరా కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా కలుపుతున్నారు అన్ని చూడడము, తర్వాత ఆఖరికి మిగిలిపోతుంది కదా జాడీల్లో వేసాక వాటిలో అన్నం కలిపేసి మనకి ముద్దలు, మన అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ మనకి ముద్దలు పెట్టడము, తర్వాత పిల్లలు కారం అంటే కారం ఉండకుండానికి వాళ్ళకి వెన్నపోసి పెట్టడము, ఇవన్నీ జ్ఞాపకాలు కూడా నాకు కాల్ చేసి గుర్తు చేశారు. ధన్యవాదాలండి. ఇలాంటి ఇవన్నీ గుర్తు చేస్తారు బానే ఉంది, కానీ ఇవన్నీ గుర్తు చేసి గుర్తుకొచ్చి మళ్ళీ అయ్యో అవన్నీ మిస్ అవుతున్నావా అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. పర్లేదండి, అలా మనం ఫీల్ అవుతూ ఆ జ్ఞాపకాలని నెమరేసుకుంటూ మనం ఇవాళ కబుర్లు చెప్పుకుందాం. సరే, మీరు వినే ఈ కార్యక్రమం మాట కవలా పాట కవలా, మీ వ్యాఖ్యాత శివ శివ శివతో, ముగ్గురు శివలతో వింటున్నారు. సో త్రైస్తఫ్ అన్న అనమాట. సరే, నాకు శ్రోత కాల్ చేసి రిక్వెస్ట్ చేసిన ఈ పాట, ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: సాయి బాబాయ్ దేవుడు మాయపడేంటే.
1: ఏ బాబాయ్ దేవుడు మాయపడేటే. సరే కద్గల్లో పాట విన్నారు, నాకు సందీప్ గారు కాల్ చేస్తారని సమాధానం చెప్పారు. ఈ పాట ఆయన చెప్తూ ఇంకోటి గుర్తు చేశారు ఏంటంటే, అద్నాన్ స్వామి పాట ఉంది కదా ఒరిజినల్ పాట, ముజే లిఫ్ట్ కరాదే థోడీసి లిఫ్ట్ కరాదే ఐసే వే సోంకో పైసే దియా హై ముజే భీ దిలాదే అంటారు కదా, ఆ పాట నుంచి ఇన్స్పైర్ అయిన ఈ ఖడ్గం సినిమాలో పాట విన్నారు. అది మరి సరదాగా ఉంటుంది పాట. ఇది ఎవరెవరికి ఏమో ఇచ్చావు కానీ నాకు ఇది ఇచ్చేసాయి, నాకు అంత పెద్ద బంగ్లా వద్దు. ఇలాంటి షారుఖ్ ఖాన్ పాట కూడా ఉంది ఏదో హిందీలో పాట, నాకు గుర్తురావట్లేదు ఏంటంటే. గుర్తొస్తుంది, ఎవరికైనా గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. అంటే ఇది ఏనై మాంగ్తా, నాకు చిన్న ఇది ఉంటే చాలా పెద్ద పెద్ద కోరికలు లేవు అన్నట్టుగా వస్తుంది. సో ఇది కోవికి చెందిన ఆ పాట కూడా గుర్తొచ్చింది. సరే మనం ఒక బ్రేక్ కి నిమిషం దూరంలో ఉన్నాము. నిమిషం దూరంలో మీకు ఆవకాయ గుర్తు చేసి ఆ పాట వినిపించి నోరు ఉంచే కంటే కొన్ని ప్రకటనలు వినిపిస్తాను. ప్రకటనల కంటే ముఖ్యంగా మా కార్యక్రమాలు వినడానికి మీరు iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఎలాంటి ఫోన్ అన్నా కూడా మా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడేస్తున్నారని నాకు తెలుసు. మీరు వాడుతూ ఎవరికైనా మీ స్నేహితులు ఎవరికైనా చెప్పండి, చక్కగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు కార్యక్రమాలు ఎక్కడి నుంచి అని ఎప్పుడైనా కూడా వినొచ్చు. అలాగే radiosurabhi.com కి వెళ్ళినా కూడా, లేదా మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి, మీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అందుతుంటాయి. అలాగే ఏ టు బి వారి ప్రకటన, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. మీరు వింటున్నారు ఆటో కవల పాట కవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకో గంట నర్స పాటు మన ప్రయాణం.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఇట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
5: Koti rupayal kosam mee aakhari prashna ready?
6: Yes sir.
5: Rajaraj kitchen in dfw is famous for what? Option a, chat only. Option b, chat and thali. Option c, thali only. And option d, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda dallas lo ela untam? It's chat, thali and catering.
5: You're absolutely right. Rajaraj kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

ఎస్ మళ్ళొచ్చిన మళ్ళొచ్చేసిన ఎస్ మీ శివ మళ్ళీ వచ్చాడు ఆటకవల పాటకవల కార్యక్రమం ఇంకో గంటన్నర పాటు మీతో పాటు గడపడానికి. సరే, నాకు కాల్ చేసి గుర్తు చేశారు ఏం పాట ఇందాక నుంచి గుర్తు రావట్లేదు రావట్లేదు నోటి దాకా వస్తుంది అనిపించిన పాటను గుర్తు చేశారు. ఎస్ ఎస్ బాస్ సినిమాలో పాట అది బస్ ఇతనా సా ఖ్వాబే చాంద్ తారే తోడలావు అనిస్తుంది కదా, అది ఆ పాట. తర్వాత మనం ఇప్పటిదాకా ఇప్పుడు విన్న గోవింద గోవింద పాట, అద్నాన్ స్వామి లిఫ్ట్ కరాదే పాట, ఇవన్నీ కూడా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ సింపుల్ థింగ్స్ అన్నట్టుగా ఆ థీమ్ కి చెందిన పాటలు అనమాట. సరే అండి, ఇవాళ మనం వేసవికాలం ముచ్చట్లు మనం నెవరేసుకుంటూ ఆ విషయాలన్నీ మనం అప్పుడు ఏం చేస్తాము వేసవికాలంలో, ఆవకాయలు తింటామా, మామిడి పళ్ళు తింటామా, ఆటలాడతామా, పాటలాడతామా, పోట్లాడతామా, దెబ్బలు తింటామా, కింద పడతామా, ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ మీ అందరినీ ఆ సెలవులోకి తీసుకెళ్తూ ఆ పాటలు వినిపిస్తూ వచ్చాను. సరే, ఇప్పటిదాకా ఆవకాయ ఆవకాయ ఇన్నిసార్లు మీకు నోరు గురించాను కాబట్టి మంచి ఆవకాయ లాంటి పాట విందాము, మంచి కాఫీ లాంటి సినిమా లాగా. ఈ పాట విని ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి. దాంతోపాటు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆవకాయల్లో మీకు ఎన్ని రకాలు తెలుసు, ఆవకాయల్లో మీకు ఎన్ని రకాలు తెలుసు అది తెలిసినా కూడా నాకు కాల్ చేయండి. ఇప్పటిదాకా మామిడి పళ్ళ రకాలు ఉన్నాం కదా, ఇప్పుడు ఆవకాయల రకాలు చూద్దాం. తెలిస్తే కాల్ చేయండి, నా తెలిస్తే ఏంటి మీకు తెలుసు, ఎన్ని తెలుసు నాకు చెప్పడానికి కాల్ చేయండి. 9726619666 ఈజ్ ద స్టూడియో నంబర్. నేను మొదలెడతాను. నాకు తెలిసిన ఆవకాయల్లో బెల్లం ఆవకాయ, మామూలుగా ఆవకాయ పక్కన పెడితే బెల్లం ఆవకాయ తెలుసు నాకు. మీకెన్ని తెలుసు, ఏం తెలుసు? కాల్కారో కాల్కారో ఇంతలోక ఈ ఆవకాయ పడుతున్నాం. అలాగే ఇంకా ఈ కా గుణితం ఆట కూడా నడుస్తుంది. నాతో పాటు ఎవరైనా బస్తీ మీద సవాల్ అనుకుంటే కూడా నాకు కాల్ చేయండి, ఆట కూడా మనం ఆన్ ఎయిర్ ఆడేసి మీరా నేనా తెలుసుకుందాం. కాగుణితం ఆట, మీరు మీకు తెలియకపోతే ఆట గురించి ఒక టాపిక్ మీద ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కా నుంచి కహా వరకు నేను ఒక కాతో చెప్తే మీరు తర్వాత వచ్చే అక్షరం ఇచ్చేసి కా దాంతో ఇంకో వాక్యం చెప్పాలి, తర్వాత వచ్చే అక్షరంతో నేను చెప్తాను, ఆ తర్వాత మీరు, అలా మనం ఇద్దరం మన ఒక సంభాషణలా ఉంటుంది అనమాట. ఒక కాన్వర్సేషన్ లాగా మాట్లాడుతూ ఒక అంశం మీద చూడాలి ఎవరు ఎంత దూరం దాకా వెళ్ళగలుగుతారు. అది ఆట చాలా సులువు, కాల్ చేస్తే పాట ఆపేసి మరి ఆడదాం, చూసుకోండి మరి. ఇది ఏ సినిమా తెలుసా కాల్ చేయండి.

0: ఆల్రైట్, మనకు ఒక శ్రోత సమాధానంతో కాల్ చేశారు. ఆవకాయలు ఎన్ని రకాలు, మీకు ఎన్ని రకాలు తెలుసు అని అనే ప్రశ్నకి వల్లి గారు మీరు ఆన్ ఎయిర్ చెప్పండి.
1: అంటే ఆవకాయ అంటే మన రెగ్యులర్ ఆవకాయ, ఆవపిండితో
0: ఒకటి,
1: తర్వాత నువ్వుల ఆవకాయ, తెల్లం ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పెసర ఆవకాయ, శనగ ఆవకాయ, పచ్చ ఆవకాయ, పచ్చిమిర్చి ఆవకాయ పెడతారు గోదావరి జిల్లా అటువైపు. తర్వాత చప్పటి ఆవకాయ ఏం చేస్తారండి, నాకు దాని ప్రొసీజర్ తెలియదు కానీ, బట్ ఎవరికన్నా తెలిస్తే వాళ్ళు చెప్తే బాగుంటుందేమో. చప్పటి ఆవకాయ ఏం చేస్తారు, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు ఇది వరకు చేసేవాళ్ళు.
0: ఏమంటారండి, చప్పటి ఆవకాయ,
1: చప్పట ఆవకాయ అని. ఈ ఉపవాసాలు అప్పుడు ఉన్నప్పుడు విడిగా పెట్టేవాళ్ళు, పెట్టి జాడీలలో అలా ఉప్పిడి పిండికి దానికి వేసుకొని తినేవాళ్ళు.
0: బాగుంది, చప్పట ఆవకాయ,
1: చప్పట ఆవకాయ
0: బాగుంది.
1: నీళ్ళ ఆవకాయ,
0: మీరు అందులో పచ్చిమిరపకాయతో ఆవకాయ అన్నారు కదా, దాన్ని కొన్ని ప్రాంతాల్లో కొరవకారం అంటారు, అదేనా మీరు అనేది?
1: కాదండి, ఇది పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ స్పెషల్లీ ఆవకాయ కోసమే పెంచుతారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ సో సర్ప్రైజ్ వెన్ ఐ ఎయిట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వన్, మా కజిన్ ఇంట్లో తిన్నాను. వాళ్ళు ఐ థింక్ గోదావరి అమలాపురం అటువైపు బాగా చేస్తారు అనుకుంటా. ఐ మీన్ బేసికలీ దట్ కోస్టల్ బెల్ట్ ఆఫ్ గోదావరి, వాళ్ళు పండిస్తారు కూడా ఇది, ఈ పచ్చిమిరపకాయలని.
0: బాగుందండి, చూడాలి, రీసెర్చ్ చేయాలి, కొంచెం పరిశోధన చేయాలి.
1: ప్లీజ్ ట్రై ఇట్.
0: థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళి గారు.
1: థ్యాంక్స్ అండి.
0: థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, బాయ్. ఆల్ రైట్, మనకి సరే బల్లి గారు చెప్పిన ఆవకాయలతో పాటు నాకు తెలిసిన ఆవకాయలు ఇంకా ఉన్నాయి. మామూలుగా పులిహోర ఆవకాయ అంటాము, తర్వాత పల్లి ఆవకాయ అని కూడా ఉంటుంది, ఎవరో కాల్ చేసి చెప్పారు. పల్లి ఆవకాయ అంటే మామూలుగా పల్లీలు, ఇప్పుడు ఇవాళ రేపు మనకి ఇండియా బజార్ లో కానీ ఎక్కడైనా ఈ ఇండియన్ స్టోర్స్ లో వెతికితే కనుక మిక్స్డ్ వెజ్ పికిల్స్ అవన్నీ. ఇప్పుడు ఆవకాయ అంటే ఏంటి, ఆవాలతో చేసిన అండ్ కాయ ఇస్ విచ్ ఎవర్ వెజిటబుల్ యూ పుట్ రైట్. సో అలా ఆవకాయ ఎన్నో రకాలు మనకి, అల్లం ఆవకాయ కూడా ఉంటుంది, ఇందాక బెల్లం ఆవకాయ చెప్పారు కదా, అలాగే అల్లం ఆవకాయ ఉంటుంది, ఇంకా పెసరావకాయ మనం చెప్పారు, ఇంకా నాకు తెలిసిన ఇవి. ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకా తెలిసి కూడా కాల్ చేయండి. సరదాగా ఆవకాయలు తినకపోయినా తింటున్నట్టు నటిస్తూ ఇవాళ మనం వేసవి సెలవులు రేడియో షర్వి ఆటకాల పాటకాల కార్యక్రమం ద్వారా మనం సెలవులు గడిపిస్తున్నాము. ఇంకో పాట సిద్ధం చేశాను, ఆవకాయ నూరు ఊరింది కాబట్టి కొంతసేపు చల్లార్చడానికి ఆటల్లో కలిపోదాము. ఈ ఆట గురించి మీ అందరికి ఏమైనా విషయాలు తెలుసా, ఏమైనా విషయాలు పంచుకోగలుగుతారా ఈ ఆట గురించి, కాల్ చేయండి.

నాని స్వాతి కలర్ స్వాతి నటించిన అష్టాచెమ్మ సినిమా పాడుతున్నారు, సినిమాలో పాడుతున్నారు. ఇందాక అష్టాచెమ్మ గురించి మాట్లాడుతూ అష్టాచెమ్మ అసలు ఏంటి, మీ ఎవరికైనా ఆట గుర్తొస్తుందా, సెర్వల్లో ఆడేవారా ఏంటి అని విషయాలు అడిగాను నేను. నాకు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి చెప్పారు అష్టాచెమ్మ మనకి సాధారణంగా గవ్వలతో ఆడతాం, మనకి గవ్వలు ఉంటాయి అష్ట 8 చెమ్మ 4 అంతే కదా అష్టాచెమ్మ. అది ఆ అంకెలు వస్తే అది ఆట ఏంటంటే గళ్ళు గళ్ళు ఉంటాయి, గళ్ళలో ఆ గవ్వలు వేసుకుంటూ గవ్వల్లో మనకి డైస్ లాగా అనమాట, ఎంత నంబర్ వస్తే అన్ని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అలా ముందుకెళ్తూ చివరికి యూ హ్యావ్ టు రీచ్ టు ది సెంటర్ ఆఫ్ ది బోర్డ్, దాట్స్ ద గోల్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో అలా అలాంటి ఆటల్లో మనకి లూడో వినే ఉంటారు మీరు, అష్టాచెమ్మ పోయి లూడో వచ్చింది, పచ్చిసి అని కూడా అంటారు కొన్ని ఊళ్ళలో, పచ్చిసి అంటారు వాటిని, పచ్చిసి ఆట. ఇలా ఈ ఆట నేనైతే ఆడేవాడిని చిన్నప్పుడు నాకు గుర్తు ఆట ఆడము. దీనికి ఒక బోర్డు అంటూ అక్కర్లేదు, మామూలుగా గళ్ళు గీసేసుకుని ఒక చాక్ పీస్ తీసుకుని చాక్ పీస్ తో ఎక్కడైనా గట్టు మీద గళ్ళు గీసేసుకుని గవ్వలు ఉంటాయి కాబట్టి మనకి సిద్ధంగా ఆడేసుకోవడమే, డైస్ స్పెసిఫిక్ గా ఒక బోర్డు అక్కర్లేదు. కానీ అలాంటి లేని వాళ్ళకి బోర్డు గేమ్ తయారు చేశారు లూడో అని, కొంచెం కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, యాజిటీస్ గా కాకపోయినా కూడా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి ఈ ఆటలో. సరే ఈ ఆటలు గుర్తు చేశాను, తర్వాత ఆవకాయల గురించి కబులు చెప్పుకున్నాము, ఆవకాయలు రకాలు చెప్పుకున్నాము. ఇంకొక ఆవకాయ పాట గుర్తుకొచ్చింది నాకు, శ్రోత కాల్ చేసి ఈ ఆవకాయ పాట వినిపించమని అడిగారు. సో ఈ ఆవకాయ పాట విని ఇంకా సెలవుల్లో విహరిద్దాం, మన వేసవ సెలవుల్లో మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొనసాగుతోంది వాళ్ళ కార్యక్రమం. మీరు వినే కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ ఆర్జే శివ. ఆట కావాలా పాట కావాలా అనేది కార్యక్రమం.

కొత్త అవకాయ కొండంత మాయ. నిజంగానే కొండంత మాయలో ఉంటుంది కొత్త అవకాయ. కొత్తగా అప్పుడే పెట్టిన అవకాయ మంచి కారం కారంగా ఉప్పు ఉప్పగా ఏం చెప్తానులేండి. సరే, ఇవాళ రేపు మనకి అలాంటి కొత్తగా అంటే ఫ్రెష్ గా ఉన్న అవకాయలు ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లేకుండా కూడా దొరుకుతున్నాయి. అలాంటి కొన్ని అవకాశాలు కూడా మనకి అందుతున్నాయి. అవకాశాలతో పాటు చక్కగా ఇక్కడే ఆవకాయ పెట్టేసుకునేటట్టుగా ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. మనం మన చేతిలో ఆవకాయ పెట్టడము, ఒక చిన్న బేసిన్ వేసుకుని అందులో ఫ్రమ్ స్క్రాచ్ చేయడం అనే ఆనందం వేరు. అలాగే పెట్టి అంతా అయ్యాక జాడీల్లో వేసి ఒక చిన్న బట్ట పెడతారు. ఆ బట్ట మాయిశ్చర్ లేకుండా ఉండడానికి ఒక బట్ట పెట్టి దాన్ని మూసేసి ఫ్రెష్ గా అందులోంచి తింటే ఉంటుంది నా సామి. సరే, ఒక పక్కకి వెళ్దాం, ఆవకాయ నుంచి పక్కకి తప్పుకుని కొన్ని మేఘాల్లో తేలిపోదాం. మనకి ఇందాక నుంచి సెలవుల్లో ఊరు గురించి మాట్లాడుతాము, ఊళ్ళలో తిరగడం గురించి మాట్లాడుతాము. అలాగే అలా చేయని వాళ్ళు కొంతమంది లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తుంటారు కదా. మనకి ఈ సెలవులు అంటే చక్కగా బళ్ల మీద వాటి మీద ఇక్కడ మనకి బైక్ గ్యాంగ్లు ఉంటాయి కదా, అలా మనకి లాంగ్ డ్రైవ్ కు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ తేవడానికి ఇదైతే ఇక్కడ చేయొచ్చు. ఆవకాయలు పెట్టడము, మామిడి పళ్ళు తినడము ఇవన్నీ అక్కడ ఇండియా వెళ్తేనే చేయగలుగుతాం, కానీ ఇక్కడ నుండి కూడా ఇలా సెలవులు ఎంజాయ్ చేయొచ్చు అని మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఎండలకి పరిస్పిరేషన్ వస్తుందండి. ఇన్స్పిరేషన్ విషయం పక్కన పెడితే సరే, ఏది వచ్చినప్పటికీ ఆ చల్ల గాలిలో వేడిగా తగిలిన గాలి కాబట్టి ఆ పవనం పవన్ కి ఆగి అంటారు కదా. సో పవన్ ముందు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడానికి మీకు ఇన్స్పిరేషన్ కోసం ఈ పాట. సరే, పాట వినిపించే ముందు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ఎనీవన్ విజిటింగ్ ద యుఎస్ఏ, make sure you are covered with SNR insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Life can change in any instant, but your health coverage does not have to. Lost your job or insurance? SNR insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we've got you covered. Alage international yoga day sandarbhanga Mahatma Gandhi Memorial Trust vallu ఆదివారం జూన్ 21వ తారీఖు 7:30 నుంచి 9:30 వరకు, పొద్దున్న 7:30 నుంచి 9:30 వరకు అట్ ద మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్ దర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్స్ ఆనరీ డిసి మంజునాథ్ అండ్ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ అండ్ ఆనరీ అల్ జపాంటా మేయర్ ఆఫ్ అర్వింగ్. యోగా మ్యాట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి ప్రొవైడెడ్. అడ్మిషన్ ఇస్ ఫ్రీ. రిజిస్టర్ టుడే అట్ mgmnt.org. అలాగే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళినా, లంచ్ లో బఫే కోసం వెళ్ళినా కూడా ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో డోంట్ వెయిట్, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సరే, మేఘాల్లో తేలిపోతూ ఈ పాట విన్నాము. ఈ పాట విన్నాక బ్రేక్ కి వెళ్తాము. వింటూ వచ్చాక మళ్ళీ కబుర్ చెప్పుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రీవిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: Yes.
9: ఒకరోజు బిర్యానీ అని,
8: ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
10: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
11: India ki teleport aithe enta baaguntundo.
12: What if India was just a tap?
13: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

సరే ఆడుకోవాల పాడుకోవాల కార్యక్రమం మూడో గంటలోకి అడుగు పెట్టేశాము. ఇవాళ కార్యక్రమంలో మనం వేసవి సెలవుల గురించి మాట్లాడుతూ, వేసవి సెలవులు అంటే మీకు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు, జ్ఞాపకాలకు సంబంధించిన పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. నాకు ఒక శ్రోత కాల్ చేసి, ఇక్కడ కూడా మనకి సమ్మర్ లో జాస్మిన్ ఫ్లవర్స్ మల్లెపూలు బాగా వస్తాయి కాబట్టి ఆయనకి ఈ పాట గుర్తుకొచ్చింది, ఈ పాట వినిపించమని కోరారు. సో ఈ పాట వినొచ్చేసాక మనం ఇంకా మూడు కబుర్లు చెప్పుకుందాం. ఇవాళ ఆట మీకు ఈ వేసవి సెలవుల్లో కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాను, అలాగే వాటితో పాటు సరదాగా నాతో ఆడడానికి కాగుణితం ఆట కూడా ఇవాళ ఆడుతున్నాను నేను. అలాంటి ఆట ఆడాలన్నా కూడా, లేకపోతే ఏమైనా వేసవి కాలం విషయాలు నాతో పంచుకోవాలన్నా కూడా నాకు కాల్ చేయండి. అదే నెంబర్ 972-636-1966. ఇదంతా కాకుండా మీకు ఏదైనా పాట వినాలన్నా కూడా, ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా కూడా నాకు కాల్ చేసేయండి. అదే నెంబర్, ఎస్, మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంతలోగా ఈ చక్కని మల్లెపూల పాట విందాం.

వినోదం సినిమాలు పాటలు. సరే, మల్లెపూలు అయిపోయింది, మల్లెపూలు వాన అయిపోయింది, మళ్ళీ మనం వేసవి సెలవులు వైపు వెళ్ళిపోదాము. వేసవి సెలవుల్లో బోళ్ళు ఆటల గురించి మాట్లాడము, కథల గురించి చెప్పుకున్నాము, మనం మేడ మీద చేపలు వేసుకుని పడుకోవడాలు, తర్వాత రకరకాల పళ్ళు, మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు, పానస పళ్ళు, తాటి ముంజులు తిండాలు, ఇవన్నీ కబుర్లు చెప్పుకున్నాము. వీటన్నిటితో పాటు ఒక విషయం మర్చిపోయాము. ఏంటి శివ? ఏంటి ఏంటి? మనందరం మామూలుగా ఈ ఆటలతో పాటు ఇంకో ఆట ఆడతాం, చక్కగా ఒకటే చోట కూర్చుని ఎక్కువ పరిగెత్తకుండా గెంతకుండా ఆడే ఆట. ఏంటి ఏంటి చెప్పండి? ఎస్, ప్యాక్ ఆట. ఈ సెలవుల్లో ప్యాక్ ఆట ఆడుకోవడం మామూలే. అందులో సరదా కోసం చుట్టాలు అందరూ, పిన్నిలు, మావయ్యలు, పిల్లలు అందరూ కలిసి ఆడే ఆటల్లో పేకాట చాలా ఉంటుంది, చాలా ఇళ్ళలో ఆడతారు సెలవుల్లో. ఇలాంటి పేకాటలో మీ అందరూ, మీలో ఏ ఆటలు మీకు తెలుసు, అలాంటి ఆటలు మీకు తెలిసిన ఆటలు ఏంటి? పేకాటలో రకరకాల ఆటలు ఉన్నాయి, మీకు తెలిసిన ఆటలు ఏంటి? సెలవుల్లో ఆడే ఆటలు పేర్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఇంకా ఆడుతూ ఉంటారా? ఈ విషయాలు ఏమైనా పంచుకోవాలంటే నాకు కాల్ చేయండి 97

0: కొయ్ కొయ్ అంటూ. ఇందులో పేక మనకి పంచే ముందు కట్ చేస్తాం కదా, కోస్తాం కదా, అలా అనమాట కొయ్ కొయ్.
1: పేకడి బాబా వస్తాడు, బోడు కాడికి ఏంటరా ఆడాలా ఆడాలా అని ఎలాగో ఓడిపోతారు కదా అప్పుడు.

coi, coi, coi, coi, coi, coi, coi, coi, peca, tapaparau. Sare, ai, peca mukalu, coidanto modalai, panchadanto panchi, atla adutuntangada. అందులో ఎక్కువగా ఆడే ఆటల్లో మరి పదమూడు ముక్కలు ఆట రమ్మి అంటాం. రమ్మి ఎక్కువ ఆడుతుంటారు. మూడు ముక్కలు ఉన్నాయి, పిల్లలు సరదాగా ఆడితే బ్లఫ్ అంటారు, లిటరేచర్ అంటారు, రకరకాల గేమ్స్ ఆడుకుంటుంటారు కదా. ఇలాంటి ఆటల్లో పేకాటల్లో మధ్యలో పాట పాటలు మధ్యలో గమనించడం లేదు, చాలాసేపు తీసుకుంటారు. వీరా ఎంతసేపు తీసుకుంటారు?

ఉంటాడు. టాకల్లో చాలా మందికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా సేపు తీసుకుని వాళ్ళ టర్న్ వచ్చాక ఆడకపోతుంటే, ఎందుకంటే వాళ్ళు ముందే చాలా ప్లానింగ్ అది ఉంటుంది కదా. ఈ ప్యాకెట్లో కూడా మనకి ఉండే ముక్కలు ప్రాబిలిటీ మనందరం లెక్కల్లో కూడా నేర్చుకుంటాం కదా ఈ ప్రాబిలిటీ. సో ఈ ప్రాబిలిటీ బేసిస్ మీద ఆడతాం కదా మనకి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది ఏంటి అని. సో అలా ఆ ప్రాబిలిటీ మనం ముందే క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటాం. పక్కవాడు ప్యాక్ వేయడు మనకి కోపాలు వచ్చేస్తుంటాయి. బట్ అందులో ఎస్పెషలీ చాలా సీరియస్ గా ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. సరే ఈ ప్యాక్ ఆట గురించి గుర్తు చేసుకుంటే, సెలవుల గురించి మాట్లాడుతున్నాం, సెలవుల్లో ప్యాక్ ఆట గురించి గుర్తు చేసుకుంటే ఈ పాట గుర్తొచ్చింది నాకు. శ్రీనివాస్ గారు కాల్ చేసి మరి ప్యాక్ ఆట గురించి చెప్తున్నారు కదా, ప్యాక్ ఆట గురించి చెప్పట్లేదండి బాబు, సెలవుల గురించి మాట్లాడుతున్నాను, సెలవుల్లో మనం ప్యాక్ సరదాగా ఆడతామని మాట్లాడుతాం కదా అంటే, ఆయనకి జూదలక్ష్మి అంటాడు ఈ పాటలో కూడా. ఈ జూదం అంటే మనందరికీ తెలిసినదే, చాలా మంది చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు ప్యాకెట్లలోకి వెళ్ళి, అదొక ఒక వ్యసనం అని చెప్పుకోవచ్చు. సరే అలాంటి కోవకి చెందిన సరదా అయిన పాట ఈ గుర్తు చేశారు ఆయన. ఈ పాట వినిపిస్తాను. ఈ పాట విన్నాక ఇంకా మనం కొన్ని కబుర్లు చెప్పుకుందాం, అలాగే కొన్ని కొన్ని కొత్త పాటలు కూడా విందాం.

సరే మళ్ళీ సెలవులు వెళ్ళిపోదాం. మనకి సెలవుల గురించి మాట్లాడుకుంటుంటే మనకి బస్సుల్లో ప్రయాణాలు, రైల్లో ప్రయాణాలు కూడా ఉంటాయి. మనకి ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఇవి రెండే ఎక్కువగా వెళ్లేవాళ్ళం మన చిన్నప్పుడు. రైల్వే స్టేషన్ అంటే మీ అందరికి గుర్తు రావాలి ఏంటంటే అనౌన్స్మెంట్లు భలే విచిత్రంగా ఉంటాయి. విచిత్రంగా అంటే చాలా అంటే అక్కడ అలవాటైపోయింది మనకి, భలే ఉంటాయి. అది అనౌన్స్మెంట్ వచ్చే ముందు గుర్తుందా మీకు, ట్రైన్ ట్రైన్ అని వస్తుంది. అదేంటంటే జస్ట్ గ్రాబ్ యూర్ అటెన్షన్ అనుకుంటా. అనౌన్స్మెంట్ లో కూడా యాత్రికులు కృపయా ధ్యాన్ దీజియే, కాచిగూడ సె చిత్తూర్ జానే వాలి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ఏక్ పర్ ఆయిగి, అలా హిందీలో చెప్పడం అంటే మూడు భాషల్లో చెప్తూ మనకి చెవుల్లో అలా విని విని మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి డెస్టినేషన్, తర్వాత ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, తర్వాత మనకి టైం అయిపోతుంటే తప్పు ప్లాట్ఫామ్ అప్పుడప్పుడు ప్లాట్ఫామ్ మారిపోతుంటుంది. ఇక్కడ కూడా గేటు మారిపోతుంటాయి విమానాలు కూడా ఎక్కడైనా కూడా. అలాగే వెంటనే పరిగెత్తడాలు, అక్కడికి ఇప్పుడే వచ్చేస్తుందని కంగారులు, తర్వాత ప్లాట్ఫామ్ లో ఇవి మ్యాగజైన్స్ కొనుక్కోవడం లేదా ఇడ్లీలు గిడ్లీలు కొనుక్కోవడం, ఎక్కడ ఎక్కడ ఆగుతుందా, తర్వాత ఎక్కడ దిగాలా, ఎక్కడేం కొనుక్కోవాలా అని మనం చిన్నప్పుడు సెలవుల్లో ఇవే ఉండేవి మనకి చాలా మటుకు. ఇవన్నీ నేనైతే మిస్ అవుతాను, మీరందరూ మిస్ అవ్వకుండా మీ అందరికీ గుర్తు చేద్దామని ఇవాళ ఆడుకోవాలా పాడుకోవాలా కార్యక్రమంలో ఈ విషయాలు పంచుకుంటూ వచ్చాను. సరే, రైలు గురించి ఇంత మాట్లాడాం కాబట్టి ఒక ఆ రైల్వే పాట పిక్చరైజేషన్ లో చాలా మటుకు మనకి చీకుపక్క రైలే అనుకుంటున్నారు, అది కాదు ఇంకో రకమైన పాట. ఇందులో ఆ ట్రైన్ లో అమ్ముకునే వాళ్ళు అందరూ కనిపిస్తారు మనకి ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమా తెలిస్తారా కాల్ చేయండి. ఈ పాట వినొచ్చాక ఇంకా మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం. ఈ విషయాలు నేను ఒక్కటి నేను చెప్పడమే కాదండి, వన్ వే కాదు. మీరు ఈ ట్రైన్ ఎక్కినట్టుగా టూ వే అట్నుంచి వచ్చినా కూడా ఏమైనా కబుర్లు పంచుకోవాలన్నా కూడా నాకు కాల్ చేయండి.

0: ట్రైన్ సబ్బుడు అలా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అందులో ఆ చప్పుడుకి ఆ కుదుపుడికి మనకి అలా అలవాటైపోయి ఉంటాం కదా, సో ఆ చక్కగా అలా నిద్ర కూడా పట్టేస్తుంది. భర్త ఎలా ఉన్నప్పటికీ, గాల్ ఎలా ఉన్నప్పటికీ ట్రైన్ లో మనకి ఆ చప్పుడుకి దీని వల్ల హాయిగా సోర్స్ టు డెస్టినేషన్ వెళ్ళిపోతాం కదా. సరే, ఈ ఇప్పుడు ఇన్ని తలుచుకున్నాము, ఒక విషయం ఇంకా తలుచుకోలేదు. ఇది తలుచుకోకపోతే అన్యాయం కదా. ఏంటా విషయం అంటారా? సోడా, గోలీ సోడా. మన వేసవ కాలంలో బాగా దొరికేది ఇలా టప్ అని కొడితే టప్ అని పేలి అందులో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మనకి ప్రతి ఏరేటెడ్ బెవరేజ్ లో కూడా ఉండేది కదా. సో అలాంటిది ఆ గోలీ సోడా కిక్కే వేరబ్బా. ఆ గోలీ సోడా అందులో కలర్ఫుల్ గోలీ సోడాలు ఉంటాయి. కలర్స్ మరి ఏం కలిపేవారో గుర్తు తెలియదు కానీ నాకు, అలా కలర్ కలర్ గోలీ సోడాలు కూడా ఉంటాయి. సో గోలీ సోడాల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఆ ఒక్క పాట విని మిగిలిన అరగంటలో ఇంకొన్ని పాటలు విందాం, కొత్త పాటలు విందాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాట వినండి. వింటూ బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ కొనసాగిద్దాం. పాట అయిపోయాక మీకు కావాల్సిన పాటలు ఏమైనా ఉంటాయో నాకు కాల్ చేయండి, లేదా నాకు నచ్చిన పాటలు వినిపిస్తారు. ఇంకా అరగంట సమయం మిగిలింది ఆట కవల పాట కవల కార్యక్రమంలో మీ వ్యాఖ్యాత శిఫతో. యాక్చువల్లీ ఇప్పుడు పాట వినిపించి బ్రేక్ ఇచ్చే కంటే ఒక పని చేద్దాం, మరి అటు ఇటు కాకుండా ఉంది కాబట్టి సమయం, ఒక ప్రకటన చెప్తాను. రాధాకృష్ణ టెంపుల్ వారి ప్రకటన. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూలవిరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. From July 1st through July 5th, experience five spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and families are welcome. Donations and sponsorships are also welcome. Visit radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple in Allen, Texas, July 1st to July 5th. Tappakunda visit Chandia website and for more information. సరే, మీరు వింటున్న ఈ కార్యక్రమం పేరు ఆట కావాలా పాట కావాలా. మీ వ్యాఖ్యాత నేను, నా పేరు శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో మాత్రమే. ఇంకో అరగంట మిగిలింది ఈ కార్యక్రమంలో. బ్రేక్ నుంచి వచ్చాక మిగిలిన అరగంట ఇలాంటి పాటలతోటి గడిపేద్దాం. ఎక్కడికి వెళ్ళకండి, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas, the number one Telugu station, the OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K ankuntu na, but koncham mood baagunte ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: రేడియో సురభి రీవిజిట్. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleen, rumali roti, natukodi curries and much more. Teen Mar Indian Cafe. Thank you for being in our journey.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలివరీ
11: delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

ఎస్, ఆ పాటతో ఈలలు, గోలలు, సోడా గుడ్డి, గోలి సోడా ఇవన్నీ గుర్తు చేసి ఇవాళ మీ అందరికి ఈ వేసవి సెలవుల విషయాలు గుర్తు చేసి మీ అందరికి జ్ఞాపకాలు తీసుకొచ్చినందుకు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆఖరి అరగంటలో మనం మీకు నచ్చిన పాటలు, లేకపోతే కొత్త పాటలు, లేకపోతే ఇవన్నీ కాకపోతే నాకు నచ్చిన పాటలు వినిపిస్తూ ఇంకో అరగంట సేపు కార్యక్రమాన్ని కొనసాగుతాం. ఆట ఇంకా నడుస్తుంది. మీరు ఎవరైనా కా గుణింత మాట ఆడాలంటే అది కూడా కాల్ చేయండి. కా గుణింతతోటి ఆట ఆడిద్దాం. ఆట చాలా సులువు. ఏంటంటే ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకోవాలి కొద్దిసేపు. దేర్ ఇస్ నో టైం బాక్స్ టు దిస్, టైం పెట్టలేదు. కానీ ఆ టాపిక్ మీద ఎలా మాట్లాడాలంటే ఆ సెంటెన్సెస్, ఆ వాక్యాలు కా గుణింతంతో వచ్చే అక్షరాలతోటి మొదలవ్వాలి. సో కాతో నేను చెప్తే మీరు, తర్వాత వచ్చే అక్షరంతో మీరు చెప్తారు, ఆ తర్వాత వచ్చే అక్షరంతో నేను చెప్తాను. అలా మనం కా నుంచి కహ వరకు కబులు చెప్పుకోవచ్చు అనమాట ఒక అంశం మీద. అర్థమైంది కదా? సరే, టకటగా కొన్ని పాటలు విందాము. కొన్ని పాటలు విని వినేలోపు మీరు వినేటప్పుడు మీరు కాల్ చేశారంటే చక్కగా పాట నిలిపివేసి మీకోసం పాట ఆపేసి మిమ్మల్ని ఆన్ ఎయిర్ మీతో సవాల్గా ఆడతానే ఆట చూసుకోండి. మరి కాల్ చేయండి

0: హలో అండి, ఒక్క నిమిషం. హలో, మాకు శ్రోత కాల్ చేశారు నాతో కార్ గురించి మాట ఆడడానికి. హలో అండి, మీ మాటలు శ్రోతలు వింటున్నారు, మీరు సిద్ధమా ఆడడానికి? ఓకే, సరే, మీరు మొదలెడతారా, నేను మొదలెట్టిన ఆట అర్థమైంది కదా. మీరు కా నుంచి మధ్యలో క్రూ కావాలంటే వదిలేయచ్చు, అది మనకు ఆప్షన్ ఉంది. చెప్పలేకపోతే ఎవరు ఓడిపోను అంటే దానికి పర్వాలేదు అన్న, రిలాక్స్ అక్కడ లీనియంట్ క్రూకి. సో మీరు మొదలెడతారా? నేను మొదలెట్టిన. ఓకే, సరే. కర్నూలు వెళ్ళారా మీరు ఎక్కడైనా? అదండి, మరి దానికి అంటే ఆ టాపిక్ కి కొంచెం రిలేటెడ్ ఉండాలి. ఒక టాపిక్ మీద మనం మాట్లాడాలి. సో రూల్స్ మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద అది ఆ టాపిక్ మారకుండా ఆ వాక్య అది ఆ అక్షరాలతో మాట్లాడుతూ వెళ్ళాలి మనం ముందుకి. అట్లీస్ట్ వీ షుడ్ ట్రై టు రిలేట్. అంటే మీరు చెప్పినట్టు బానే ఉంది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి కర్నూలు దాకా వెళ్ళి అనొచ్చు అనమాట మీరు. సో స్టిల్ ఓకే. ఓకే, ఓకే, సరే, మళ్ళీ మొదలెడతాను. కళ్ళకి కాటుకు పెట్టుకుంటారు మరి, కాళ్ళకి కింద కింద చూసి పెట్టుకుంటా తొడుక్కోవాలా, లేకపోతే పైన చూసి తొడుక్కోవచ్చా? చెప్పండి.
1: కీ ఇచ్చి తొడుక్కోవచ్చు.
0: కుదురుతుందా మరి అలాగా?
1: కూర్చుని తొడుక్కోవచ్చు.
0: కెవ్వు అండి మీరు, మీరు కెవ్వు,
1: మీరు కేక.
0: అయిపోయింది, కాగితం నాకేం రావట్లేదు, బట్ బాగుంది, మీరే ఓడిపోయినట్టు డిసైడ్ అయిపోయారు. థ్యాంక్ యూ అండి, నైస్, బాయ్. That was nice. అదేంటంటే నేను యాక్చువల్లీ టైం ప్రెషర్ పెట్టలేదు, టైం ప్రెషర్ పెడితే నాకు ప్రెషర్ ఈక్వల్ గా ఉంటుంది, బట్ దట్ వాజ్ వెరీ నైస్. సరే, ఈసారి ఇంకొక అక్షరం తీసుకొచ్చి ఇంకో అక్షరంతో ఆడే ప్రయత్నం చేస్తాను, బట్ దట్ వాజ్ ఫన్. సరే, ఇంకా మనకి ఏంటండి టైం ఇలా ముందుకి టక్టాగా పరిగెడుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకో పాట విన్నాం. ఇవాళ టాపిక్ అయితే ఇంకా ఆపేశాను, బేసం సెలవు గురించి మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఆఖరి 15 నిమిషాలు, అరగంట అంటున్నాను కానీ అరగంట నుంచి 10 నిమిషాలు వచ్చింది కాబట్టి కొన్ని పాటలు విందాం అలా.

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ జూలైలో రాబోతున్న సినిమా ఇది. బాగుంది, చాలా సరదా ఉంది పాట. ఇది లండన్ లో తీసినట్టున్నారు. లండన్ లో మనకి ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో బస్సులు, అక్కడ టూర్లు కూడా అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇక్కడ ఇక్కడ చూడలేదు మనం, ఇక్కడ ఉంటాయేమో కొన్ని కొన్ని చోట్ల, షికాగోలో అక్కడెక్కడ ఉన్నాయేమో. బట్ బాగుంది, చాలా సరదాగా పాట బాగుంటుంది. ఈ ఫిల్మింగ్ కూడా చాలా నచ్చింది నాకు. అది అబ్దుల్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆయన సంగీత దర్శకత్వం దీనికి. అది సంగతి. సరే ఇంకా ఇంకో పాట విందాము. ఇంకా కా గుణితం ఆట ఇంకా ఓపెన్ ఉంది, ఆడాలంటే కూడా కాల్ చేయండి 9726361966. మీరు వినే కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యత శివ శివ శివతో.

ఈ చిచ్చుబుడ్డి పాట వింటుంటే నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి ఆ పాట రిక్వెస్ట్ చేశారు. శ్రీనివాస్ గారి కోసం ఈ పాట. ఈ చిచ్చుబుడ్డి అంటే గుర్తుకొచ్చింది, మనం ఇప్పటిగా సెలవుల గురించి మాట్లాడుకున్నాం కదా. సెలవుల విషయం పక్కన పెడితే మీలో ఎవరైనా ఇలా మతాబులు, ఈ చిచ్చుబుడ్లు, ఈ ఫైర్ వర్క్స్ దీపావళికి ఎవరైనా తయారు చేశారా, ఎవరికైనా ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? సరదాగా కాల్ చేయండి. ఓకే, పాటలు వింటూ ఉన్నాము కానీ సరదాగా ఎవరికైనా ఆ విషయాలు గుర్తొస్తే నాకు కాల్ చేయండి. అదే నంబర్. ఆ ప్రశ్న ఏంటంటే దీపావళికి చిచ్చుబుడి వింటుంటే నాకు గుర్తుకొచ్చింది, నేను చేసేవాడిని, ఫ్రమ్ స్క్రాచ్ తీసుకొచ్చి చేసేవాళ్ళము ఈ చిచ్చుబుడ్లు, మతాబులు. అంటే కొన్ని కొన్ని చేయగలుగుతాం, పటాకులన్నీ మనం చేయలేము, బట్ అవి గుర్తుకొచ్చింది నాకు. సరే శ్రీనివాస్ గారు, మీరు కోరిన ఈ పాట ఇది ఏ సినిమా తెలుసు నాకు కూడా కాల్ చేయండి సరదాగా. శ్రీనివాస్ గారు మీరు కాదు, ఇంకెవరైనా కాల్ చేయండి.

మనసులో మాట సినిమాలో పాట విన్నారు. నాకు సతీష్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. అలాగే ఆయన ఒక చిన్న విషయం పంచుకున్నారు. వాళ్ళ ఇంట్లో క్యాసెట్ ఉండేదిట. అందులో క్యాసెట్ లో మనకి ఏ బీలు ఉండేవి కదా, ఒకవైపు ఏ ఒకవైపు బి, ఒక బి వైపు శుభాకాంక్షలు, ఏలో మనసులో మాట ఉండేదిట. సరదాగా విషయం పంచుకున్నారు. క్యాసెట్లు అంటే నాకు గుర్తుకొచ్చింది, మీకు చెప్దామని అలా మీతో పాటు పంచుకున్నా అనమాట. సరే, ఇవాళ నా కార్యక్రమానికి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఆట కావాలా పాట కావాలా షో. మీ వ్యాఖ్యాత శివతో ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకో పాట వినిపిస్తాను, పాటలో భాగం వినిపిస్తాను. అప్పటి వరకు మీరందరూ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. సరే, తర్వాత కార్యక్రమం ఖుషీ ఖుషీగా తీసుకెళ్ళడానికి శిరీష అనూహ్యలు వచ్చారు. బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో ఆర్జే అవార్డు పొందుకుని నన్ను చిత్తు చేసిన, నన్ను ఇంకా వేరే ఆర్జేలను చిత్తు చేసిన వాళ్ళు వచ్చారు. సో ఎక్కడికి వెళ్ళకండి, ఖుషీ ఖుషీగా వాళ్ళు మీతో పాటు వాళ్ళ కార్యక్రమంలోకి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు. సో స్టే ట్యూన్డ్ ఇన్. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శివ ఈ ఆఖరి పాటతో ఆట కవల పాట కవల కార్యక్రమానికి సెలవు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaToday.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా You name it, we got it. And that too, just one stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Hi, hello, namaste. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
5: ఇప్పుడు మేము అమెరికాలో తెలుగు నేస్తాలం మాత్రమే కాదు, మీ ఇంట్లో మీ మాటలు మీ మనుషుల మాటల్లాగా కూడా వినబడబోతున్నాం. అంటే అఫ్ కోర్స్
4: ఇంకా గట్టిగా
5: వినబడబోతున్నాము అండ్ మీ ఇంట్లో మనుషుల్లాగా మారిపోబోతున్నాం అన్నమాట. అండ్ ఇది ఎందుకు అంటున్నాము అని అంటే చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉండింది మాకు లాస్ట్ వీక్ జాతర తర్వాత. ఇదే కాబట్టి ఫస్ట్ టైం మనం షోలో మాట్లాడుకోవడం. చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపించింది. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మీరు ఎంత బాగా ఓన్ చేసుకున్నారు మమ్మల్ని అని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అందుకని ఈ రోజు నుంచి మీ ఇంట్లో మనుషుల్లాగా మేము కూడా కలిసిపోబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్. మీ ఇంట్లో ఇద్దరు ఫన్నీ విట్టి అమ్మాయిల్ని మీ ఇంట్లో ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలాగే చూసి నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
4: ఎస్, ఎప్పుడు చూసేసారమ్మా మనం ఇంకా దూరిపోయి వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి. వీఆర్ గోయింగ్ టు బి సేయింగ్ వాట్ సౌండ్స్ లైక్ హోమ్ కదా. సో ఎస్, అలా మనం ఒక రీట్రాన్స్ఫార్మ్డ్ వర్జన్ ఆఫ్ చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ యా, ఒక బ్యూటిఫుల్ పాటతో స్టార్ట్ చేసేసి ఇంకా మాటలు మాట్లాడుకుందాం.
5: అఫ్ కోర్స్, ఇంతటి ఓజీ సెలబ్రేషన్స్ జరిగాయి కాబట్టి ఓజీ నుంచే ఒక పాట విందాం మనం.

0: అదన్నమాట. అలా ఓజీ సెలబ్రేషన్స్ మా దగ్గర కూడా జరిగిపోయాయి. అండ్ మీ ఓజీ సెలబ్రేషన్స్ సంగతి ఏంటి, అంటే మీ వీకెండ్స్ ఎలా నడుస్తున్నాయి? ఐ నో ఇది చాలా మంది ఈ సమ్మర్ లో పిల్లలకి స్కూల్స్ ఆఫ్ ఉండిపోయింది ఇప్పుడు, ఆ తర్వాత ఇండియా వెళ్తున్నారు అండ్ కొంచెం అదర్ కంట్రీస్ కి కూడా వెళ్ళాలి అని, జనరలీ ఇదే టైం కదా యూరప్ అట్లా అట్లా వెళ్తూ ఉంటారు. అండ్ అనూహ్య, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగిందంటే ఈ వారంలో, లైక్ మనం మాట్లాడదాము ఇంకా ఇంకా ఇంకొంచెం సేపు ఉంటాం కాబట్టి మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. ఈ వీక్ లో ఎస్పెషల్లీ లైక్ కపుల్ ఆఫ్ డేస్ ముందు ద గ్రేటెస్ట్ ఫిలిం మేకర్ అని చెప్పొచ్చు సౌత్ ఇండియాలో, యాక్చువల్లీ ఇండియాలోని ఆయన కొన్ని సినిమాలు క్లాసిక్స్ ఉంటాయి, సీతాకోక చిలుక గాని, ఎర్ర గులాబీలు గాని. ఈ మధ్య కాలంలో సినిమాలు ఆయన ఏమీ చెయ్యలేదులే గాని, బికాజ్ ఆయన చాలా ఓల్డ్ కాబట్టి, బట్ హిజ్ మూవీస్ వర్ క్లాసిక్స్ అన్నమాట. సో ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అండ్ ఆయన మేబీ నువ్వు చూసే ఉండొచ్చేమో ఆయనని అని అనుకుంటున్నా. నువ్వు ధనుష్ సర్ మూవీ చూసావు కదా, ఆ సర్ మూవీలో పిల్లలందరు ఎగ్జామ్ రాయడానికి లాస్ట్ లో వెళ్తుంటే వాళ్ళకి బస్సు అన్ని ఆపేస్తే ఎడ్ల బండిలో కొంతమంది వచ్చి ఫార్మర్స్ వచ్చి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్స్ కి తీసుకెళ్తారు. వాళ్లలో ఎవరైతే ఒక ఆయన వచ్చి హెల్ప్ చేస్తారో ఆయన అన్నమాట. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్.
1: ఓకే.
0: అండ్ హీ వాజ్ డైరెక్టర్ బిఫోర్.
1: కరెక్ట్ కరెక్ట్. పేరు అయితే డెఫినెట్లీ వినున్నాను అండ్ చూస్తున్నాను కూడా. బట్ యా, అలా ఆయన మీద ఆర్ ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక మ్యూజికల్ మూవీ కదా నువ్వు చెప్పబోతోంది ఈ వారంది, లేదా? ఓకే. సో
0: అది కూడా ఉంది. సో టూ డిఫరెంట్ థింగ్స్ మాట్లాడుతున్నాం మనం. బట్ డెఫినెట్ గా మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు ఏంటంటే భారతీ రాజా అన్నమాట. ఆయన తమిళ్లో గ్రేటెస్ట్ డైరెక్టర్, తమిళ్లో గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ ఆయన తెలుగులో చాలానే మూవీస్ చేశారు. సీతాకోక చిలుక అండ్ ఇంకా కపుల్ ఆఫ్ అదర్స్ ఉన్నాయి. అంటే మనకి బాగా గుర్తుండేది సీతాకోక చిలుక అన్నమాట. అందులో ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది, మేబీ నువ్వు కూడా వినే ఉంటావు. అది వినిపించేద్దాము జస్ట్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. అండ్ దెన్ ఆ తర్వాత ఇంకా నువ్వు చెప్తున్న కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం.
1: ఓకే.

0: ఆల్ రైట్ అనూహ్య, నీకు గుర్తుంటే లాస్ట్ వీక్ మనం ఓన్లీ సెలబ్రేషన్ పాటలు, పెళ్లి పాటలు వినిపించాం కదా, అందులో చాలా వరకు ఏ పెళ్లి పాట వచ్చినా మనం కామన్ గా చెప్పిన డైలాగ్ ఏంటి?
1: సీతారామ కళ్యాణము అది అని చెప్పారు.
0: అవన్నీ వచ్చి ఎవరు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ ఇది కూడా వన్ సాంగ్ ఏ పెళ్లి సీడులోనూ మిస్ అవ్వదు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి అయిన పెళ్లిళ్లలో ఇప్పటి వరకు అన్ని పెళ్లి సీడుల్లో కామన్ గా ఉండే
1: అసలు
0: ఇది కూడా.
1: అవునవును, ఐ థింక్ స్టార్టింగ్ లో అన్న వేసేయాలి లేదా మధ్యలో ఎక్కడో అక్కడ అయితే ఫిట్ చేయాల్సిన పాట అనేది ఫర్ షూర్. సో ఇది నువ్వు అనేది మూవీ తీసినది
0: భారతీ రాజా.
1: ఓకే, సో ఎస్, ఆయనని ఆయనకి కొంచెం ట్రిబ్యూట్ లాగా ఇచ్చేసాం కాబట్టి అదే ఫుల్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఐ థింక్ హ్యాస్ బిన్ గివింగ్ ద ట్రిబ్యూట్స్ దిస్ హోల్ వీక్. ఐ పర్టిక్యులర్లీ సా ప్రియమణి'స్ స్టోరీ. ఐ థింక్ షీ సెడ్ తనని వెతికి తీసింది భారతీ రాజా, ఇట్లా చాలా టాలెంట్ ని ఆయన స్కౌట్ చేసి తెర మీద తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా మనందరికీ టాలెంట్ ని అందించి తన లెగసీని అందించి సక్సెస్ఫుల్లీ.
0: సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, సో మెనీ సింగర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఎంత మంది, చాలా క్లాసిక్స్ ఉండేవి. నేను నాకైతే పర్టికులర్ గా ఒక సినిమా చూసాను, నాకు ఎందుకు అనిపించిందో ఆ రోజు నాకు ఎందుకో ఎర్ర గులాబీలు అనే ఒక సినిమా ఉంటుందని సడన్ గా అట్లా సబ్ కాన్షియస్ లో తట్టి

0: రోజు కూర్చొని నేను ఎర్ర గులాబీల్ సినిమా చూసాను అనమాట. లైక్ అహెడ్ ఆఫ్ టైమ్స్ లో 70s 80s లో అలాంటి ఒక సైకో థ్రిల్లర్ స్టోరీ అంటే తర్వాత బాలీవుడ్ లో గానీ తెలుగులో ఆర్ ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు వచ్చున్నా బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని చేసేవాళ్ళు కదా. బట్ అప్పట్లో నాకు అట్లా మంచిగా ఒక పర్సన్ ముందు యాక్ట్ చేస్తూ రాత్రిపూట వాడు సైకో కిల్లర్ అని అంటే అతనితో రోజు ట్రావెల్ చేసే ఆ పీపుల్ కథ ఏంటి అన్నట్టులాగా బేస్ అయ్యి ఉండే సినిమా అనమాట.
1: అహెడ్ ఆఫ్
0: టైమ్
1: చేయకపోతే ఇంత పెద్ద లెగసీ ఇంత మంది ఆకట్టుకుని ఉండి పరిస్థితి వచ్చుండేది కాదు. సో
0: యెస్
1: వెరీ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వాట్ హిస్ డన్. అండ్ ఇంకొంచెం అదే లాస్ట్ వీక్ సిచ్యువేషన్ లోనే ఉన్నాం అని అంటే సెలబ్రేషన్ పాటలు వేసుకున్నాము. దానికి ముందు నేను కూడా అసలు ఫుల్ జాతర వైబ్ అని ఆ సాటర్డే మొత్తం మనకి ప్రెప్ లో జరిగిపోయింది. అండ్ రానే వచ్చేసింది లాస్ట్ సండే వచ్చేసింది ఎలా అండ్ హౌ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మన రేడియో సురభి జాతర విత్ ఆల్ ద సిటీ ఆఫీషియల్స్ బీయింగ్ దేర్. డైవర్సిటీ ఇన్క్లూజన్ కి అసలు మారు పేరుగా మనకి మన సెలబ్రేషన్ జరిగింది. అండ్ ఆ సెలబ్రేషన్ లో మనకి ఇంకొంచెం స్పెషల్ గా జరిగింది ఆర్జే అవార్డ్స్ లో. సో యెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఓట్స్. ఎవరైతే వేశారు మమ్మల్ని బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో, మాకు ఎంతో టఫ్ కాంపిటీటర్స్ ఉండినారు అదే కేటగిరీలో. ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్ లో వేసేసారు మన టీమ్ శివ గారు, ధీరజ్ అండ్ సూజీ, వీళ్ళందరితో పోటీ పడి మరీ మనకి అవార్డు ఇచ్చారు అని అంటే వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ మీ అందరూ మమ్మల్ని రికగ్నైజ్ చేసినందుకు, ఇందాక శిరీష అన్నట్టు యాక్సెప్ట్ చేసుకుని మమ్మల్ని మీతో పాటు ఎప్పుడు వింటూ ఉండినందుకు కూడా.
0: ఓట్ చేసినందుకు థ్యాంక్ యూ. బట్ ఇప్పుడే ఎవరన్నా ట్యూన్ ఇన్ అయ్యి ఉంటే మీకు తెలియకపోతే ఎస్ మేమే ఆ బెస్ట్ ఎంటర్టైనర్స్ గా ఉన్నాము. బట్ ఈ ఇయర్ కి మేమే బెస్ట్ ఎంటర్టైనర్స్ గా ఉన్నాము. ఇక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమే ఎంటర్టైనర్స్, మీరు ఎంటర్టైన్ అయ్యి తీరాల్సిందే. బట్ అది ఫన్నీగా, బట్ అవార్డ్ తీసుకోగానే ఐ రియలీ ఫెల్ట్ ఓకే నేను ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట. వెంటనే అవార్డ్ తీసుకున్నందుకు 50% హ్యాపీగా ఉంటే నేను ఇక నుంచి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే షో చేయాలి, పిచ్చి పిచ్చిగా చేయొద్దు అన్నట్టు లాగా ఒక
1: ఇంకో రిమైండర్ లాగా, ఆల్రెడీ తెలిసిన విషయానికి ఇంకొంచెం రిమైండర్ లాగా చేసింది అనమాట. సో యెస్ ఇంకా మాట్లాడుకుందాము. అండ్ శిరీష మంచి మంచి పాటలు అయితే తీసుకొచ్చేసింది,
0: అన్ని మంచి పాటలే విందాము.

0: అనుహ్య ఫుల్ హ్యాపీగా ఉంటున్నావు ఇవాళ చాయిస్ ఆఫ్ సాంగ్స్ తోటి.
1: ఓ yes, చాలా పెప్పి పెప్పి నంబర్స్ అన్ని కూడా వేయబోతున్నావు కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. జస్ట్ లైక్ ఆల్ అవ్ అవర్ లిసనర్స్, మన రేడియో సురుభిని మీరు ఎప్పుడు కూడా 107.9 FM HD3 లో వింటూనే వస్తున్నారు డాలస్ లో అయితే, కార్స్లలో లేదు. పాకెట్ నేస్తాలుగా ఉండాలి అని అంటే ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే ఎన్ చక్కగా ఎక్కడికి వెళ్ళినా మేము వచ్చేస్తూ ఉంటాము. అండ్ మేము అన్నట్టుగా వీఆర్ గోయింగ్ టు బి సౌండింగ్ లైక్ హోమ్ ఈవెన్ మోర్ దాన్ ఎవర్ బిఫోర్.
0: ఇప్పటి వరకు మీ ఫ్రంట్ డోర్ దాకా వచ్చాము, ఇక నుంచి వచ్చి మీ ఇంట్లో సోఫాల్లోనే కూర్చోబోతున్నాం అనమాట. ఏంది నిజంగానే వస్తారా అని అనుకోకండి, ఇది ఏదో జస్ట్ అట్లా మెటఫోర్ కోసం వాడాను గానీ. బట్ వీ హ్యావ్ న్యూ లైన్ న్యూ క్యాప్షన్ కాబట్టి అమెరికాలో తెలుగు నేస్తాల దగ్గర ఆగిపోకుండా ఇంట్లోకి వస్తున్నాం అనమాట. సౌండ్స్ లైక్ హోమ్ అనుకుంటూ
1: ఎస్, సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మనము. ఈ వారం అంతా కూడా అసలు దిగట్లేదు కదా, హ్యాంగ్ ఓవర్ జాతర హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాము, మెమరీస్ లోనే ఉన్నాము.
0: బికాస్ నాకైతే ఎస్పెషల్లీ దిస్ ఇయర్ జాతర చాలా స్పెషల్ అనిపించింది, ఎందుకంటే నాకేదో అవార్డ్ వచ్చిందని దాని గురించి కాదు. బట్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో దేర్, మనందరం పక్క పక్కనే నుంచుని ఉన్నాము చాలా సేపు. సీతారామ కళ్యాణం జరుగుతున్నంత సేపు, కళ్యాణం అంత వరకు జరిగింది, ఓకే బానే ఉంది. లాస్ట్ లో ఆ దండలు మార్చుకునే దగ్గర ఇలా పూజ చేసే ప్రీస్ ఇలా దండ పట్టుకుని డాన్స్ చేస్తూ అక్కడ, అండ్ అదంతా అయిపోయిన తర్వాత పూలనే బంతిలాగా చేసి అందరికి క్యాచ్ లేడ, అసలు నాకైతే అంత ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను త్రూ అవుట్ ఆల్ ఆఫ్ దట్ ఆ 10-15 మినిట్స్ ఫుల్ ఆన్ హై మూమెంట్స్ అనిపించింది, నేను చాలా ఎంజాయ్
1: లైవ్లీ జరిగింది. సో మాట అసోసియేషన్ తో మేము జరిగిపించుకున్నటువంటి ఈ సీతారామ కళ్యాణం అయితే ఇట్ వాజ్ సచ్ అ గ్రేట్ సక్సెస్. ఆబ్వియస్లీ రాములు గారు చూసేసుకున్నారు, వర్షం ఎంత పడినా గానీ అసలు ఎంత వెదర్ అనుకూలించకుండా ఉన్నట్టుగా అనిపించినా
0: కళ్యాణం జరిగేటప్పుడు వర్షం పడితే యాక్చువల్లీ మంచిదంట. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఆ విషయం తెలిసిన తర్వాత నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను, కళ్యాణం అయిపోవడంతోటే వర్షం ఆగిపోయింది, ఆ తర్వాత నుంచి మంచి ఎండ వచ్చింది, మంచి వెదర్ వచ్చింది, అండ్ దాని తర్వాత మనకి రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు చాలా మంది పీపుల్ వచ్చారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు.
1: ఎస్, అలా మనకి డివైన్ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అయిపోయి అలా ఆయనే నడిపించేశారు అన్నట్టుగా అనిపించింది. ఈసారి ఇండోర్స్ జరిగింది, సో ఎస్ ఇలా మనం చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ప్లానింగ్ చేసుకుంటూ టీమ్ అంతా, అసలు ఆబ్వియస్లీ యూ హావ్ టు గివ్ క్రెడిట్ టు రాజేశ్వరి గారు అండ్ మన కోర్ టీమ్ అంబా గారు, శ్రీవిద్య, వెంకట్, చాలా చాలా మ్యాన్ పవర్, బ్రెయిన్ పవర్ అండ్ స్మార్ట్నెస్, క్రియేటివిటీ అన్ని పెట్టేసి ఈసారి కూడా సక్సెస్ఫుల్ గా తీసుకొని వచ్చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ మన ఆర్జే టీమ్ మొత్తం కూడా, కూడోస్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ టు ఆల్ ఆఫ్ అవర్ లిసనర్స్.
2: ఊగరే వచ్చారు కదరా.

0: నట్టా చూసిన వీటి త్రీడీలో కనపడుతుందా?
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
6: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ అస్ అనూహ్య అండ్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సిరుపి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు మనం యాజ్ ఇట్ ఈస్ గా జాతర విశేషాలే మాట్లాడుకుంటున్నాము. బికాస్ జాతర అయిన తర్వాత మేం ఫస్ట్ టైం కదా. ఇప్పటికే మీకు చాలా మంది మిస్ అయిన వాళ్ళకి కబుర్లు అన్ని చెప్పేసి ఉంటారు, బట్
12: ఈ టైం కి ట్యూన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్, ఆ సెలబ్రేషన్ ని షేర్ చేసుకుంటున్నాము.
11: అండ్ జాతర ఇన్ ఆర్ లెన్స్ అనుకోండి ఇంకా ఇది, ఎందుకంటే మీకు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్పుకుంటారు కదా. సో మా లెన్స్ లో మాకు ఎలా అనిపించింది, బికాజ్ మేము ఎస్పెషల్లీ ఇలా కళ్యాణం, సీతారామ కళ్యాణం దగ్గరుండి ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉండి చూసి అంత ఉండేది కాదు కదా. మీకు తెలుసు కదా, యూజువల్లీ పెళ్లిలలో పిల్లలలా అందరూ గ్యాంగ్ అయ్యి పరిగెడతా ఉంటారు, అటు ఇటు మేము కూడా అట్లనే తిరిగేటోళ్ళం. బట్ ఈ స్పెసిఫిక్ గా ఈ కళ్యాణం మాత్రం ఎందుకో అందరికీ ఆ డివైన్ ఫీలింగ్ వచ్చి స్పెసిఫిక్ గా అక్కడే ఉండి మొత్తం అంతా చూడాలి అని అనిపించి చూసి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అసలు పర్టికులర్ గా ఆ పెళ్లి అయిపోయిన 15 మినిట్స్, ఆ దండలు మార్చే దగ్గర బంతి చేసి పూలు సరడము,
12: ఐ థింక్ ఇట్స్ నాకైతే అది సింబాలిక్ గా ఇట్ ఇస్ జస్ట్ టు బ్రింగ్ సమ్ లైవ్లీనెస్ అమంగ్స్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్, కొంచెం లేకపోతే ఫార్మల్ గా అలానే కూర్చొని మాటలు చెప్పుకుంటూ లేకపోతే సైలెంట్ గా వాళ్ళ వాళ్ళలోనే కలుస్తుంటారు కదా, ఇలాంటి ఆటలు ఇట్లాంటివి పెడితే సో దేర్ ఇస్ సమ్ మింగ్లింగ్ చాటర్ అట్లా ఉంటుంది అన్న ఒక సింబాలిజం ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అది దేవుని కళ్యాణంలో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంకా లోకమంతా ఫాలో అయిపోతారు అన్నట్టు ఐ థాట్. కాకపోతే అదే నువ్వు అన్నట్టుగా అలా మనకి అలా స్టార్ట్ అయింది, కానీ వెండర్ బూత్స్ కూడా దే హ్యాడ్ సచ్ క్రౌడ్, ప్రతి బూత్ దగ్గర దే వాజ్ అబ్సల్యూట్ సక్సెస్ఫుల్ క్రౌడ్.
11: కలెక్షన్ అంతా నేను కూడా రౌండ్ అంతా చూసాను, అంతా బిజీగా ఉన్నాయి.
12: బట్ ఎవ్రీ బట్టల్లో షాప్ పీపుల్ ఆర్ ఎవ్రీ బూత్ ఆఫ్ క్లోదింగ్ హ్యాడ్ యూనిక్ స్టైల్స్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఫుడ్ బూత్స్ అయితే అసలు అల్లాడిచ్చేసాయి, మనకి ట్రేలర్లో తాళి పెట్టేసేసారు ఎంచక్కగా. కొందరు అయితే మ్యాంగోస్ అమ్మేస్తున్నారు, అన్ని రకాల మ్యాంగోస్ అమ్ముతున్నారు. సో ఇట్ వాజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమ్మర్ టైంలో జాతరకి ఏమేమి కావాలో అన్ని దొరికేసినాయి అన్నమాట. సో యా ఇంకా మాట్లాడుకుందాము. బట్ ఈ లోపల ఏదైనా క్వశ్చన్ వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.
11: నేను అసలు మర్చిపోయాను, నువ్వు ఎందుకు ఇది గుర్తు చేస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను ఆఫ్ ఎయిర్ లో అనూహ్యను ఒక క్వశ్చన్ అడిగాను అన్నమాట, ఆన్సర్ రాలేదు. మామూలుగా అయితే అనూహ్య ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్ నువ్వు అడిగేది అని నన్ను ఒక చిన్న చూపు చూస్తుంది. ఇవాళ ఆన్సర్ రాకపోయేసరికి గుర్తు చేసి మరీ అడుగు క్వశ్చన్ అంటుంది.
12: ఎంటర్టైనింగ్ క్వశ్చన్ అని చెప్పావు కాబట్టి అడిగేసేయి అని.
11: సో ఇది కూడా అట్లానే, మీరు అంత స్ట్రైట్ గా ఆలోచించొద్దు, కొంచెం తింగర్ తింగర్ గా ఆలోచించాలన్నమాట. క్వశ్చన్ ఏంటంటే, వాట్ డు యూ కాల్ ఏ సిక్ ఈగల్?
12: సిక్ ఈగల్, ఈగల్ అంటే ఇందాక ఒక సటైర్ గా కూడా నాకు పనిచేసిందండో, ఈగల్ కాదు, ఈగల్ కాదు, ఇంగ్లీష్ ఈగల్ అంట. సో ఇట్స్ ఈఏజిఎల్ఈ. వాట్ డు యూ కాల్ ఎ సిక్ ఈగల్? ఏమంటావు? అదే ఆలోచిస్తుంది
11: అనూహ్య, ఏంటి అని ఆలోచిస్తుంటుంది అనూహ్యకు. మీరు అందరూ హెల్ప్ చేయండి, చూద్దాం ఎంత మంది దీన్ని పట్టుకుంటారో. కొంచెం తింగర్ తింగర్ గా ఆలోచించి.
12: మన ట్యాగ్ లైన్ మాత్రమే మారింది, ఇంకా బెటర్ అయ్యింది, కానీ నంబర్ మాత్రం సేమ్ అనమాట. 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి.

0: అదన్నమాట. మీ మనసులో అలా ఏముందో మాకు తెలుస్తుంది,
1: అలా తెలుసుకుంటుంది, బ్రెయిన్ లలో ఉండేది మాత్రమే తెలియదు కాబట్టి మీరు కాల్ చేసి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సో 9726361966 కి కాల్ చేసి మీ బ్రెయిన్ లో ఆన్సర్ ఒకటి వచ్చి ఉంటుంది. తను అడిగినటువంటి సిక్ ఈగల్ ని ఏమంటాం మనము అనే ఒక ప్రశ్నకి దానికి మేము ఇంకా ఆన్సర్స్ వెతుకుతున్నాము. వి గాట్ అ ఫ్యూ కాల్స్, జయా గారు కాల్ చేసి ఆన్సర్ అయితే చెప్పేశారు, బట్ వీ వాంటెడ్ టు సీ ఇంకా ఇంకా ఎంతమంది చెప్పగలుగుతారు.
0: కొన్ని కాల్స్ వచ్చేసాయి బట్ మేము తీసుకోలేకపోయాము, సో సారీ, ఎందుకంటే వేరే కాలర్స్ తో మాట్లాడుతూ ఉండడం వల్ల. బట్ కీప్ ట్రైయింగ్, అన్ని కాల్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము, రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాము.
1: ఎస్,
0: బట్ ఈ క్వశ్చన్ ఇంకా ఓపెన్ అయి ఉంది. వాట్ డు యూ కాల్ ఎ సిక్ ఈగల్? అండ్ ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ పాట ఆన్ యువర్ వే.

0: అది అలా ఎప్పటి నుంచో ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాటలన్నీ ఇప్పుడు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. బట్ ఇఫ్ యూ సీ ఆ సినిమా అతిథి అప్పుడు రిలీజ్ అయినప్పుడు అదేమో ఫ్లాప్ అయ్యింది, బట్ ఆ పాటలకి అన్నిటికీ ఇప్పుడు వైబ్ అవుతున్నారు అన్నమాట. ఆ సినిమా యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే అప్పుడే ఈ సినిమా అంత గొప్పగా లేదు కానీ పాటలు చాలా బాగున్నాయి అని అనిపించింది. బట్ ఇప్పుడు ఆ పాటలు కొంచెం మంచి వైరల్ అవుతున్నాయి అన్నమాట.
1: అవును, ఇట్స్ ఆల్వేస్ ద కేస్ కదా, అసలు లైఫ్ ఫుల్ సర్కిల్ లాగా వస్తుంది అనిపిస్తుంటుంది. అప్పట్లో ట్రెండ్ అయిన ప్యాటర్న్స్ ట్రెండ్స్ అవన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తాము రెట్రో స్టైల్ అని ఒకసారి. సో ఎనీవే, పాయింట్ బీయింగ్ ఇప్పుడైతే రీ రిలీజెస్ ఎలాగో జరుగుతున్నాయి కాబట్టి డూ యూ థింక్ అతిథి విల్ గెట్ రీ రిలీజ్?
0: అయ్యింది,
1: అది అయ్యిందా?
0: అతిథి రీ రిలీజ్ అయ్యింది, ఐ థింక్ 2 weeks బ్యాక్ అనుకుంటా. 1 నేను ఒక్కడిను మళ్ళీ సెకండ్ టైం రీ రిలీజ్ అయ్యింది.
1: ఓకే. సో అతిథి ఆల్సో గాట్ రీ రిలీజ్డ్ అనమాట. ఏమో, ఐ వాజ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ, బట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏమీ తిట్టుకోకండి ప్లీజ్, ఇట్స్ ఓకే,
0: తిట్టండి, ఐ అండర్స్టాండ్. సో అలా మనం రీ రిలీజ్ లు అవి ఆ ట్రెండ్స్ గురించి పాతవి బ్యాక్ తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాం కదా, అదే వేలో ఒక డైరెక్టర్ 94 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఒక సినిమా డైరెక్ట్ చేసి, అంటే లైక్ నాకు ఎలా అనిపించిందంటే ఆయన ఓల్డ్ ట్రెడిషన్ ని బ్యాక్ తీసుకొచ్చారు అనిపించింది. ఎందుకంటే బికాస్ సేమ్ డైరెక్టర్ ఒకప్పుడు ఒక సినిమా చేశారు, అందులో మాటలు ఉండవు, అదొక మూకీ సినిమా అన్నమాట, వాళ్ళెవరు మాట్లాడుకోరు, ఆ సినిమాలో డైలాగ్స్ ఉండవు. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇంకొక సినిమా చేసి ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా పాటలే ఎక్కువ ఉంటాయి, అండ్ డైలాగ్స్ నే పాటలుగా పాడుకున్నట్టు లాగా అన్నమాట.
1: సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో ఆల్రెడీ మ్యూజికల్స్ అని ఉంటూ ఉంటాయి మూవీస్ లలో. సో అలా లాలా ల్యాండ్ అని ఒకటి లేటెస్ట్ మోడర్న్ టైప్స్ లో మ్యూజికల్ అని అంటే లాలా ల్యాండ్ రిలీజ్ అయినట్టు, లేదు మన తెలుగు కల్చర్ ని ఉట్టిపడేలాగా మనకి ఎలాగైతే మూవీస్ చూడడం ఇష్టం ఉంటుందో అందులో మరి మ్యూజికల్ తీయడం అనేది ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెరిమెంటల్. అండ్ ఆయన ఆ ఏజ్ లోనే ఇంకా ఇన్స్పిరేషనల్ గా నడుస్తూ చేస్తూ తీస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్, అంటే అపారెంట్లీ దిస్ ఐడియా వాజ్ ఆల్వేస్ దేర్, చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు మెటీరియలిస్టిక్ అయ్యే టైం కి ఈ ఇయర్ అవుతోంది అని. బట్ ఎనీవే వీ హ్యావ్ మంచిగా దాట్ ఇస్ బీన్ లైన్డ్ అప్ దిస్ వీకెండ్ రిలీజ్ అయిన మూవీ, చాలా హిట్ టాక్ కూడా నడుస్తోంది. సో ద కాస్ట్ అండ్ క్రూ, ఐ థింక్ దే ఆర్ ఆల్సో సింగర్స్ ఆల్రెడీ అట్ ద మెయిన్ two characters, I think lady and the girl and the boy aithe asalu mana band Capriccio lo he was one of the
0: lead vocalist, lead vocalist ga unnaru, and
1: mana Dallas lo
0: into Dallas and he performed, mem andaram vellamo
1: last year, I think 2024
0: lo
1: Radio Surabhi was one of the partners to sponsor that బ్యాండ్ కెప్రిషో ఈవెంట్ అన్నమాట. సో యా, అలా ఆ అబ్బాయిని చూసి మొన్న మొన్ననే ఏంటో ఇవి పోస్టర్లు వేస్తున్నారు, అసలు ఈ అబ్బాయి ఆ అబ్బాయి అన్నా అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట, ఎస్ దట్ వాజ్ హిమ్ వోకలీ అయాన్ అని చెప్పేసి. సో బాగా చేశారని టాక్ అయితే వస్తుంది. సంగీతం ఇస్ ద మూవీ నేమ్ ఆల్సో, అండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ కొట్టారు. సో అపారెంట్లీ ఎవ్రీథింగ్ ఇస్ గాన్ వెరీ వెరీ వెల్ విత్ దిస్.
0: అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆయనని ఆయన డైరెక్టర్, ఆయనకి 94 ఇయర్స్ కదా, ఆయన అంతకు ముందు వెరీ చాలా క్లాసిక్స్ అనమాట ఆయనవి. ఆదిత్య 369
1: అసలు మన జనరేషన్ మొత్తానికి ఐ థింక్ దట్స్ వెరీ వెరీ పాపులర్ మూవీ మనకి.
0: ఎంత ఈవెన్ 2000 బాండ్స్ వాళ్ళు కూడా, మేము పాత సినిమాలు అట్లాంటివి మేమేం చూడము అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ఆ మూవీ చూసిన వాళ్ళు.
1: టైం మెషిన్ అయితే పక్కా అసలు కాన్సెప్ట్.
0: అసలు మాకు మూవీసే మేము పెద్దగా చూడము, అంత ఇంట్రెస్ట్ గా చూడము అని అనుకునే వాళ్ళు కూడా నాకు చాలా మంది చెప్పారనమాట, ఆదిత్య 369 సినిమా చాలా బాగుంటుంది, మేము ఆ సినిమా ఎంజాయ్ చేసాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఆ మూవీ డైరెక్టరే అనమాట సంగీతం శ్రీనివాసరావు గారు. 94 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మీరేంటండి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీరు ఎందుకు తీసారు ఈ ఏజ్ లో ఇలా ఎందుకు అని అంటే, వై నాట్, నేను ఎందుకు తీయకూడదు,
1: చూడండి అందరం నేర్చుకోవాల్సిందే. బట్ ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి అని అంటే ప్యాషన్ కూడా అంతే లెవెల్లో ఉండాలి. అండ్ యా, నాగాశ్విన్ ఐ థింక్ ఇస్ ద ప్రొడ్యూసర్. సో ఎవ్రీథింగ్ ఇస్ రియలీ రియలీ గ్రేట్ అబౌట్ దిస్ మూవీ అని అయితే వింటున్నాము. సో వీల్ ఆల్సో కీప్ వాచింగ్ ఇట్.
0: ఈ వీకెండ్ మీకు ఫ్రీ దొరికితే తప్పకుండా ఆ మూవీకి వెళ్ళండి.

0: ఎస్ ఎస్ ఎస్ బాగా వేస్తుంది పాటలు. పాటలతో పాటు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చెప్తే మాకు కొంచెం రిలీఫ్ వచ్చేస్తుందమ్మా.
1: ఓ డెఫినెట్ గా. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడే ట్యూన్ ఇన్ అయి ఉంటే, వాట్ యూ కాల్ ఎ సిక్ ఈగల్ అని క్వశ్చన్ అడిగాను అనమాట. ఆ సిక్ ఈగల్ ని ఏమంటారు అంటే ఇల్లీగల్ అంటారన్నమాట.
0: అసలు ఏమన్నా బోల్తా కొట్టించిందా అండి? అసలు మనకి ఈగల్ లోకి తోసేసి వీళ్ళు స్పెల్లింగ్ మార్చేసుకుని ఆ ఈగల్ లోకి తోచేశారు. బట్ ఎనీవే, ఇట్స్ అ వెరీ క్రియేటివ్ క్వశ్చన్, సో కూడోస్ చెప్పాల్సిందే ఆ క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళకి. నీకు కాదు
1: చేస్తావు.
0: సరేలే, మా వరకు మళ్ళీ తీసుకొచ్చిన దానికి వేద్దాంలే నీకు కూడా ఒక కూడోస్ ఒక అని. బట్ ఎస్, సో ఇల్లీగల్ అనేది చాలా స్మార్ట్ ఆన్సర్ అండి. మీలో ఎవరికన్నా ఆల్రెడీ వచ్చేసింటే కంగ్రాచులేషన్స్. జయా గారికి, నిహారిక కాల్ చేసి అయితే మాకు చెప్పేశారు కాబట్టి, సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా?
1: నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా లైన్ అప్ అయి ఉంది నా దగ్గర. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ డు యూ కాల్ ఎ బార్బీ స్టాండింగ్ ఇన్ ఎ లైన్?
0: ఇది కూడా ఏదో థింగర్ గా ఉంటుందండి, ఆలోచించండి.
1: డెఫినెట్ గా ఇదైతే థింగర్ గా ఆలోచించకపోతే రాదు.
0: నేను ఆన్సర్ ఏమైనా చెప్పేస్తున్నానేమో. ఇప్పుడు నేను గెస్ట్ చేయొచ్చా?
1: వద్దు, చెప్పు ఫస్ట్. అయినా నాకు తెలిసినంత వరకు అనూహ్య కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు అని అనుకుంటున్నాను. బట్ నేను ఆఫ్ అయితే విని కన్ఫర్మ్ చేసుకుంటాను అది. బట్ యా, వాట్ డు యూ కాల్ ఏ బార్బీ స్టాండింగ్ ఇన్ ఎ లైన్ అదనమాట క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, ఇసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, పిచ్చ మీ కబాబ్ పరాటా కూడా.
8: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ అస్, అనూహ్య అండ్ శరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు మా ఈ షోని మీరు గనక యాప్ లో వింటున్నట్టయితే వెరీ గుడ్, మీకు 100/100 మార్క్స్ వచ్చాయి. అలాగే కార్ లో కూడా ట్యూన్ ఇన్ చేసుకోండి 107.9 FM HD3 కి. బట్ ఇన్ కేస్ కార్ లోనే వింటున్నాము, మా దగ్గర యాప్ లేదు అని అనుకుంటే, మీకు 50/100 వచ్చాయి. ఎందుకంటే మీరు యాప్ వేసుకుంటే మమ్మల్ని ఎక్కడి నుంచైనా వినొచ్చు, ఏ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మా యాప్ పనిచేస్తుంది కాబట్టి హ్యాపీగా యాప్ నుంచి కూడా మమ్మల్ని వినొచ్చు అన్నమాట. సో అది సంగతి. ఇందాకనే నేను ఒక బ్రేక్ ముందు క్వశ్చన్ అడిగాను, భలే క్రేజీగా వచ్చినాయి ఆన్సర్లు. వాట్ డూ యూ కాల్ ఏ బార్బీ స్టాండింగ్ ఇన్ ఏ లైన్ అని అడిగాను. ఆన్సర్ ఏంటి అంటే, బార్బీక్యూ అన్నమాట. అనూహ్య, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అది అని తెలిసిన తర్వాత ఇట్లా ఏంటి, ఏమడుగుతున్నావు?
11: నేను క్యూటీలోకి వెళ్ళానండి, ఎందుకంటే లైన్ ని క్యూ చేసేసి బార్బీలోంచి ఈ తీసుకుని క్యూటీ చేసేసుకున్నాను అనమాట. ఏ, నాకు కూడా పాయింట్లు ఇవ్వాలి, అసలు మంచిగానే చెప్పినా నేను కూడా.
10: కాదు, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారనుకో టీచర్, ఆవిడకి నచ్చిన ఆన్సర్ రాస్తే మార్కులు వేస్తారు, నీకు నచ్చిన ఆన్సర్, నీకు వచ్చిన ఆన్సర్ రాస్తే మార్కులు వేయరు. అలా నేను అడుగును, నేను అనుకున్న ఆన్సర్ చెప్తే నీకు మార్కులు వస్తాయి.
11: ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, టీచర్లు మారిపోయారు. సబ్జెక్టివ్ గా ఆన్సర్ ఇస్తే క్రియేటివిటీని కూడా అప్రిషియేట్ చేస్తూ టీచర్ రెస్పాన్సిబుల్ గా పాయింట్లు ఇవ్వాలి.
10: నేను ఓల్డ్ టీచర్, నేను అట్లీ
11: చూసారా, మీరు నాకు సపోర్ట్ చేయడానికి కాల్ చేసిన నంబర్ 9766196. మనం ఇంకోసారి ప్రొటెస్ట్ లో కూర్చోబోతున్నాం.
10: నాకు సపోర్ట్ చేయడానికి కూడా సేమ్ నంబర్ కి ఫోన్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాను అనమాట. ఓకేనా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు తందూరి నాన్ కోసం కొట్టుకుంటున్నారు.
11: ఓకే,
10: అప్పుడు వాట్ డు యూ కాల్ ఆల్ ఆఫ్ దట్? దాన్ని ఏమంటావు నువ్వు?
11: గ్యాంగ్స్టర్.
10: గ్యాంగ్స్టర్ అనేవాడు ఒక్కడే ఉండే, ఇద్దరు కొట్టుకుంటే గ్యాంగ్స్టర్.
11: సరే, ఇదేదో ఆలోచించాల్సిన విషయం. తందూరి నాన్ కోసం ఒక ఇద్దరు ఫ్రెండ్స్,
10: టూ ఫ్రెండ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ తందూరి నాన్, అండ్ వాట్ డు యూ కాల్ దట్?
11: ఓకే, డన్.
10: ఓకేనా?
11: దానికి కూడా కాల్ చేసిన నంబర్ సేమ్ నంబర్, 972-636-1966.
10: కొంచెం తింగరగా ఆలోచిస్తే ఆన్సర్ మీకు తట్టచ్చేమో అనుకుంటున్నాను, బట్ యా, వాట్ డు యూ కాల్ టూ ఫ్రెండ్స్
11: ఫైటింగ్ ఫర్ తందూరి నాన్?
10: తందూరి నాన్, యా.
11: ఇంత విడమర్చి చెప్తుందంటే అందులోనే ఏదో ఆన్సర్ ఉందండి.
10: యా, అఫ్ కోర్స్ ఉంటుంది, బట్ ఇంకొక మంచి వైరల్ పాటతో వచ్చేస్తున్నాం.

0: ఆల్ రైట్ అనూహ్య, ఆల్మోస్ట్ నేను ఇక ఓడిపోయాను అని ఒప్పేసుకున్నట్టే అనిపిస్తుంది నాకు.
1: అవును, ఇది కొంచెం మనకి ట్రిక్కీ ప్రశ్న లాగా అనిపిస్తుంది అండి నాకు.
0: ఆన్సర్ చెప్పేయమంటావా అయితే?
1: చెప్పు.
0: సో ఇద్దరు ఫ్రెండ్స్ తందూరి నాన్ కోసం కొట్టుకుంటున్నారు. అండ్ వాట్ యూ కాల్ దట్? అదే కదా నేను అడిగిన క్వశ్చన్. ఆన్సర్ చెప్పినంత కొట్టకే నన్ను.
1: ఇంతలా నవ్వుతోంది, ఇంతలా డిస్క్లైమర్లు ఇస్తుందంటే అది ఏదో తింగర్ గానే ఉంటుందండి.
0: ఏంటంటే నాన్ వయలెన్స్.
1: ఓకే ఓకే,
0: తందూరి నాన్ కోసం కొట్టుకున్నారు కదా, నాన్ వయలెన్స్.
1: నేను ఆడదాకా వచ్చానండి, సరే పోనీ డాబాను ఏదో ఒకటి నాన్ లోనే దూరు, ఆ తందూరులోంచి దూరు ఏదో ఒకటి అట్ల తిప్పుదాం అనుకున్నాను, గాని అమ్మా నాన్ని పట్టుకునేసావు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్ వయలెన్స్, నాన్ వయలెన్స్,
0: నాన్ వయలెన్స్ జరుగుతుంది, అలా నాన్ వయలెన్స్
1: జరగాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి సర్ది చెప్పి కొడవ పడకండి అని చెప్పాలన్నమాట.
0: అలా చెప్పాలి అని అంటే మనుషుల్లో ఫస్ట్ ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ప్రశాంతత ఎలా వస్తుందో తెలుసా అనూహ్య?
1: ఎలా వస్తుందో? నువ్వు
0: ప్రశాంతంగా ఉంటే వస్తుంది. ప్రశాంతతను పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? యోగా చేయాలి.
1: యోగా చేయాలి, అక్కడికి రా పాయింట్.
0: సండే రోజు మన మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సండే రోజు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. అంటే రేపు వచ్చే సండే కాదు, జూన్ 21 సండే రోజు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు 7

0: అడ్మిషన్ ఫ్రీనే ఉంటుంది, ఏం డబ్బులు కట్టక్కర్లేదు. మీరు జస్ట్ రిజిస్టర్ మాత్రం చేసుకోండి mgmnt.org, అంటే ఐ థింక్ ఇది మేనేజ్మెంట్ కి షార్ట్ కట్ అనుకుంటా, mgmnt.org అని ఉంటుంది. ఆర్ ఓ నో నో నో నో, ఇట్స్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్.
1: ఓ yes,
0: mgmnt.org లో రిజిస్టర్ చేసుకోండి. అండ్ చాలా స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, ఎవరంటే కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా హానరబుల్ డిసి మంజునాథ్ అండ్ హానరబుల్ అల్ జపాంతా, మేయర్ ఆఫ్ ఇర్వింగ్. ఇలా కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ మేయర్ ఆఫ్ ఇర్వింగ్ ఇద్దరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. సో డెఫినెట్ గా వన్ స్లో మార్నింగ్, పీస్ఫుల్ మార్నింగ్ కోసం ఆ యోగా దానికి మాత్రం వెళ్ళండి. జూన్ 21st మార్నింగ్ 7:30 నుంచి 9:30 ఏఎం వరకు జరుగుతుంది అన్నమాట. ఆల్రైట్, ఇంకొక నేను ఒక క్వశ్చన్ అడిగే ముందు, మిమ్మల్ని ఈ షాక్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక మంచి పాట వినిపించాలి కాబట్టి ఫస్ట్ ఆ పనిలో ఉంటాను నేను. ఆ వచ్చిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్
1: ఏ పాట వేయాలో తెలుసా, నువ్వు జగడంలో వైలెన్స్ వేయాలి, మాకు నాన్ వైలెన్స్ అని చెప్పి.

0: రైట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రెండింగ్ సాంగ్స్. అసలు అసలు మామూలు ట్రెండ్ కాలేదు ఇది, ఇంకా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఏ ఉన్నారనమాట. ఐ డోంట్ నో ఎందుకో తెలియదు కానీ ఎస్పెషల్లీ ఈ జెన్జీ వాళ్ళందరూ డూడ్ సినిమాలో పాటలకి, డూడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఫుల్ కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమాకి కూడా ఫుల్ కనెక్ట్ అయిపోయారు అనమాట.
1: ఈ సినిమాకి పాటలకి కనెక్ట్ అయ్యే వాళ్ళందరినీ నువ్వు జెన్జీ అంటున్నావు, జెన్ ఆల్ఫా అంటున్నావు అని అంటే నేను కూడా దానిలో కౌంట్ అవుతానమ్మా.
0: ఇంకోటి ఇష్టమా?
1: ఆఫ్ కోర్స్.
0: ఓ మై గాడ్,
1: దీన్ని ఎలా రా ఇష్టపడకుండా ఉంటారు నాకు అర్థం కాదు. యు ఆర్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్.

0: నాకు పాటలు ఓఎస్టీ వరకు నచ్చినాయి, నాకు నచ్చినాయి. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఎస్పెషల్లీ జెన్జీ వాళ్ళు ఇట్లా అబ్సెస్డ్ ఉన్నారనమాట. ఇట్లా మామూలు అబ్సెస్డ్ లేరు వాళ్ళు సినిమా అంటే అట్లా.
1: నైస్. ఓకే, సో అలా మేమైతే నెక్స్ట్ ప్రశ్నకైతే బ్రెయిన్స్ అన్ని పదును చేసేసుకుని కూర్చొని ఉన్నాను.
0: యా, నేనైతే రెడీ ఉన్నాను క్వశ్చన్ అడగడానికి. అడుగుదామా
1: అడిగేస్తాం మేము.
0: ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ డు యు కాల్ ఏ యాంగ్రీ కాప్? యాంగ్రీ పోలీస్ మెన్ ని ఏమంటావు?
1: యాంగ్రీ పోలీస్
0: వాట్ డు యు కాల్ ఏ పోలీస్ మెన్ హూ ఇస్ యాంగ్రీ?
1: యాంగ్రీ, ఓకే. దీంట్లో ఆన్సర్ లాంగ్వేజ్ ఏమన్నా బ్యారియర్స్ ఉన్నాయా?
0: తెలుగులో ఆలోచించండి. తెలుగు పదంతో వస్తుంది ఆన్సర్. కొంచెం ఫింగర్ గానే ఆలోచించాలి. వాట్ డు యూ కాల్ ఏ పోలీస్ మెన్ హూ ఇస్ యాంగ్రీ? ఓకేనా? ఆల్రైట్, ఇంకొక మంచి మెలడియస్ పాట వినేసి వచ్చేద్దాం. ఈలోపు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి. ఆన్సర్ తడితే 9726361966 కి కాల్ చేయండి.

0: చాలా రోజులు అయిపోయింది ఆ పాట విని. ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో కొన్ని కొన్ని పాటలు ఉంటే. సినిమా అంత గొప్పగా లేకపోయినా కూడా పాటలు అలా బాగుంటాయన్నమాట.
1: అవునమ్మా, సినిమా ఓ ఎస్ ఆఫ్ కోర్స్ గేమ్ చేంజర్. ఇక్కడ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మన యుఎస్ లోనే ఈవెంట్స్ అన్ని జరిగి, బట్ ఎక్స్పెక్టేషన్స్ కి 180 degrees కి దిక్కుగా వెళ్ళిన రిజల్ట్ అనమాట సినిమా. బట్ ఎస్, పాటలు అయితే అద్భుతం అద్భుతం. అలానే మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడ పెట్టినా, పైన పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా గానీ రీచ్ అయ్యే ఒకే ఒక సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ని మీ వరకు తీసుకొచ్చే ఒక ప్లేస్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, న్యావ్ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ అనమాట. సో అలా మన ఏ టు బి వారిని మీరు దర్శించి ఆస్వాదించి వాళ్ళ ఫుడ్ ని హ్యాపీగా ఉండండి వీకెండ్ లో. ఏమంటావు శిరీష?
0: అఫ్ కోర్స్, ఎంత బాగుంటాయి వాళ్ళ దగ్గర దోశ. నేనైతే వాళ్ళ దగ్గర పూరి కూడా తిన్నాను, నాకు భలే నచ్చింది. పూరి బాగా నచ్చింది,
1: చోలే భటూరే
0: అవి కూడా బాగా నచ్చాయి. అండ్ వాళ్ళ దగ్గర ఇలా ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అండ్ పొడులు అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా చాలా వెరీ క్లాసిక్, అవి చాలా బాగున్నాయి.
1: యా, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి మేమైతే వివరించేసాము, బట్ ఆఫ్ కోర్స్ లంచ్ మెగా మెగా మెన్యూస్ లోంచి కూడా అన్ని అన్ని అద్భుతాలండి వాళ్ళ దగ్గర. సో యా, అలా మనకి ఇందాక ఈవిడ తెలివిగా ఒక ప్రశ్న అడిగింది, ఇంకా ఓపెన్ లోనే ఉంచుదామని అనిపిస్తోంది నాకైతే క్వశ్చన్. వాట్ డు యూ కాల్ అన్ యాంగ్రీ పోలీస్ మెన్ ఇస్ ద క్వశ్చన్. ఇదైతే నేను హాఫ్ వర్క్ వచ్చేసానండి. నేనైతే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇవాళ మోస్ట్ క్వశ్చన్స్ హాఫ్ వర్క్ అన్నా వస్తున్నా నేను. మీకు గనక ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి.

0: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Chapman sir, what you'd like to order?
4: Baya, in the specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which amikava parata.
4: In the rogue, and you know, and specials matrame arena.
3: Inka unne, Chapman dara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
4: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant
3: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious, and made with care. A to B Texas.com. Perfect for dining, takeaway, or full service catering.
1: Radio Surabhi Revisit.
5: Mamma ki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avevo blind stitch kunnam kani endalu paapoi champestunnayi.
7: Check out the retail globe.
8: Excel water systems to understand the vital role water plays in your life.
1: Thank you for being in our journey.
9: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
1: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
10: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంతో పాటు. ఇప్పుడు మేము సౌండ్స్ లైక్ హోమ్ అనేసుకుంటున్నాం అన్నమాట, బికాస్ దట్ ఈస్ ద ట్రూత్ కదా. మీరైతే రుజువు చేసేసారు బై కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ సో సక్సెస్ఫుల్లీ ఇన్ అవర్ యానివర్సరీ ఫ్లాగ్షిప్ ఈవెంట్ జాతర లాస్ట్ సండే అన్నమాట. ఫ్రిస్కో ఫ్లయర్స్ లో మేము జరుపుకున్నాము ఆ హంగామా. అసలు నిన్నక మాట్లాడుకుంటున్నట్టు సీతారామ కళ్యాణంతో మొదలయ్యి తర్వాత అంత రచ్చ రంబోలా జరిగింది. బికాజ్ వీవ్ హ్యాడ్ ఫన్ త్రూ అలాడ్ ఆఫ్ వెండర్ బూత్స్, అలాడ్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. ఒక పక్క స్టేజ్ మీద అవి జరుగుతుంటే వెండర్ బూత్స్ లో కలకల విత్ పీపుల్ బయింగ్ దేర్ ఫేవరెట్ క్లోత్స్, స్టైల్స్, జ్యువెలరీ అండ్ ఆఫ్ కోర్స్ మధ్య మధ్యలో టేస్టీ టేస్టీ ఫుడ్ తినుకుంటూ అండ్ చక్కగా ఇండోర్స్ లో ఎంజాయ్ చేసేసాము. బికాజ్ వెదర్ అటు ఇటుగా మారుతూ ఉండింది, బట్ దానికి అతీతంగా ఫన్ అయితే ఇండోర్స్ లో మనం జరుపుకున్నాము. అండ్ అది ద హోల్ టీమ్ ఇస్ బిహైండ్ the whole team of Radio Surabhi ki mottam kudos cheppukochu. That's how we've enjoyed our recent event. And andulo mega reveal finale varaku manaki petti pettinatuvanti reveal entante idenandi, that we sound more like a home anamata. సో ఇందాక బ్రేక్ కి వెళ్లే ముందర శిరీష అయితే మనల్ని ఒక చిక్కు ప్రశ్న మీరే ముడి విప్పండి అని చెప్పేసి అడిగేసి వెళ్ళింది. ఏంటంటే వాట్ డు యూ కాల్ అన్ యాంగ్రీ పోలీస్ మ్యాన్ అనేది ప్రశ్న. దాన్ని తెలుగులోనే ఆలోచించండి అని కూడా మనకి హింట్ ఇచ్చింది. సో ఆ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. దిస్ ఇస్ ద లాస్ట్ అబ్బా లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. లేదు అని అంటే మనం ఆన్సర్ ఎంత చక్కగా రివీల్ చేసేసుకుని అలా రిలీఫ్ అయిపోదాం. ఓకేనా? సో ఈ లోపల అయితే దిస్ వండర్ఫుల్ సాంగ్ కమింగ్ యువర్ వే.

0: రంగులు రంగులు అంటూ మేమైతే జాతరలో ఇందాక అంటున్నట్టు చాలా రంగులు హంగులు చూసుకుని చేసుకుని ఉన్నాము. ఇంకా ఇంకా ఇటువంటి సెలబ్రేషన్స్ ఇంకా పెద్ద లెవెల్లో చేసుకోవాలి అని ఆశిస్తున్నాము. ఎస్, మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ జరుగుతాయి కదా.
1: సో కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో పాటు మాకు వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే మేము ఈ మన రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ ఆలన్ లో కూడా ఒక ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. అందులో కూడా ఇట్లా ఫుల్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉన్నామన్నమాట ప్రస్తుతం. ఎందుకు అంటే అక్కడ ఒక బాలాజీ మూల విరాట్ ని తీసుకుని రాబోతున్నారు గర్భగృహంలో పెట్టడానికి. అండ్ 5 డేస్ జరగబోతుంది ఇట్లా ఇదంతా, ఈ వేదిక రిచువల్స్ గాని హోమాలు, ఈ డివోషనల్ ప్రోగ్రామ్స్, బ్లెస్సింగ్స్, ఇవన్నీ 5 డేస్ జరగబోతున్నాయి. జూలై 1 నుంచి జూలై 5 వరకు. సో లాంగ్ వీకెండ్ కాబట్టి ఐ థింక్ కొంచెం ఖాళీ ఉన్నా సరే రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ కి వెళ్లి దర్శనం చేసుకుని రండి. అండ్ డొనేషన్స్ ఏమన్నా చేయాలంటే కూడా యు ఆర్ వెల్కమ్.
0: ఫ్యాంటాస్టిక్. సో జూలై 1 అవును, నువ్వు ఇప్పుడు చెప్తుంటే అప్పుడు తడుతుంది మళ్ళీ నాకు. లాంగ్ వీకెండ్ ఇస్ కమింగ్ అప్ అండ్ సో ఇంకా రంగులే రంగులే హ్యాపీస్. సో యా, ఇందాక మనం యాంగ్రీ పోలీస్ మెన్ ని ఏమనొచ్చు అనే దానికి ఆన్సర్ ఇప్పుడు నేను శిరీష ఉండగానే రివీల్ చేద్దామని ఆగున్నాను. సో ఇంతకీ
1: చేయమంటావా?
0: చేయలే నువ్వే. నేను సగం వరకు వచ్చానండి, ఇప్పుడే చెప్పేసుకుంటున్నాను. సో నాకు సగం మార్కులు వచ్చేస్తున్నాయి. గో గో గో టెల్.
1: కోపిష్టి, కాప్ ఇష్టి. పోలీస్ మెన్ ని కాప్ అంటారు, జనరల్లీ కోపంగా ఉన్న వాళ్ళని కోపిష్టి అంటారు. అండ్ పోలీస్ మెన్ కాబట్టి కాప్ ఇష్టి.
0: బానే క్రియేటివ్ గానే అల్లారండో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అందరూ కూడా. ఇంకేమైనా మిగులున్నాయా నీ ఖజానాలో?
1: నేను ఆలోచిస్తాను, ఆలోచించి వస్తాను.
0: ఎస్, సో ఆ లోపల మీరు నేను ఈ క్లాసిక్ సాంగ్ ని వినేసి ఎంజాయ్ చేసేద్దాం.

అదన్నమాట. అలా ఆ మాత్రం ఊపు ఉండాలి కదా. సో నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇన్సూరెన్స్ గురించి అన్నమాట. లైఫ్ లో ఏమన్నా జరగచ్చు, ఏదన్నా అవుతూ ఉండొచ్చు, అయితే హెల్త్ కవరేజ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. జాబ్ పోవచ్చు, ఇన్సూరెన్స్ పోవచ్చు, పేరెంట్స్ ఎవరైనా మనల్ని విజిట్ చేస్తూ ఉండొచ్చు, ఏదన్నా జరగచ్చు. కాబట్టి సేఫ్ సైడ్ కి ఇన్సూరెన్స్ పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ అఫోర్డబుల్ కవరేజ్ లో మీకు అండ్ మీ ఫ్యామిలీకి క్విక్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అండ్ హెల్త్, డెంటల్, ట్రావెల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కవర్ అవ్వాలి అంటే వన్ స్టాప్ షాప్ ఏంటి అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ కి రీచ్ అవ్వచ్చు, మీరు హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని. అండ్ ఆల్సో డెంటల్ అనగానే ఆ డెంటల్ పెద్దగా ఏముందిలే, ఇట్స్ ఓకే, ఐబుప్రొఫెన్ తో మేనేజ్ చేద్దాము, ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకుందాము అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అండ్ నేను కూడా చాలా సార్లు అలా అనుకున్నాను. బట్ మీరు ఇప్పుడు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $49 కి వస్తుంది. అండ్ మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వద్దు, బికాస్ వీ హ్యావ్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. యూ కెన్ కాల్ దెమ్ 972-484-5400 or you can visit them at 3234 Forest Lane, Dallas.

ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: తిరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
1: విక్రమ్, జియాన్ కి మళ్లీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support @mypursue.com.